ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 27వ రోజు, క్రీస్తు శక 2026 సెప్టెంబర్ నెల 18వ తేదీ శుక్రవారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ప్రభాత ప్రసారం ప్రారంభం. సమయం సరిగ్గా 5:58 దాటి 42 సెకండ్లు. ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి తరంగిణిలో దేవీ భక్తి గీతాలు విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం డిరిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాతి ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రజలు ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొనగా గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ
1: 140 కోట్ల భారతీయుల యొక్క ఆశాజ్యోతి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టే దిశగా దేశాన్ని నడిపిస్తున్నటువంటి దిశాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఇలా దేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇటువంటి నాయకుడు దేశానికి అవసరం ఉన్నదండి. ఇటువంటి శక్తివంతమైనటువంటి ప్రధానికి భారతదేశానికి అవసరం ఉన్నది కాబట్టి ఆయనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ.
0: అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, రామ్నాథ్ ఠాకూర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కలిసి ఆశీర్వాద దీపాలను వెలిగించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త భారతదేశాన్ని నిర్మిస్తున్న విశ్వకర్మ అని అభివర్ణించారు. అలాగే హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో యునైటెడ్ కింగ్డమ్ బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్లోని ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల అవసరాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్దంగా ఉందని అన్నారు. రానున్న మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ డ్యాం నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
2: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఈ ఈసీఆర్ఎఫ్ డ్యాం. ఇటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యాం కు సంబంధించి గ్యాప్ 1 చూస్తే 49% పనులు, గ్యాప్ 2 చూస్తే 43% పనులు ఇప్పటి వరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా రేపు నవంబర్ నుంచి మరింత స్పీడప్ చేసుకుంటూ ఈ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ
0: వ్యవసాయ ప్రగతిలో విత్తనాలదే కీలక పాత్ర అని, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు గవర్నర్ నిన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.

0: విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో మరింత పెంచుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్మించిన సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రం అగ్నిమాపక కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ
2: మంచి సబ్స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ టెండర్ వెహికల్ ఒకటి, ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనే కూడా ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. అదేవిధంగా రెస్పాన్స్ టైం కూడా మినిమం 10 నుంచి 15 నిమిషాలు చేయాలి ఫైర్ టెండర్ వర్క్ ఏదైనా. దానికి సంబంధించి ఫైర్ టెండర్ వెహికల్స్ ను కూడా పెంచాలన్న ఉద్దేశంతోనే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో దగ్గర 225 కోట్ల రూపాయలు ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కొనేదానికి గవర్నమెంట్ సిద్దపడింది.
0: ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ ముఖ్య నాయకులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 51% పైగా వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. ఎల్నినో ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాతి మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేస్తారు.
3: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై ఏనికన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు మాడవీధులకు తరలివచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రతి స్వయం సహాయక సంఘాల మహిళకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా రక్షణ కల్పించాలని సూచించారు. సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి స్వయం బ్రాండ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మహిళలు చేతి వృత్తిదారులకు వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో.

సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఎఫ్ఎం అండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు.

ఏడు గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రసారమయ్యే ఉదయతరంగిణి కార్యక్రమంలో సీజనల్ వ్యాధులు ఈ అంశంపై డాక్టర్ బింగి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఎనిమిది గంటలకు జానపద సంగీత కార్యక్రమం, ఇందులో కాల శ్రీనివాస్ బృందం వారి జానపద గీతాలు వినవచ్చు. 8:15 ఆంగ్లలో వార్తలు, 8:30 NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం.

9 గంటలకు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 9:30 చిత్రసీమలో తెలుగు సినీగీతాలు వినవచ్చు. 10 గంటలకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద రిలీ అవుతాయి. 12:30 తెలుగులో వార్తలు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద రిలీ అవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రండి. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రండి రిలీ అవుతాయి. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లేయ వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 6:30 జానపద సంగీత కార్యక్రమం.

ఏడు గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం హైదరాబాద్ కదండి రిలీజ్ అవుతుంది, 8:00 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 టు బి హెల్డ్ ఇన్ జపాన్ కట్టర్ రేజర్ ఈ కార్యక్రమం ఢిల్లీ కింద రిలీజ్ అవుతుంది, 8:30 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు ఇంకా వాట్సాప్ ద్వారా కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం ఇది. ఇక 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కింద రండి. రాత్రి 9:30 కరెంట్ అఫేర్స్ ఢిల్లీ కింద అంటే రిలీజ్ అవుతుంది, 10:00 నుంచి ప్రసార సమాప్తి వరకు అంటే 11:00 వరకు మధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఖమ్మం జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్.
1: ఎల్నినో ప్రభావం తీవ్ర రూపం దాల్చుతోంది. భూగర్భ జిల్లాలు లోతుకు పడిపోతున్నాయి. ప్రస్తుత వానాకాలం సీజన్లో ఖమ్మం జిల్లాలో 43% వర్షపాతం నమోదైంది. జిల్లాలో 21 మండలాలు ఉండగా 17 మండలాల్లో లోటు వర్షపాతం నమోదవ్వగా 4 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. గతేడాది సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం 179 మిల్లీమీటర్లు కాగా 241.1 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ప్రస్తుత సెప్టెంబర్ నెలలో 12వ తేదీ వరకు కేవలం 10.4 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు 325 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పౌర సరఫరాల సంస్థ ద్వారా వానాకాలంలో సీజన్లో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డ జిల్లాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. దేశంలోని 22 భాషల్లో వికసిత్ భారత్ క్విజ్ పోటీలు అందుబాటులో ఉన్నాయని, మైభారత్ పోర్టల్లో కొత్తగా తమ పేర్లు నమోదు చేసుకునే వారికి ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉందని మైభారత్ జిల్లా విభాగాధికారి వెంకట రాంబాబు తెలియజేశారు. 15 నుంచి 29 ఏళ్లలోపు యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. ఖమ్మం జిల్లాలో చేయూత పెన్షన్ల కోసం అందిన దరఖాస్తుల క్షేత్రస్థాయి విచారణను అధికారులు ప్రారంభించారు. అర్హులకే పెన్షన్ను అందించాలన్న లక్ష్యంతో దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలను 360 డిగ్రీల సాఫ్ట్వేర్కు అనుసంధానించారు. సాఫ్ట్వేర్ సాయంతో దరఖాస్తుదారుల ఆధార్ నెంబర్ ఆధారంగా రిమార్క్ కాలమ్స్ అభ్యంతరాలు పొందుపరిచారు. మహిళలు చిన్నారుల పోషణ స్థాయిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు పోషణ్ మహా 2026 కార్యక్రమాన్ని నిర్వహించాలని మహిళా శిశు అభివృద్ది శాఖను ఆదేశించింది. ఈ ఏడాది మన అంగన్వాడీ మన బాధ్యత అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. జిల్లాలోని 1840 అంగన్వాడీ కేంద్రాల్లో వివిధ శాఖల సమన్వయంతో గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలను నిర్వహించేందుకు జిల్లా మహిళా శిశు అభివృద్ది సంక్షేమ శాఖ సిద్దమైంది. 7 ICDS ప్రాజెక్టుల పరిధిలో నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని CDPOలకు జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల ఆదేశాలు జారీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు 32.49 కోట్ల రూపాయలు పంచాయతీల ఖాతాలకు నేరుగా జమ చేశారు. జనాభా ఆధారంగా టైడ్ విభాగంలో ప్రతి వ్యక్తికి 202, ఆన్లైన్ విభాగంలో 135 రూపాయల చొప్పున నిధులు కేంద్రం కేటాయించింది. జిల్లాలో సుమారు 9.64 లక్షల గ్రామీణ జనాభా ఉంది. ఏదులపురం మున్సిపాలిటీ వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో ప్రధాన కూడల సుందరీకరణ చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాన జంక్షన్లను అభివృద్ది చేయాలని 1 కోటి రూపాయల నిధులు ప్రత్యేకంగా మంజూరు చేయించారు. ఈ నిధులతో మున్సిపల్ అధికారులు నాయుడుపేట, వెంకటగిరి, కోదాడ క్రాస్ రోడ్, 3 జంక్షన్లలో పలు అభివృద్ది పనులు చేస్తున్నారు. రైతుల పొలాలకు సాగునీరు అందించడానికి పాలేరు కాల్వకు నీటిని వదలడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో, వర్షాలు పడకపోవడంతో పొలాలు ఎండిపోతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో రైతుల పంటలను కాపాడడానికి ప్రభుత్వం పాలేరు రిజర్వాయర్ నుంచి సాగునీటిని వదిలింది. సాగుపై ఉన్న మక్కువతో ఇంజనీరింగ్ పూర్తి చేసి సేంద్రియ సాగు చేసే యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చంగూడ గ్రామానికి చెందిన యువ రైతు పొట్ల నవీన్. నవీన్ తండ్రి శ్రీనివాస్ ఓసారి పొలంలో పురుగుల మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. ఈ సంఘటనే నవీన్ ఆలోచనను మార్చింది. రైతులు మందులు పిచికారీ చేస్తూ వాటితో పండించే పంటలను ఆహారంగా తీసుకుంటూ అనారోగ్య పాలవుతున్నారని ఆలోచించాడు. సేంద్రియ పంటలు పండించాలని సంకల్పించి 2 ఏళ్లుగా సేంద్రియ పద్దతిలో అపారాలు, కూరగాయలు, వరి పండిస్తూ అధిక దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వినాయక నవరాత్రుల సందర్భంగా వాడవాడలా గణపయ్య పూజలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు, విద్యుత్ దీపాలంకరణలతో మండపాలు మెరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే యువకులు గణపయ్య వేడుకలతో పండుగ సందడి తెస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం చేసిన ప్రచారం కారణంగా చాలా చోట్ల మట్టి విగ్రహాలను ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జిల్లాలో నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు డ్రైవింగ్ లైసెన్సుల జారీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలో నానాటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. దీన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశ ప్రజలను రోడ్డు భద్రతపై పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. రాష్ట ప్రభుత్వం వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్సుల మంజూరుకు ముందుగానే రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, వాహన చట్టం, డ్రైవింగ్లో మెలకువలు వంటి అంశాలపై 6 వీడియోలు తప్పనిసరిగా చూడాలనే నిబంధన విధించింది.
0: ఇంతవరకు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్ అందించిన ఖమ్మం జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎలాంటి హామీ లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. భారత్ అంతర్జాతీయంగా నమ్మకమైన సెమీకండక్టర్ తయారీ కేంద్రమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో నిన్న నిర్వహించిన సెమికాన్ ఇండియా 5వ ఎడిషన్ను ప్రారంభించిన ఆయన, ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం చూస్తున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారత్ సిద్దమవుతోందని స్పష్టం చేశారు. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సరఫరా సవాళ్లను భారత్ ఒక స్థిరమైన నమ్మకమైన పరిష్కారంగా నిలుస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
1: భారత్ హర్ వో కదం ఉఠా రహా హై జో హమే సేమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయ్. భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ హై. ఐసా దేశ్ జబ్ ఏక్ క్రిటికల్ ఇండస్ట్రీ మే సఫల్ హోతా హై తో ఇస్సే పూరీ దునియా కీ సప్లాయ్ చైన్ కో తాకత్ మిల్తీ హై. ఔర్ ఆజ్ జబ్ సప్లాయ్ చైన్ వెపనైజ్ హో రహీ హై తబ్ తో ఇస్కీ మహత్తా బహుత్ బఢ్ జాతీ.
0: భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి $5 బిలియన్ భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about $11 to $12 billion. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
0: పీఎం ముద్రా యోజన లబ్దిదారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో ముఖాముఖి సంభాషించారు. 2015లో ప్రారంభమైన పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని తెలిపారు. లబ్దిదారులు తమ రుణాలను సమయానికి చెల్లించడం ద్వారా అధిక మొత్తంలో రుణాలు పొందగలుగుతున్నారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. నేడు భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా వ్యాపారాలు అత్యంత కీలకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని, ఈ అవకాశంతో చాలా మంది లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా పీఎం ముద్రా లబ్దిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014లో నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట, గౌరవము మరింత పెరిగాయని, దేశం వికసిత్ భారత్గా ప్రకాశిస్తోందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. గతంలో తీవ్ర పేదరికంతో ఇబ్బందులు పడిన మహిళలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా నేడు లఖపతి దీదీలుగా మారారని తెలిపారు. దేశంలోని ముఖ్యంగా తెలంగాణ రైతుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని చెప్పారు. రైతులకు పంట నష్టాల నుంచి భద్రత కల్పించేందుకు కేంద్రం ఫసల్ బీమా యోజన అమలు చేస్తోందని చౌహాన్ పునరుద్ఘాటించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈరోజు బెంగళూరులో భారత వైమానిక దళానికి HTT 40 శిక్షణ విమానాలను అధికారికంగా అందజేయనుంది.

దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్ కు ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ రక్షణ విమానాలు, హెలికాప్టర్ల చేరిక దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు విదేశీ వనరులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో మరో కీలక ముందడుగని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో స్వదేశీ రూపకల్పన, అభివృద్ది, తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపింది. 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ రష్యన్ ల్యాండ్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైన్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం, శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, సామర్థ్యాల పెంపుదలపై ప్రధానంగా చర్చించారు. మాస్కోలోని నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి వాసిలీ ఓస్మాకోవ్తో సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 2 దేశాల మధ్య దౌత్య సైనిక సంబంధాలకున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో సమావేశమయ్యారు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవి అని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. చిత్వాన్ జిల్లాలో అత్యధిక మరణాలు నమోదు కాగా నవల్పరాసి ఈస్ట్, నవల్పరాసి వెస్ట్, నువాకోట్ జిల్లాల్లో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. ఈ విపత్తు కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 13756 మందిని భద్రతా దళాలు రక్షించాయి. మృతదేహాలను గుర్తించడానికి 1286 డిఎన్ఏ శాంపుళ్లు సేకరించారు. ప్రస్తుతం నిరాశ్రయుల కోసం 27 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 108 పరుగులు చేయగా సంజు శాంసన్ 50 పరుగులతో రాణించాడు. సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్టు తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశవ్యాప్తంగా 272 నగరాల్లోని 454 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి ఉదయ త్రంగిణి కార్యక్రమంలో సీజనల్ వ్యాధులు ఈ అంశంపై డాక్టర్ వింగి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి సీజనల్ వ్యాధులు ఈ అంశంపై డాక్టర్ బింగి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
6: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ఆరోగ్య కార్యక్రమంలో వాతావరణ మార్పులతో పాటు ఎక్కువగా కనిపించేటువంటి ఈ సీజనల్ వ్యాధులు, వాటి కారణాలు, లక్షణాలు, నివారణ చర్యలు మరియు జాగ్రత్తల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వర్షాకాలము, చలికాలము, వేసవికాలం వంటి ప్రతి సీజన్లో కొన్ని ప్రత్యేకమైన వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. జ్వరము, డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, టైఫాయిడ్ వంటి అనేక సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. మరి వీటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి, ఇలాంటి అంశాలపై చర్చించేందుకు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి ఆహ్వానించాం డాక్టర్ బింగి శ్రీనివాస్ గారిని. వీరు ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో జనరల్ మెడిసిన్లో ప్రొఫెసర్గా ఉన్నారు. మరి వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
7: నమస్కారం.
6: ముందుగా అసలు ఈ సీజనల్ వ్యాధులు అంటే ఏమిటో శ్రోతలకు వివరిస్తారా?
7: మెయిన్గా సీజనల్ వ్యాధులు అంటే మనకు వాతావరణంలో వచ్చే మార్పులు. మొదటిగా వేసవికాలం నుంచి వర్షాకాలం చేంజ్ అయ్యే టైంలో, వర్షాకాలం నుంచి శీతాకాలంకి చేంజ్ అయ్యే టైంలో మనకి వాతావరణ యొక్క ఉష్ణోగ్రతల్లో, వాటి చలి తీవ్రతలో కానీ, తేమ శాతంలో కానీ వచ్చే మార్పుల వల్ల చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, అదర్ ఎనీ ఫంగస్ కానీ, ఇవన్నీ ఇట్లాంటివన్నీ వృద్ధి చెందుతూ ఉంటాయి. వీటి వల్ల మనం బేసికల్గా గాలి అండ్ నీరు, వీటి వల్ల మనకి ఎక్కువగా ఈ వ్యాధులు, జ్వరాలు కానీ, అదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
6: అంటే ఈ వాతావరణ మార్పులతోనే ఎక్కువ రావడానికి కారణం ఏంటండి? అంటే మనం ఒక సీజన్కి అలవాటు పడి ఉన్న తర్వాత నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి మార్పు వల్ల వస్తుంటారా, ఇంకా ఇతరత్ర ఏమన్నా?
7: బేసికల్గా ఈ వాతావరణ మార్పుల వల్ల వచ్చేది బయట యొక్క వాతావరణ పరిస్థితుల్లో కొన్ని వైరస్లు ఎండాకాలంలో కొన్ని ఎక్కువ బతుకుతూ ఉంటాయి, కొన్ని శీతాకాలంలో బతుకుతూ ఉంటాయి. ఈ చేంజ్ వల్ల శీతాకాలంలో, వర్షాకాలంలో ఎక్కువ బతికే వైరస్లు కానీ, బ్యాక్టీరియాస్ కానీ అవి ఎక్కువ వృద్ధి చెందుతాయి. దానివల్ల ఏమైతుంటే దాని యొక్క పాపులేషన్ పెరగడం వల్ల చుట్టూ ఉన్న జనాభాకి అవి సంక్రమించి తొందరగా వ్యాధులు సంక్రమించే పరిస్థితి ఏర్పడుతుంది.
6: మన దేశంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా అసలు సీజనల్ వ్యాధులు కనిపించేవి ఏంటండి?
7: మెయిన్గా మనకి ఎక్కువ శాతం వ్యాధులు సంక్రమించే కాలం వర్షాకాలం. ఎందుకంటే వర్షం వల్ల మనకు చుట్టుపక్కల ప్రాంతాల్లో, తొట్టులో కానీ, చెరువుల్లో కానీ, మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ తేమ చేరి

0: వాటర్ అనేది నిల్వ ఉంటుంది. ఈ వాటర్ నిల్వ ఉండడం వల్ల మెయిన్గా మస్కిటోస్, దోమలు అనేటి వాటి యొక్క గుడ్లను పెట్టి అవి పెంపొందించబడుతుంటాయి. మనం ఆ వాటర్ని మనం ఎప్పటికప్పుడు తీయకపోవడం వల్ల ఒక వారం రోజులలో అవి లార్వా దశ నుంచి ప్రౌఢదశకి వెళ్ళిపోయి దోమలు ఎక్కువైపోయి వాటి వల్ల మనకు ఈ దోమల నుంచి వచ్చే సంక్రమించే వ్యాధులు మెయిన్గా మన ఇండియాలో ఎక్కువగా ఉండేది మలేరియా ఒకటి ఎక్కువ, నెక్స్ట్ డెంగ్యూ, చికెన్ గునియా, అప్పుడప్పుడు ఆంధ్ర సైడ్ కానీ అటు కోస్టల్ ఏరియాస్ లో మెయిన్ గా ఫైలేరియా కూడా ఎక్కువ వ్యాధి చెందుతుంది.
1: సరే, మీరు ఇప్పుడు ఇన్ని వర్షాకాలంలో వచ్చేటువంటి నాలుగు రకాలు మెయిన్ గా చెప్పారు కదా, ఇప్పుడు మలేరియా వ్యాధి వస్తే మనకు లక్షణాలు ఎట్లా ఉంటాయండి?
0: మలేరియాలో మెయిన్ గా చిల్స్, చలి తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. పీరియాడిక్, ఒక టైంలో చలి యొక్క జ్వరం ఉంటుంది, మళ్ళీ కొంతసేపు ఆగిపోయి మళ్ళీ వస్తుంటుంది. వీటితో పాటు మనకి ఎక్కువ జాండీస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మలేరియా అనేది పరాన్నజీవి అది బేసికల్ గా, దానివల్ల మనకు ఏదో రక్తాన్ని ఎక్కువ విభజిస్తుంది, కాబట్టి మనకు ఎల్ఎఫ్టి రేజ్ కావడము, జాండీస్ రావడము, చలి తీవ్రతతో ఒళ్ళు నొప్పులు కూడా రావడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ మలేరియా వచ్చినప్పుడు ఇది మళ్ళీ ఇతరులకు వ్యాపిస్తుందండి?
0: మలేరియా వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఒక మస్కిటో మీ మలేరియా వచ్చిన వ్యాధి గ్రస్తుల్ని కుట్టి వాటి యొక్క పరాణజీవులను దానిలో తీసుకుంటుంది, అది నెక్స్ట్ ఇంకొకరిని కొట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు వ్యాప్తి చెందుతుంటుంది.
1: ఇట్లా మరి డెంగ్యూ వ్యాధికి లక్షణాలు ఎట్లా ఉంటాయండి?
0: డెంగ్యూలో బేసికల్ గా చాలా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి శరీరంలో, దాంతోపాటు పాలిమయాల్జియా, పాలిఆర్థాల్జియా, నొప్పులు బాగా వస్తుంటాయి. దాంతోపాటు మెయిన్ గా డెంగ్యూలో మనకు ప్లేట్లెట్స్ అనేది తగ్గడం వల్ల శరీరంలో అక్కడక్కడ ఎర్ర మచ్చలు అవుతుంటాయి, అండ్ రక్తస్రావము మరీ లో అయినప్పుడు రక్తస్రావం కూడా జరుగుతుంది. బీపీ అనేది డౌన్ అయిపోయి షాక్ సిండ్రోమ్ అనేది ఒకటి లాస్ట్ ఫైనల్ గా ఇండస్ట్రీలో మనకు అది జరుగుతుంది. మలేరియా కంటే డెంగ్యూ అనేది చాలా తీవ్రమైన వ్యాధి.
1: అంటే ఇప్పుడు చికెన్ గున్యా అన్నారు ఇందాక, జనరల్ గా అంతకుముందు లోకడ ప్రతిది ఎక్కువగా చికెన్ గున్యా అని వింటూ ఉండేవాళ్ళం, ఈ మధ్యన వినట్లేదు, తగ్గిందా? ఒకవేళ అది వస్తే దానికి లక్షణాలు ఎట్లా ఉంటాయి?
0: మెయిన్ గా చికెన్ గున్యాలో బేసికల్ గా వీటన్నీ జ్వరాల కంటే దాంట్లో ఆర్థాలజియాస్ అన్ని జాయింట్స్ అనేటివి ఇన్వాల్వ్ అవుతుంటాయి, అవన్నీ ఇన్ఫామ్ అయిపోతాయి. దాని తీవ్రత ఎంత అధికంగా ఉంటుందంటే కొందరికి ఒక 1 మంత్ వరకు కూడా వాళ్ళు ఆర్థాలజియా నుంచి రికవరీ కారు. బేసికల్గా చికెన్ గునియా అది మెయిన్ ఓన్లీ ఆర్థాలజియా, అంటే నొప్పులు, గీళ్ళ నొప్పులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, నడవలేరు వాళ్ళు, అంత తీవ్రంగా ఉంటాయి. అదే ఒకప్పుడు చాలా ఎండమిక్ ఎపిడమిక్ గా వచ్చింది, ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది.
1: అంటే ఫైలేరియా వ్యాధి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి మన దేశంలో ఉందండి?
0: మెయిన్ గా ఇది ఎక్కువ కోస్టల్ ఏరియాలో ఎక్కువ బాధ పొంది ఉంటుంది, ఆంధ్రాలో, రాజమండ్రి ఏరియాలో గానీ, కాకినాడ అటు సైడ్ లో మెయిన్ గా కోస్టల్ ఏరియాస్ లో ఎక్కువ వ్యాప్తి చెందుతుంటుంది. దాంట్లో మెయిన్ గా ఫైలేరియాలో నైట్ 2 o'clock 3 o'clock ఆ ఒక మస్కిటో మనకు పుట్టినప్పుడు ఆ ఫైలేరియల్ వామ్స్ ఉంటాయి, అవన్నీ బయటికి వచ్చేసి లింఫాటిక్ సిస్టమ్ ని బ్లాక్ చేస్తూ ఉంటుంది. దానివల్ల బేసికల్గా మనకి ఎలిఫెంటియాసిస్, బోదకాలు, కాళ్ళు వాపు రావడము, చేతులు ఎక్కడైనా రావచ్చు అవి.
1: ఇప్పుడు ఈ ఫైలేరియా వ్యాధి కూడా మీరు అన్నట్టు ఆ దోమ దానికి గుట్టి మళ్ళీ ఎదుటి వాళ్ళకి కూడా ఆ దోమ వల్ల వ్యాపిస్తుందా, ఇతరత్ర వ్యాపిస్తుందంటారు?
0: దోమతో
1: అంతే, అంటే ఒకళ్ళకి ఫైలేరియా ఉన్నప్పుడు
0: ఆ ఏరియాలో
1: తీసుకోవాలి. దీనికి ట్రీట్మెంట్ ఉంటుందండి?
0: ఎర్లీ స్టేజ్ లో మనం తొందరగా గుర్తిస్తే కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒకసారి లింఫాటిక్ సిస్టమ్స్ అవన్నీ బాగా బ్లాకేజ్ అయినాక మనం ఎంత ఇచ్చినా కూడా అది వ్యాధి ఎక్కువ కాకుండా ఆపచ్చు, కానీ లింఫ్ బ్లాక్ అయిపోయి మన బోధకాలు అయిపోయి అయినాక చాలా కష్టం.
1: మరి ఇప్పుడు ఈ మలేరియా చెప్పారు, డెంగ్యూ చెప్పారు, చికెన్ గున్యా చెప్పారు, దీనికి వీటికి ఇప్పుడు కొన్ని శరీరం కూడా వేడెక్కుతుంది కొన్ని చోట్ల చెప్పారు, మరి సాధారణ జ్వరం కూడా వేడెక్కుతుంది, ఈ రెండింటికి మనం తేడా, అంటే సాధారణ జ్వరం అనేది ఎట్లా గుర్తించవచ్చు అంటారు?
0: సాధారణ జ్వరాలు అంటే ఫ్లూ వైరల్ ఎట్లుండే అంటే 1-2 days లో మనకు రికవర్ అవుతాయి, హైడ్రేషన్ తోడు కానీ ఒక 2 రోజుల్లో అవి దానంతట అవే రికవర్ అవుతుంటాయి, సెల్ఫ్ లిమిటింగ్ అంటారు వాటిని. ఇది మలేరియా అండ్ డెంగ్యూ కానీ చికెన్ గునియా లేదంటే మనం సరైన ట్రీట్మెంట్ తీసుకోమంటే 3-4 days అది సివియారిటీకి పోయే అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా ఖచ్చితంగా 2-3 రోజులు దాటినాక కూడా ఇంకా మనకు ఫీవర్ వస్తుంది, మయాల్జియాస్ వస్తున్నాయి, దద్దులు వస్తున్నాయి, రక్తస్రావం జరుగుతుంది, కొంచెం బీపీ డౌన్ అవుతుంది అన్న సమయంలో ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి దాని యొక్క ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ గా తీసుకోవాలి.
1: వీటిని నిర్ధారణ మీరు లక్షణాలను బట్టి డిసైడ్ చేస్తారండి, లేకపోతే టెస్టులు లాంటివి ఉంటాయా?
0: లక్షణాలను బట్టి మనకు సర్టెన్ టెస్ట్ అనేటివి ఉంటాయి, మెయిన్ గా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఉంటుంది, దాంట్లో మన ప్లేట్లెట్ పర్సెంటేజ్ ఒకటి, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అండ్ WBC కౌంట్స్ ఇవన్నీ, దాంతో పాటు ఇప్పుడు ర్యాపిడ్ కిట్స్ అనేవి చాలా వచ్చినాయి, టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ వీటన్నిటికీ ర్యాపిడ్ కిట్స్ వచ్చినాయి, దాంతో కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు, ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు.
1: అట్లా ఇప్పుడు మరి కొన్ని చోట్ల వింటుంటాయి ఇప్పుడు టైఫాయిడ్ ఒకటి, కలరా ఒకటి, ఇవి కూడా మళ్ళీ వీటికి లింక్ అంటే అవి వేరే సీజనల్ గా?
0: టైఫాయిడ్ మెయిన్ గా బేసికల్ ఏంటంటే ఇవన్నీ వాటర్ అండ్ ఫుడ్ కంటామినేషన్ వల్ల రావచ్చు. వాటి యొక్క బ్యాక్టీరియాలు ఏమైతే ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి దీని ఫ్లైస్ అనేటివి ఉంటాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఆ ఫ్లైస్ వెళ్ళిపోయి ఆగిపోయి మనకు అపరిశుభ్రమైన ఆహారం తినడం.

0: వల్ల, కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్ల, కొంచెం నాన్ వెజ్ వల్ల కూడా కొంచెం మనకి టైఫాయిడ్ వచ్చే
1: వచ్చేది.
0: అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ బేసికల్గా వాటర్ అండ్ ఫుడ్ తోట వచ్చే అవకాశం.
1: ఇప్పుడు కలరా అనేది మన దేశంలో ఉందండి,
0: చాలా తగ్గిపోయింది.
1: అట్లే మరి ఇప్పుడు టైఫాయిడ్ ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత ఇప్పుడు అరుగుదల తగ్గిపోతుంది, దాని జీవి సంబంధించింది కొంచెం శరీరంలో ఉంటుంది అంటారు, ఇది ఎంతవరకు నిజం అంటారు?
0: అది 1 మంత్ వరకు కూడా మనం టైఫాయిడ్ అనేది పాజిటివ్ వస్తూనే ఉంటుంది. బేసికల్గా దాని యాంటీజెన్స్ దాని దాని అని మనకి రెమినెన్స్ ఉంటే అప్పుడప్పుడు వస్తుంటది. ఎందుకంటే దాని యొక్క వ్యాధి నిరోధకత మనకు స్టార్ట్ అయినప్పుడు యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతుంటాయి. దాన్ని మళ్ళీ మనం ర్యాపిడ్ కిట్ లో చేసినప్పుడు అప్పుడప్పుడు పాజిటివ్ వస్తుంటది.
1: అట్లనే మరి ఇప్పుడు పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధులలో వీళ్ళకి ఎక్కువగా ఏమొస్తాయి? జనరల్ మీరు ఇన్ని వ్యాధులు చెప్పారు కదా, ఎక్కువగా వచ్చే అవకాశం ఏది?
0: మెయిన్ గా పిల్లల్లో విరోచనాలు, బేసికల్ గా వర్షాకాలంలో వాళ్ళు వాటర్ కానీ బట్టి అటు ఇటు వాళ్ళు పాకడం వల్ల, నోట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి బేసికల్ గా విరోచనాలు, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం ఈ హెల్మెతికి మనకు పురుగుల వల్ల కూడా మనకు అది వస్తూ ఉంటుంది.
1: కడుపులో పురుగులు,
0: కడుపులో పురుగు, నొల్లు పురుగులు, అవి చిన్న పిల్లలకు ఎక్కువ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డస్ట్ లో వాళ్ళు ఇలా చేస్తుంటారు కాబట్టి అవి నోట్లో పెట్టుకోవడం వల్ల అవి అవుతూ ఉంటుంది. అండ్ వృద్ధులలో మెయిన్ గా ఎండాకాలంలో వాళ్ళు ఎక్కువ హీట్ స్ట్రోక్, చిన్న సన్ స్ట్రోక్ ఎక్కువ వాళ్ళు ఎగ్జాస్ట్ అవుతుంటారు, వాళ్ళు తట్టుకోలేరు ఎక్కువ. మెయిన్ గా అదొకటి. మన సీజనల్ గా చెప్పాలంటే ఎండాకాలంలో అదొకటి. వర్షాకాలం వచ్చేవరకు సేమ్ వృద్ధులకు ఎలా ఉంటుంది, పిల్లలకు వృద్ధులకు సేమ్ అలా తీసుకుంటూ ఉంటుంది. చలికాలంలో వృద్ధులకు ఏమైతుందంటే వాళ్ళకి ఏమైనా పాత ఏమైనా ఆస్తమ లాంటి, కొంచెం ఏమైనా దగ్గు లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఆ తీవ్రత అనేది ఎక్కువైతుంటది.
1: పిల్లలకి ఈ నులి పురుగులకు సంబంధించి మనము జనరల్ గా ఏవో
0: మాత్రలు మనకు నేషనల్ వైడ్ గా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఇయర్ సర్టెన్ ఏజ్ వరకు వాళ్ళకి కంప్లీట్ సింగిల్ డోస్ ఆఫ్ ఆల్మెండజోల్ ఇస్తుంటారు. అది సర్టెన్ ప్రతి ఇయర్ ఇవ్వడం వల్ల వాళ్ళకి నులి పురుగుల వ్యాధిని మనం అరికట్టవచ్చు.
1: సంవత్సరం అంతా పనిచేస్తుంది అండి అది,
0: ఒక సింగిల్ డోస్ అది చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంటారు.
1: జనరల్ గా మీరు అన్నట్టు ఈ లక్షణాలు కాకుండా అసలు ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే వేద్యం వస్తే మంచిది అంటారు జనరల్ ఈ సీజన్ లో?
0: వర్షాకాలంలో జ్వరం యొక్క తీవ్రత 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండడం ఒకటి, నీరసంగా ఉండడం, డిహైడ్రేటెడ్, హైపోటెన్షన్ అండ్ శరీరం మీద దద్దుర్లు, అది మోస్ట్ డేంజరస్ సైన్. ఎందుకంటే ప్లేట్లెట్స్ అనేది బిలో 30,000 ఆ రేంజ్ లో అయినప్పుడు మనకు దద్దుర్లు అవుతుంటాయి. అట్లాంటప్పుడు మనకు ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. రక్తస్రావం బ్రెయిన్ లో కానీ కడుపులో కానీ ఎక్కడైనా అని మనకి శరీరంలో రక్తస్రావం అయ్యి ఇంకా హైపోటెన్షన్ అయ్యి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది ఒకటి ఉంటుంది. అది వచ్చినాక పేషెంట్ కొంచెం రికవర్ అవ్వడం కష్టం.
1: సాధారణంగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వ్యాధుల బారిన పడకుండా? అంటే మన శరీరంలో శుభ్రత కానీ, ఇప్పుడు చేతులు కానీ, లేకపోతే ఇతరత్ర కానీ, ఆ ఫుడ్ విషయంలో కానీ, చుట్టుపక్కల కానీ, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందంటారు?
0: ఫస్ట్ మనం హైజీన్, పర్సనల్ హైజీన్ ఫస్ట్. చేతులు శుభ్రంగా ఉంచుకోవడము, డైలీ మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేయడము, ఓవరాల్ హైజీన్, ఇది పర్సనల్ హైజీన్ ఒకటి ఫస్ట్. నెక్స్ట్ డైట్ విషయంలో మనం వేడి వేడి అన్నము మన ఇంట్లోనే, బయట పదార్థాలు, చల్ల పదార్థాలు, అక్కడ స్టోరేజ్ చేసిన పదార్థాలు అవన్నీ మనం అవాయిడ్ చేయడం బెటర్. ఇంకొకటి మన పరిసరాలని, మన చుట్టూ ఉన్న పరిసరాలని ఇప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎలా అంటే వాటర్ మనం వర్షం పడినప్పుడు అది హోల్డ్ అయ్యేటట్టు ఏ పాత్రలు ఉన్నా వాటన్నిటిని అవాయిడ్ చేసుకోవాలి. తొట్లు కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. దోమలు పెరగకుండా స్ప్రేయింగ్, ఫాగింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటే మనకు కొంచెం వీటిని అరికట్టవచ్చు.
1: వాటర్కి సంబంధించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: కంప్లీట్ వాటర్ మనకి ఇప్పుడు మన వేడి చేసి చల్లార్చి ఆ వాటర్ తాగితే ఇంకా బెటర్.
1: అట్లనే ఇప్పుడు మరి కొంతమంది ఏం చేస్తారంటే ఈ వ్యాధుల బారిన పడకుండా ఈ రోగ నిరోధక శక్తి పెంచడానికి అన్నట్టుగా ఏదో నిమ్మకాయ నీళ్ళు తాగితే మంచిదండి, ఇట్లాంటి రకాలుగా చేస్తుంటారు జనరల్ గా అట్లాంటివి ఏమన్నా?
0: హోమ్ రెమెడీస్ ఓకే, హోమ్ రెమెడీస్ తోటి మనకు వచ్చే నష్టం ఏం లేదు. మన ఇంట్లో చేసుకున్న పదార్థాలు, నిమ్మకాయలు, తేనె మన ఇంట్లో వాడే వస్తువులే కాబట్టి దాంతో ఇమ్యూన్ బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: అట్లా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ జ్వరం వచ్చిన వెంటనే యాంటీబయాటిక్స్ తెచ్చుకోవడం ఇట్లాంటివి చేస్తుంటారు, ఇది మంచిది అంటారా?
0: యాంటీబయాటిక్స్ ప్రైమరీగా డైరెక్ట్ వాడడం మంచిది కాదు. 60-70% ఫీవర్స్ అనేది ఫ్లూస్ సెల్ఫ్ లిమిటింగ్, 2-3 డేస్ లో ఆటోమేటిక్గా తగ్గే జ్వరాలే ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ డేకే మనం యాంటీబయాటిక్స్ ఇప్పుడు యూజ్ చేస్తే ఫ్యూచర్ లో దాని రెసిస్టెన్స్ ఎక్కువయ్యి అసలైన వ్యాధి వచ్చినప్పుడు ఆ యాంటీబయాటిక్స్ పని చేయి.
1: అట్లే ఇందాక మీరు పిల్లలకి విరోచనాలు వచ్చాయని అన్నారు కదా, విరోచనాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మార్కెట్లో ఏవో రకరకాలుగా ORS ప్యాకెట్స్ అని కనపడుతున్నాయి, మరి ఇవి తాగటం మంచిది అంటారా?
0: మన గవర్నమెంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం ఓఆర్ఎస్ కంటెంట్ సంబంధించిన ప్యాకెట్స్ మన గవర్నమెంట్ సప్లై ఉంది. ఎట్ ద సేమ్ టైం దాని రెజ్యూమే మన బయట కూడా ప్రైవేట్లో కూడా దొరుకుతుంది. వాటిని మంచి వాటర్లో కలిపి పిల్లలకి తాగిపియడం మంచిది. ఏంటంటే పిల్లలు విరోచనాలు వాంతులు అయినప్పుడు డిహైడ్రేట్ అవుతారు. ఆ డిహైడ్రేషన్ తగ్గియడానికి మనం బేసిక్ ఓఆర్ఎస్ సప్లిమెంటేషన్ చేయడం వల్ల వాళ్ళు డిహైడ్రేట్ కాకుండా ఉంటుంటారు.
1: ఇప్పుడు మీరు ఎన్నో కేసులు చూసి ఉంటారు ఈ సీజన్ల వ్యాధులకు సంబంధించి.

0: జనరల్గా ఈ వ్యాధులు వచ్చినప్పుడు వీళ్ళు ప్రజలు కానీ వీళ్ళు చేసే పొరపాట్లు ఏంటంటారు?
1: బేసికల్గా ప్యానిక్ అయిపోతారు. ఒకటి చిన్న చిన్న దానికి మా దగ్గరున్న క్వాలిఫైడ్ డాక్టర్ని కాకుండా ఎక్కడో మా మెడికల్ షాప్ పోయి ఏదో గోళీలు తీసుకోవడము, చుట్టుపక్కల ఉన్న వేరే క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గరికి పోయి ఏదో ఒక రకంగా తీసుకోవడము, యాంటీబయాటిక్స్ వాళ్ళ ఇష్టం, ఎవరికో ఫోన్ చేసి ఇది వేసుకో అది వేసుకో అని చెప్తా ఉంటారు, అది వేసుకోవడము ఇలాంటివి చేస్తుంటారు. బాగా తీవ్రత ఉన్నప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కన్సల్ట్ కావాలి.
0: అట్లనే మరి ఇంకా ఇప్పుడు మీరు డెంగ్యూనో లేకపోతే కొన్ని కొన్ని వాటిలో ఏం చేస్తే ఏదో రసం తాగితే తగ్గిపోతుంది అని కూడా కొంత అపోహ ఉన్నది. అది
1: రసం తాగితే ప్లేట్లెట్స్ డౌన్ అయినప్పుడు ఈ పపాయా జ్యూస్లు పపాయా ఆకుల రసాలు తాగితే పెరుగుతాయి అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు. దానివల్ల వాయు తీవ్రత తగ్గడము అజ్జరడం ఏం జరగదు. ఏదో పపాయా ఫ్రూట్ తినడం వల్ల జస్ట్ ప్లేట్లెట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయనేది ఉంది, కానీ దాన్ని తాగడం వల్లనే మొత్తం వ్యాధి పోతుంది అనేది కాదు.
0: అయితే ఇప్పుడు ప్లేట్లెట్స్ అనేవి ఎంత వరకు మనం డౌన్ అయితే డేంజర్ ఉంటుంది అంటారు? వీళ్ళు ఎప్పుడు అంటే ముందుగా మేల్కొని డాక్టర్ని సంప్రదించాలంటారు?
1: ప్లేట్లెట్స్ ఎంత తక్కువ అయితే అని కాకుండా మనలో ఉండే బ్లీడింగ్, అంటే బ్లీడింగ్ అవుతుంది అప్పుడప్పుడు ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క పేషెంట్ కి 50,000 కే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంటుంది, ఒక పేషెంట్ కి 30,000 వరకు కూడా బ్లీడింగ్ ఏమి ఉండదు. బ్లీడింగ్ డిజార్డర్ ఏమైనా ఉందా, బ్లీడింగ్ కండిషన్ ఏమైనా ఉంటే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. మాక్సిమం 30,000 బిలో ఉన్నప్పుడు డేంజర్ అవుతుంది.
0: సొంత వైద్యాన్ని సంపదిస్తే మనం తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లనే ఇప్పుడు మరి ఈ సీజనల్ వ్యాధుల్లో కొన్ని రకాల వ్యాధులు చెప్పారు, అట్లనే మరి ఇప్పుడు నెక్స్ట్ వేసవి కాలం అనుకుందాం. వేసవి కాలంలో జనరల్ గా ఎక్కువ ఏమేమి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందంటారు?
1: వేసవి కాలంలో మోస్ట్ కామన్ గా మనం హీట్ స్ట్రోక్ ఒకటి,
0: అంటే
1: డిహైడ్రేషన్, ఆల్రెడీ డయాబెటిస్, హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా ఈ వ్యాధులకు గురి కాబడతారు.
0: అంటే ఇప్పుడు చాలా మంది ఆస్తమాతో బాధపడుతూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఏ కాలం అయినా ఇప్పుడు మరి వర్షాకాలం కానివ్వండి లేకపోతే చలికాలం కానివ్వండి ఇట్లాంటప్పుడు అసలు వాళ్ళకి అసలు ఆ వ్యాధి రావడానికి కారణం ఏంటి, వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది?
1: బ్రాంకల్ ఆస్తమా అనేది ఆటోమేటిక్ డిసీజ్. అది ఆటోమేటిక్ ఎప్పుడు మనకు చిన్నప్పటి నుంచి ఉండే డిసీజ్, సర్టన్ ఏజ్ వరకు అది అగ్రెషన్ అయితే ఉంటది. వీళ్ళకి బేసికల్ కండిషన్ క్లైమేట్ అనేది చల్లి ఉన్నప్పుడు తీవ్రత అనేది ఎక్కువైతుంటది. చలికాలంలో బ్రాంకల్ ఆస్తమా పేషెంట్స్ సివియారిటీ అనేది ఎదుర్కొంటుంటారు. అట్లాంటి పేషెంట్లు మెయిన్గా ఈ చల్లని పదార్థాలు కానీ తీపి పదార్థాలు కానీ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండాలి.
0: ఇంకా ఇట్లా ఇతరత్ర అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అనుకోండి అంటే వాడుతూ ఉంటారు,
1: అది ఇన్హేలర్స్ కంపల్సరీ, బ్రాంకో డైలేటర్స్. ఎందుకంటే ఆస్తమాలో లోపల ఉన్న బ్రాంకోడల్ డైలేటర్స్ వాళ్ళకి దగ్గరగా అయిపోతుంటది బ్రాంకోల్స్ అనేటివి. వాటిని డైలేట్ చేయడానికి మనకి ఇన్హేలర్స్ కానీ స్ప్రేయర్స్ స్పేసర్స్ ఇవన్నీ ఉంటాయి. అవి వాడడం వల్ల వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది, కొంచెం ఎస్ఓబి అంటే ఆయాసం రావడం అవన్నీ తగ్గుతుంటాయి.
0: ప్రస్తుతం మరి మనం ఈ ఆరోగ్యకరమైన జీవన శైలి అలవాటు చేసుకుంటే ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండగలుగుతామా?
1: కంపల్సరీ, ఎందుకంటే మనం సీజనల్ చేంజ్ అయినప్పుడు మన పర్సనల్ హైజీన్, శరీరం అంటే డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఒకటి, డైట్ హెల్దీ, డైట్ హెల్దీ స్లీప్ ఇవన్నీ ఉంటే మన ఇమ్యూన్ పవర్ పెరిగినప్పుడు సీజనల్గా ఏమైనా చేంజెస్ వచ్చినా కానీ తట్టుకోవడానికి ఈజీ ఉంటుంది.
0: చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి.
1: చలికాలంలో మనకి ఏంటంటే మెయిన్ స్నీజింగ్, కాఫ్, ఫ్లూస్ అండ్ ఆస్తమా పేషెంట్స్ లైక్ వీళ్ళకి అగ్రెషన్ ఇలాంటివి మెయిన్ గా వస్తుంటాయి.
0: వీళ్ళు మరి ఏ లక్షణాలు కనపడితే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది?
1: మెయిన్ గా చలి, చిన్న చిన్న జ్వరాలు, చలి పెట్టడం, లేకపోతే తుమ్ములు, దగ్గు, చిన్న దగ్గులకు తుమ్ములకు కూడా మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ అది ఒకవేళ సివియారిటీ ఎక్కువ ఉండే 2-3 రోజులు ఉండడము, ఇంకా తగ్గకపోవడము, కాఫ్ విత్ స్పుటం అంటే తెమడ ఎక్కువ రావడము, ఒళ్ళు నొప్పులు రావడము, ఎస్ఓబి అని మెయిన్, అంటే ఆయాసం వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి.
0: మరి ఈ మధ్యన కాఫ్ సిరప్స్ కొంతమంది వాడితే ఏదో డేంజర్ జరిగింది అంటున్నారు. కాఫ్ సిరప్స్ మరి
1: రోజులో రకరకాలు ఉంటాయి, కొన్ని సేఫ్ ఉంటాయి, కొన్ని కోడిన్ కంటెంట్ ఉన్న వాటికి ఏంటంటే కొంచెం రిలాక్స్ అవుతారు, దాని డిపెండెన్సీ ఎక్కువైపోతుంటుంది, అది అలవాటు చేసుకోవడం, అది అలవాటు అవుతుంటుంది, అడిక్షన్ అయిపోతుంటుంది.
0: అట్లనే ఇప్పుడు మరి పుట్టే పిల్లలు తల్లి గర్భం నుంచి బయటకు వస్తారు కదా, ఇట్లాంటి వాళ్ళు మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సీజనల్ వ్యాధులకు సంబంధించి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దాని బారిన పడకుండా ఉండే అవకాశం?
1: పుట్టే పిల్లలు చిన్న వాళ్ళకి మనకి ఏమి వితిన్ 1 మంత్ వరకు 6 మంత్స్ లో మనం తల్లిపాలు తప్ప వేరే చేయడానికి ఏం లేదు కాబట్టి వాళ్ళు కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. వాళ్ళు అదర్ వాటర్స్ కానీ ఇవి కానీ ఏమి ఇవ్వం మనం, ఫుడ్ మెయిన్ గా మదర్ మిల్క్ ఇస్తాం. మదర్ మిల్క్ లో మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి చాలా తక్కువ, అదర్ దాన్ పుట్టుకతో వచ్చే వ్యాధులతో వాళ్ళు సఫర్ కావాల్సిందే. కానీ సీజనల్ గా ఎంతగానే ఉండదు, ఓన్లీ డిహైడ్రేషన్, ఎండాకాలంలో పిల్లలైనా పుట్టిన వాళ్ళైనా ఏదైనా మెయిన్ గా డిహైడ్రేషన్ ఒకటి, అందరికి విరోచనాలు వాంతులు అనేటివి కావు.
0: కొంచెం పెద్ద అయిన తర్వాత ఇప్పుడు మరి శరీర శుభ్రత విషయంలో వాళ్ళు అంటే కొంతమంది డైపర్స్ వాడుతుంటారు, ఇట్లాంటి వాళ్ళు

0: కూడా మరి ఎటువంటి అంటే ఏమన్నా మనకి వ్యాధులు గురి అయ్యే అవకాశం ఉంటుందంటారు.
1: ఉంటుంది. ఇప్పుడు డైపర్స్ ఎక్కువ హెవీగా వాడడం వల్ల పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే ఒకటే డైపర్ వేయడం వల్ల పేషెంట్ల ఒక శరీరానికి ర్యాషెస్ రావడం ఒకటి, తంతులు రావడం, ఒక్కొక్కరి ఒక్కొక్క రకం ఉండదు. ఫ్రీక్వెంట్గా డైపర్స్ యూజ్ చేసినా కూడా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు యూజ్ వాళ్ళకు ఎలా మోషన్ పోయినా పాజ్ పోయినా కానీ మొత్తం నిండినాకనే తీసేద్దాం, అంత అయినా తీసేద్దాం అంటే అప్పటికి పాప కానీ బాబు కానీ ర్యాషెస్ కానీ బాగా టైట్ కావడం కానీ జరుగుతుంటుంది. ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలి.
0: మరి జనరల్గా ఇప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మనం చుట్టుపక్కల ప్రభుత్వ పరంగా ఎటువంటి చేస్తే బాగుంటుందంటారు?
1: ముందు అవగాహన కల్పించాలి ప్రభుత్వం తరఫున, టీవీ ప్రోగ్రాంలు కానీ రేడియో ప్రోగ్రాంలు కానీ వ్యాధుల గురించి ఫ్రీక్వెంట్గా ప్రజల్ని అప్రమత్తం చేయాలి. ఒకటి అవగాహన కల్పించాలి. అట్ ద సేమ్ టైం ఓపెన్ ప్లేసెస్ కానీ ఎక్కువ కాలనీ ఉండే ప్రదేశాల్లో ఫ్రీక్వెంట్ ఫాగింగ్, స్ప్రేయింగ్ ఎక్కడైతే నీరు నిల్వ ఉంటాయి మురికి నీరు కానీ అక్కడ ఏమైనా ఆయిల్ బాల్స్ కానీ దోమలు పెరగకుండా కొంచెం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నారు.
0: అట్నే ఇప్పుడు కొంతమంది ఏంటంటారంటే ఇప్పుడు కిరోసిన్ కానీ ఇప్పుడు ఏదన్నా నిల్వ ఉన్న నీళ్ళు ఉన్నాయి అనుకుందాం, సపోజ్ మీరంటే కొన్ని ఇప్పుడు ఒక పాత్రలో ఉంటే మనం పారబోస్తాం, సపోజ్ ఒక గుంట కొన్ని చోట్ల ఏమైతే ఉంటే పల్లెటూర్లలో వీళ్ళు వాడుకున్న నీరు ఒక గుంటలో కొదులుతారు, అట్లాంటి వాళ్ళు ఏంటంటే కిరోసిన్ పోస్తే పారబలకుండా ఉంటాయంటారు, ఇది ఎంతవరకు నిజం అంటారు?
1: అంటే ఏమైందంటే మనకు స్టాగ్నెంట్ వాటర్లో ఒక లేయర్ లేక స్టాగ్నెంట్ వాటర్ అవుతుంది. ఆ స్టాగ్నెంట్ వాటర్ మీద గుడ్లు పెట్టినప్పుడు దోమల యొక్క గుడ్లు పెంపొందుతాయి. కిరోసిన్ పోస్తే ఏమైతుందంటే ఆ లేయర్ అనేది విచ్ఛిన్నం అయిపోయి మునిగిపోతాయి అన్నట్టు. కాబట్టి దోమలు పెంపొందకుండా అవి ప్రౌఢ దశకు చేరుకోకుండా ఉంటాయి.
0: ఇప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇప్పుడు మనం జనరల్గా పిల్లలకి కొన్ని కొన్ని టీకాలు ఇట్లాంటివి వస్తుంటాయి కదా, అట్లాంటివి ఏమైనా ఉంటాయంటారు?
1: టీకాలు కంపల్సరీ ఉంటాయి. మనకి చిన్నప్పటి నుంచి మనకు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో అన్ని వ్యాధులకు టీకాలు వచ్చినాయి. ఇప్పుడు మమ్స్ కానీ, మీజిల్స్, రూబెల్లా, ఎంఎంఆర్ టీకాలు, మనకు బీసీజీ, హెపటైటిస్ కానీ ఇవన్నీ వ్యాక్సిన్స్ వచ్చినాయి. నూమోకోకల్ వ్యాక్సిన్స్ ఇప్పుడు లంగ్స్ సంబంధించిన వ్యాధులు రాకుండా ఎన్ని డయాబెటిక్స్ కానీ ఎల్డర్స్ పీపుల్ కానీ ఇప్పుడు ఆ వ్యాక్సిన్స్ కూడా వచ్చినాయి.
0: అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్టు ఏంటంటే సోషల్ మీడియా అనేది విపరీతంగా ఎక్కువగా వాడుతున్నారు, మరి దానికి సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ సీజన్ లో వ్యాధులకు సంబంధించిన ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే చెప్తుంటారు, ఇది వీటిని పాటించడం మంచిదంటారా, దీనికి ఏం చేయాలి?
1: సోషల్ మీడియా అనేది దాంట్లో మంచి చెప్పే ఏ విషయమైనా మనం దాన్ని పాటించవచ్చు. సోషల్ మీడియాలో ఏదైనా పర్సనల్ హైజీన్ కానీ పరిసరాల పరిశుభ్రత గురించి కానీ, దోమలు మనల్ని పుట్టకుండా ఏ రకంగా మనం అరికట్టవచ్చు, దోమలు పెంపొందకుండా మనం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సోషల్ మీడియాలో ఏదో వచ్చినా మనం స్వీకరించి దాన్ని పాటించవచ్చు.
0: కానీ మెడిసిన్కి సంబంధించి కూడా చెప్తున్నారు,
1: మెడిసిన్స్ మాత్రం క్వాలిఫైడ్ డాక్టర్స్ని అడిగినా కానీ వాళ్ళ సంప్రదింపు లేకుండా ఏది వాడకూడదు.
0: బాగుందండి, మరి సీజనల్ వ్యాధులకు సంబంధించి శ్రోతలకు చక్కటి అవగాహన కల్పించారు. ఆకాశవాణి కేంద్ర తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. నమస్కారం అండి.
1: నమస్కారం, ధన్యవాదాలు.
2: ఇంతవరకు ఉదయతరంగిణి కార్యక్రమంలో సీజనల్ వ్యాధులు ఈ అంశంపై డాక్టర్ బింగి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
6: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
7: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
8: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
9: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
10: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
11: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
12: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
11: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

మహర్షి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట అది. ఇప్పుడు వినండి చంద్రలేఖ చిత్రం కోసం రాజేష్ సుజాత పాడిన పాట.

చంటి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటతో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో కాళా శ్రీనివాస్ బృందం వారి జానపద గీతాలు విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏమియా అరకారవరవరేడియా ఏచారి ఆహా.

ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కాల శ్రీనివాస్ బృందం వారి జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 కాస్తోంది. మరొక దక్షిణాలు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం డైరీలే.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ విసి ప్రమోద్. ద హెడ్లైన్స్: ఎలక్షన్ కమిషన్ ఫ్రీజెస్ తృణమూల్ కాంగ్రెస్ నేమ్ అండ్ సింబల్, ఆస్క్స్ రైవల్ ఫ్యాక్షన్స్ టు పిక్ న్యూ వన్స్ ఫర్ వెస్ట్ బెంగాల్ బై పోల్స్. Joint Parliamentary Committee on Foreign Contribution Regulation Amendment Bill to hold its first meeting in New Delhi today. NTA releases final answer keys of UGC NET June 2026 exam for English, Commerce and Sociology. IMD forecasts heavy rainfall in Bihar, Odisha, Sub-Himalayan West Bengal, Sikkim, Kerala and Rajasthan today. And in men's cricket, India crush Afghanistan by 127 runs in third T20 international to win the series.

0: इस कार्यक्रम के बाद अब हमारा आज का समय यहीं पर समाप्त होता है। तो उमंग की तकनीकी टीम यानी जगबंधु, चेतना, अर्षद, कुसुमलता और वीरेंद्र के साथ मुझे यानी विमलेश को अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
2: ఇంతవరకు ఎన్సీఈ ఆర్టీవారి ప్రాయస్థ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 9 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: టీవీఎన్ఎల్ మారుతి.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా ఈ ఉదయం కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీ వి విజయముని స్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: శ్రీకృష్ణ యదుభూష

నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కిన తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించింది. ఆమే కాదు, సమస్త భక్తకోటి ఆ స్వామిని వేడుకునేదే. ఈ సంసారమనేటువంటి భవసాగరాన్ని నుంచి విముక్తి కలిగించి నీలో ఐక్యమయ్యే విధంగా, నిరంతరము నీ పాదసేవ చేసుకునే విధంగా నీ వద్దే ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకోవడం. జన్మరాహిత్యాన్ని కోరుకునేవారు కొందరు అంతకు మించి ప్రతి జన్మలోనూ నిన్ను సేవించుకునే భాగ్యం కలగాలని కోరుకునేవారు కొందరు, ఇలా అందరూ స్వామి సన్నిధిలో స్వామి సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి వారే. అలా ఎందరో మహనీయులు అందరికీ కూడా ఒకేసారి దర్శన భాగ్యాన్ని కల్పించి తరింపచేసేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఉత్సవములే ఈ బ్రహ్మోత్సవములు. ఈ బ్రహ్మోత్సవములలో స్వామివారు ఈనాడు కల్పవృక్షము ఛాయలో దేరీప్యమానంగా అమ్మవారిద్దరితో కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. ఆశ్రిత జనుల మనోభీష్టాలను నెరవేర్చు కల్ప తరువే శ్రీనివాస పరబ్రహ్మ అని మనకు పురాణ సాహిత్యం తెలియజేస్తోంది. వృక్ష సంపదలో కల్పవృక్షం అత్యంత విశేషమైనటువంటిది. ఇతర వృక్షములు తమకు సంబంధించినటువంటి తమకు కాచినటువంటి ఫలములనే ఇస్తాయి, కానీ కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది అని. ఎల్ల ఋతువులందు నెలరారి పరోమై ఇంద్రు విరులతోటకెపు తెచ్చి కోరు వచ్చి వారి కోర్కెలు నీనడు వేల్పు మ్రానుపాల వెళ్ళి బుట్టే అని క్షీరసాగరం మథనం జరిగిన సందర్భంలో అందులో నుంచి కల్పవృక్షం ఆవిర్భవించింది. ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా గమనించినట్లయితే స్వామివారికి వాహన సేవలు అధికంగా అమ్మవారికి తోబుట్టువుగా ఉన్నవే ఉంటాయి. ఒక గజరాజం ఐరావతాన్ని తీసుకున్న, అలాగే చిట్ట చివర అశ్వవాహనం చేసుకున్న, అదేవిధంగా కల్పవృక్ష వాహనం, ఇలా అలాగే చంద్రప్రభ వాహనం, ఇలా ఎక్కువ స్వామివారు అమ్మవారికి కూడా ప్రీతి కలిగించే విధంగా, అదేవిధంగా అమ్మవారు కూడా నిరంతరము స్వామివారి హృదయస్థానంలో ఉండి ఎప్పుడైతే అమ్మకు ప్రీతి కలిగిందో వెంటనే ఆ అమ్మవారు చెప్పేటువంటి ప్రతి మాట కూడా, అంటే అమ్మ ఎవరి గురించి చెబుతుందండి, తమ బిడ్డల గురించే చెబుతుంది, తన భక్తుల గురించే చెబుతుంది. వారు విన్నవించుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఎప్పుడు ఏ సమయంలో స్వామివారి చెవిన పడితే అవి ఫలిస్తాయో ఆ సమయాన్ని చూసి ఆచిచూచి అమ్మవారు అయ్యవారికి తెలియవరుస్తుంది. అందుకనే ఆయన హృదయలక్ష్మి నిరంతరం ఉండడం చేతే మన చేత ఇంత కరుణని ఆయన చూపిస్తూ ఉన్నాడు. కరుణా సాగరంగా స్వామివారి వెలుగొందుతూ ఉన్నాడు. ఆ సాగరానికి ప్రతిగా ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి కల్పవృక్ష ఛాయలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడే విహరిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ వాహన సేవలో చూసినట్లయితే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మే విహరిస్తున్నాడా అన్న భావన కలుగుతుంది. నెమలి పించాన్ని ధరించాడు, చేతిలో వేణువును ధరించాడు, చక్కటి భంగిమలో ఒక కాలు మడిచి మరొక కాలు వెంపు ఉంచి నయన మనోహరంగా ముగ్ధ మనోహరంగా మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ కాదు కాదు శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టుగా మనకు గోచరమవుతూ ఉన్నాడు. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మనోహరమైన మనోజ్ఞమైనటువంటి రూపాన్ని చెరగని ముద్రగా మనస్సులో ముద్రించుకుంటూ ఉన్నారు భక్త శిఖామణులు. మరొక మక్క ఆ స్వామి చెంత చక్కగా కళలను ప్రదర్శించేటువంటి అవకాశం దొరికిందనే భావనతో ఎంతోమంది భక్త శిఖామణులు నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. భాగవత భారత రామాయణాది ఇతిహాసాల్లో కావ్యాల్లో వర్ణించినటువంటి అనేక రకములైనటువంటి నృత్యాలను గీతాలని స్వామి ముందు చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే తమ కళలకు సరైనటువంటి ప్రదర్శనకు అవకాశమని, నిజంగా తాము నేర్చుకున్నటువంటి కళలకు తాము ధన్యులమయ్యామని, తమ జన్మ సార్థకత ఏర్పడిందనేటువంటి తన్మయత్వంతో స్వామివారి ముందు చక్కగా
నృత్యం చేస్తూ ఉన్నారు. అందులో పిన్నవారు పెద్దవారు అనేటువంటి తారతమ్యాలు లేదు, స్త్రీ పురుష భేదం లేదు, వయో భేదం లేదు. అందరూ కూడా ఉత్సాహంగా రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో తమ యొక్క నైపుణ్యాలని స్వామి ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు. స్వామివారికి వృక్షానికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉన్నట్లుగా మనకు తెలుసు.

0: దానికి సాక్షి సంతకాలు కూడా అడిగినట్టుగా ఆ సాక్షి సంతకాలతో పాటు ఎవరి నీడలో ఇదంతా జరిగిందండి అంటే ఒక చింత చెట్టు నీడలో ఈ తతంగం అంతా జరిగినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి దానికి ఒక చింత చెట్టు కూడా సాక్షిగా ఉందని, కాబట్టి తన పరిణయానికి కావాల్సినటువంటి ధనాన్ని తీసుకునే సందర్భంలో ఉంది కాబట్టి దానిని కూడా అనుగ్రహించారా స్వామివారు అన్న భావనతో ఇక్కడ మనకి స్వామివారు విహరించేటువంటి వైనం కనబడుతుంది. కాదు కాదండి, మరొక విశేషం ఉంది. తిరుమలలో సంపంగి ప్రాకారం అని పిలుస్తారు ఒక చక్కనైనటువంటి కట్టడాన్ని. ఎందుకు దానికి ఆ విధమైనటువంటి పేరు వచ్చిందండి అని చూసినట్లయితే స్వామివారికి ప్రాకారం నిర్మించే సమయంలో అన్ని వెంపులా అన్ని ప్రాకారాలు నిర్మాణమవుతున్న సమయంలో ఒక ప్రాకారానికి ఒక సంపంగి మాను అడ్డుగా ఉంది. అయ్యో, ఇక్కడ ఉండేటువంటి ప్రతి చెట్టులోనూ పుట్టలోనూ పువ్వులోనూ అన్నిటిలోనూ పరమాత్మ యొక్క స్వరూపమే కదా, మరి ఈ వృక్షాన్ని తొలగించినట్లయితే మరి ఇబ్బంది అవుతుందే అని ఆలోచించి మరి స్వామివారే ఏ రకమైనటువంటి మార్గాన్ని కల్పిస్తారు అని ఆనాటికి ఆ పనులన్నీ నిలిపివేసి మరుసటి నాడు పరిచూద్దాం దాని సంగతి, లేదా మరొక విధంగా నిర్మించాలా అని వాళ్ళు తర్జనపడుతూ వెనక్కి వెళ్ళిపోయారట. కానీ తర్వాత రోజు ఉదయం లేచి చూసేసరికి ఆశ్చర్యం పొందారందరూ కూడా. అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. ఏమిటయ్యా అంటే ఆ సంపంగి మాను తమ కట్టడానికి ఎప్పుడైతే అడ్డుగా అనుకున్నారో దానికి తొలగి కొంచెం అటుగా వెళ్ళినట్టుగా వాళ్ళకి కనిపించిందిట. అంటే స్వామిని సేవించుకోవడంలో స్వామి కార్యంలో మనం అనుకునేటువంటి కేవలం చైతన్యం కాదు జడ పదార్థములు కూడా స్వామికి సహకరిస్తాయి అని, ఆ రకంగా ఆ సంపంగి మాను ఆలయ నిర్మాణ సమయంలో సహకరించినందుకు గాను ఆ మాను ఉన్న చోట ప్రాకారాన్ని సంపంగి ప్రాకారం అన్నారని బుధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారిని కేవలం మానవ మాత్రులే కాదు చరాచర జీవకోటి కూడా సేవించి తరించినట్లుగా మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో కనబడుతూ ఉంది. ఇలా సమస్త జీవుల చేత చరాచర జీవకోటి చేత సేవింపబడేటువంటి స్వామి నిజానికి మన చేత సేవింపబడుతున్నట్లుగా కనిపించినా నిలువెత్తుగా నిలబడి 24 గంటలు ప్రతి క్షణము కూడా భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి స్వామి, అటువంటి కరుణా స్వరూపుని యొక్క కారుణ్యము గురించి ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ కుప్ప నరసింహశర్మ గారు అందిస్తారు. ఆయన యొక్క ప్రవచన ధారామృతంలో విషయాన్ని తెలుసుకుని తరించే ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ధన్యవాదాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పాయాద్ విశ్వస్య సాక్షి ప్రభురఖిల జగత్ కారణం శాశ్వతోజం పాద ప్రహ్వాఘరాశి ప్రశమన భృతాం బోధర ప్రాభవో మాం వ్యక్తావ్యక్త స్వరూపో దురధిగమ పద ప్రాక్తనీనాం చ వాచాం ధ్యేయో యోగీంద్ర చేత సరసి జనయత నంద దీక్షా విహారః అని మహానుభావులు అందరూ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతి చేస్తూ ఉంటారు. ఈరోజు మహాభాగ్యం కల్పవృక్ష వాహనంలో అమ్మవారులతో కలిసి వెంకటేశ్వర స్వామి వారు విహరిస్తూ మనకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి అలంకరణ శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ చేశారు. రుక్మిణీ సత్యభామలతో కూడి ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు. అది కల్పవృక్ష వాహనం. కల్పం అంటే కల్పవృక్ష వాహనం అంటే ఏమిటి అని కించిత ఆలోచన చేద్దాం. కల్పం అనే పదానికి ముందు సం అనే అక్షరాన్ని చేరుద్దాం, అప్పుడు సంకల్పం అవుతుంది. సంకల్పం అంటే కోరిక. కోరిక వల్లే కదా సమస్తము పుడుతోంది. పరమాత్మ సంకల్పించాడట సృష్టి చేయాలి అని. అవ్యక్తంగా ఉన్న ఆయనలోంచి ఒక పద్మం వచ్చింది, ఆ పద్మం వికసించింది. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఆయనకు కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ తనను ఎవరు సృష్టించారో కనిపించడం లేదు. ఏదో ఒక శబ్దం వినిపించింది తపస్సు చేయమని. తపస్సు చేయగా చేయగా పరమాత్మ యొక్క సంకల్పం ఆయనకు బోధపడింది. మళ్ళీ ఆయన సంకల్పించాడట సభూరి దివ్యాహరత సభూమి మసృజిద అని వేదం చెప్తున్నది. ఉన్నట్టుండి పరమాత్మ కోరికానుసారం తాను కూడా ఇలాగే కోరుకున్నాడట భూహ అని అన్నాడట. వెంటనే భూమి వచ్చేసింది. ఆ భూమి ఎట్లా నిర్మితమైందో అంతకుముందు చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా తెలియదు. సభువైద వ్యాహరద మళ్ళీ భువహ అనే శబ్దం చేశాడట సుభహ అనే

0: ప్రయత్నం చేశాడట. ఈ విధంగా సమస్త లోకాలు ఆవిర్భవించాయట. వెరిసి చెప్పదలిచిన అంశం ఏమిటంటే, సంకల్పమాత్రము చేత సృష్టి అంతా ప్రారంభమైంది. సృష్టికి మూల కారణం సంకల్పం అని అర్థమైంది, అంటే కోరిక. ఈ సృష్టి ఇది పరమ, ఈ కోరిక పరమాత్మ కోరిక. ఆయన సత్య సంకల్పుడు, సత్యకాముడు, వ్యర్థము లేని కోరిక కలిగిన వాడు. కాబట్టి ఆయన నుంచి ఈ సమస్త బ్రహ్మాండాలు ఆవిర్భవించాయి. ఆ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా వృక్షం కింద శాస్త్రజ్ఞులు వర్ణించారు. ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అని భగవద్గీతలో విస్తృతంగా వర్ణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ఈ సంసారాన్ని వర్ణిస్తారు. దానికి అనేక పోలికలున్నాయి. ఎలాగైతే వృక్షం ఒక కొమ్మ నరికినా మరొక మార్గం ద్వారా మళ్లీ పెరుగుతూ ఉంటుందో, అలాగే మనలో ఒక కోరిక ఏదైనా ఒక రకమైన వైరాగ్యం ద్వారా పోయినా మరొక రకమైన కోరిక మొలుస్తూనే ఉంటుంది. కోరిక ఉన్నన్నాళ్ళు ఈ ప్రపంచ సృష్టి ఉంటూనే ఉంటుంది. కాబట్టే వైరాగ్యాన్ని సంపాదించాలి, నైరాశ్యంగా ఉండాలి అని అంటుంటారు. పరమాత్మ తాను సృష్టించినటువంటి జగత్తు మరొకటి కాదు, తానే అని చాలాసార్లు చెప్తూ ఉన్నాడు, విశ్వం విష్ణు అనే పదాల ద్వారా. ఈరోజు కూడా తన జగత్ తాను సృష్టించినటువంటి జీవుల ఉపభోగానుగుణంగా సృష్టించినటువంటి ఈ సమస్త బ్రహ్మాండము మరొకటి కాదు, తానే అన్నట్లుగా ఆ వాహనంలో తానే ఉంటున్నాడు. పైపచ్చు కృష్ణావతారాన్ని పెట్టారు. ఇక్కడ రెండు గమ్మత్తులున్నాయి. పారిజాత వృక్షం అనే ఒక వృక్షం ఉంది. అది కల్పవృక్షాలలో పంచకల్పవృక్షాలు, ఐదు రకాల కల్పవృక్షాలు ఉంటాయి అంటారు. దాంట్లో ఒకటి ఈ పారిజాతం. ఆ పారిజాతం పరమాత్మకు చాలా ఇష్టం, సత్యభామకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు అని ఒక కథ ఉంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మాలంకరణ అంటారు. రెండో అంశం ఏంటంటే, విష్ణుమూర్తి అవతారాలలో కృష్ణుడి యొక్క అవతారం పరిపూర్ణావతారం అంటారు. పైపెచ్చు ఆయన శీఘ్ర ఫలదాత అంటారు. శ్రీకృష్ణ సర్వదేవానాం అధిక సర్వకామద అని కూడా అంటారు. ఆయన గురించి ఒకసారి నామస్మరణ చేస్తే చాలుట, ఆయన వెంటనే కరిగిపోయి ఎంత అడిగితే అంత అనుగ్రహించేస్తాడట, అంతకన్నా ఎక్కువ కూడా అనుగ్రహిస్తాడట. కాబట్టి కృష్ణాలంకారంలో ఉన్నాడు. పైపెచ్చు గమ్మత్తేమిటో తెలుసా? పైన నెమలిపించ ఉంటుంది. ఇంత సమస్త కోరికలు తీర్చేటువంటి పరమాత్మ వైరాగ్యంగా ఉండండి, ఏదైతే అత్యవసరమో దాన్ని మాత్రమే కోరండి అని సూచిస్తున్నట్లుగా నెమలిపించాన్ని కూడా ధరించి ఉన్నాడు. అటువంటి గొప్పవైన అలంకరణతో తన యొక్క గొప్పదైన తత్వాన్ని తెలియజేస్తూ, తన యొక్క ప్రాభవాన్ని కూడా తెలియజేస్తూ విహరిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ స్వామిని ఏమి కోరుకోవాలో కాసంత విజ్ఞాతతో మనం వ్యవహరించినట్లయితే మనం అభ్యున్నతిని పొందగలుగుతాం. మరిన్ని విషయాలను మారుతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మారుతి గారు,
1: ధన్యవాదాలు. నరసింహం గారు, వృక్షం ఏ రకంగా అయితే తాను ఎండలో నిలబడి తన వద్దకు చేరిన వారికి చల్లదనాన్ని ఇస్తుందో, అలాగే ఆకలి దెప్పలతో ఉన్న వారి యొక్క ఆకలిని తన యొక్క కాయల ద్వారా, అదేవిధంగా ఫలముల ద్వారా తీరుస్తుందో, అదేవిధంగా మానవుడు కూడా తన జీవనాన్ని జీవితాన్ని మలుచుకోవాలి అన్న తత్వాన్ని మనకు తెలియజెప్పడం ద్వారా స్వామి ఈ కల్పవృక్ష వాహన సేవలో విహరిస్తున్నాడా అన్న భావన కూడా కలుగుతుంది. ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షా సత్పురుషాయివ. వృక్షములు సత్పురుషులు వంటివి అని, ఇంకా చెప్పాలంటే సత్పురుషుల కన్నా మించిన స్థాయి వృక్షానికే దక్కుతుందేమో. ఎందుకంటే వృక్షం చూడండి, తనను నరికేటువంటి గొడ్డలి ఏదైతే ఉందో, అయస్సు ఇనుము, ఆ గొడ్డలికి కూడా ప్రధానమైన ఆధారంగా తన చెట్టు కొమ్మనే అందిస్తుంది. అంటే తనని హింసిస్తున్న, తన యొక్క పతనానికి కారణమవుతున్న దానికి కూడా సహకరించి నీకు తృప్తి కలుగుతుందంటే నీకోసం నేను తన స్వరూపాన్ని వదులుకోవడానికి సిద్ధమే అన్నట్లుగా ఇంతకన్నా దివ్య తత్వం మనకి ఏం ఉపదేశించాలి? కాబట్టి ఈ రకంగా సమస్తము ఆవహించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కరుణకు అదిగో ఆ కల్పవృక్ష వాహనంలో స్వామివారికి విశేషంగా చూసినట్లయితే ఒక వెంపు ఒక ఫలము, మరొక వెంపు ఆమ్రఫలము, మరొక వెంపు

పరస ఫలము. మనకందరికీ కూడా అన్ని ఫలాలు ఇందులో ఉన్నాయి. అంటే మీ సమస్త మనోరథ ఫలాలని నేను అందివ్వడానికి సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను. మీరల్లా చేయవలసిందంతా ఏమిటి అంటే అనన్య శరణాగతి. అలనాడు గజేంద్రుడు గాని అసలు కలియుగంలో ఎవరిని సేవించాలి అన్నదానికి కూడా ఆర్తత్రాణ పరాయణుడిగా ఆయనే తెలియజేశాడు. వాత్సల్యాద భయ ప్రధాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ కారుణ్యాదఘ శోషణాదగణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే భవ సాక్షిణ ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యా ధ్రువ. ప్రయోజన మనుద్దిశ్యన మందోపి ప్రవర్తదే అని కదా. ఉన్మత్తుడైనా కూడా వాడికి అందులో ఏదో ప్రయోజనం ఉంటేనే ఆ కార్యాన్ని చేయడానికి సన్నద్ధుడవుతాడు. మరి ఇంకా సామాన్యమైనటువంటి కలియుగ వాసుల పక్షమేమిటి? వాళ్ళ గురించి మరొక రకంగా మాట్లాడవలసిన అవసరమే లేదు. ఏ పని ప్రారంభించాలన్నా దానివల్ల కలిగేటువంటి ఫలం కనబడితేనే వాళ్ళు ఆ పనికి ఉపక్రమిస్తారు. కాబట్టి నాయన ఇదిగో సాక్షులు, నీకు తెలిసినటువంటి వాడు ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్య హల్యా ధ్రువ అని మనకి తెలిసినటువంటి భాగవతోత్తముల గురించి చూపించి, మనకి తెలియని వారు, మనకి కనపడిన వారు, మన బుద్ధికి అందనటువంటి జీవులు ఎన్నో స్వామి సేవలో తరించాయ్యా. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా వచ్చి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణు కోరడమే అని మనకి మునులు తాపసులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆ తత్వాన్ని మనకి తెలియజేయడం కోసం స్వామి అనుగ్రహానికి పాత్రులైనటువంటి అనేక మంది చరిత్రలు మనకి అందించి ఉన్నారు. అవన్నీ జ్ఞప్తికి రావడం కోసమే స్వామి వాహన సేవలలో ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క అంతరార్థాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ధర్మవృక్షంగా స్వామివారు నిలబడ్డాడు. కల్పవృక్షానికి స్వామివారికి కూడా ఒక వ్యత్యాసం ఉంది. ఏమిటి అంటే కల్పవృక్షం మనం అక్కడికి వెళ్ళి కోరుకుంటే దానిని మాత్రమే అందిస్తుంది, ఏది కోరుకుంటే దానినే అందిస్తుంది. అది మంచిదైనా చెడ్డదైనా కానీ, కానీ ఆశ్రిత కల్పతరమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ చింత ఉంటే మనం ఏది కోరవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం కోరినా మనకి ఏది హితమో దానిని, మనకి ప్రియమైన దానిని అందిస్తాడు. మనకి హితమైనటువంటి దాన్ని కూడా అందించేటువంటి వారు స్వామి. అందుకనే అజ్ఞానైన వాడికి ఒక్కొక్కసారి అత్యంత అమూల్యమైనటువంటి దాన్ని అవకాశం ఇచ్చిన దాన్ని వినియోగపరుచుకుంటాడా అంటే సందేహమే. ఒకనాడు ఒక బాటసారి అనుకోకుండా తన గమనంలో ఒక కల్పవృక్ష ఛాయలోకి చేరుకున్నట్టు అలిసిపోయాడుట. అలిసిపోయి నాకు ఆకలేస్తోంది, చక్కగా తాగడానికి ముందు నీరు దొరికితే బాగుండనుకున్నట్టు అమృతతుల్యమైనటువంటి నీరు లభించింది. ఆహా, అడిగిన వెంటనే నీరు వచ్చిందే అనుకుని నీరు దొరికింది కాబట్టి తినడానికి తిండుంటే బాగుండనుకున్నట్ట వెంటనే ఎంతో షడ్రుచులతో కూడినటువంటి భోజనం సన్నద్ధమైంది. అడిగిందల్లా లభిస్తుంది, ఏమిటి ఆశ్చర్యం అని ఆశ్చర్యపోతుంది. చక్కగా నీరు తాగాను, తిన్నాను, విశ్రమించడానికి హంసతులికా తల్పం లాంటి ఉంటే బాగుంటుందే అనిపించిందిట. వెంటనే ఎక్కడి నుంచో హంసతులికా తల్పం కూడా వచ్చేసింది. ఇంత సుఖాన్ని అనుభవిస్తున్న వాడికి మనస్సులో ఇంత అడవిలో ఇంత ఒక చెట్టు నీడకి ఇవన్నీ వచ్చాయే, బానే ఉంది, ఎక్కడి నుంచో ఏ పులైనా వచ్చి నన్ను తినేస్తే అనుకున్నట్ట అనుకునే తరుణంలో ఎక్కడి నుంచో వ్యాఘ్రం వచ్చి అతన్ని తినేసింది. కాబట్టి మనం ఉన్న చోట మనం నిరంతరము కూడా ఏవైతే సకారాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటితో నిండి ఉండి మనం ఆలోచించాలి. కానీ దుష్ట ఆలోచనలు చేస్తే మరి ఆ కల్పవృక్షంలో ఆ బాణసారికి కలిగినటువంటి స్థితి కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనం కూడా బుద్ధిని మంచి వెంపు మరల్చుకుని ఏదైతే మనకి భగవంతుడు అందించాడో అందులో ఉండే ప్రతి దాన్ని కూడా ఆ స్వామివారి యొక్క దివ్య ప్రసాదంగా భావించి అన్నిటినీ ఆయన చరణాల ముందు వదిలివేసినట్లయితే మనకు ఏ చీకు చింత ఉండదు. ఆ విధంగా శరణాగతి చేయమనేటువంటి తత్వాన్ని బోధించడానికే అన్నట్లుగా స్వామివారు ఆనంద నిలయం నుంచి వెలుపలకు వచ్చి మలయకు నేనేంద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిని చెప్పినట్లుగా ఎంతో మనోహరంగా శ్రీదేవి భూదేవులతో కలిసి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అటువంటి దర్శన భాగ్యాన్ని పొందడం కూడా ఎంతో గొప్పదేని చెప్పి బహుజన్మార్జితై పుణ్యై లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరేర్ దర్శనం ముక్తిదం పరం అని వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరిణీ తీర్థసమం నాస్తి చ నాస్తి వై అని మనకి వరాహ పురాణం తెలియజేస్తోంది. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి ధామంలో ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దర్శనం మనకి కలగడం మన భాగ్యం. ఇటువంటి భాగ్యానికి అందరూ కూడా మురిసిపోతూ ఆ స్వామిని దర్శించుకుంటూ నిరంతరము గోవింద నామ స్మరణ చేస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవం గురించి, వాహన వైశిష్ట్యాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ నరసింహ గారు అందజేస్తారు. అందుకుందా

0: స్వామి సేవలో ధరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: చాలా చక్కటి విషయాలు చెప్పారు మారుతి గారు. ప్రపంచంలో ప్రతి పదార్థము కూడా పరమాత్మ సృష్టి, నమ్మినట్లయితే ప్రతిదీ కూడా ఫలితాన్ని ఇస్తుంది అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మనం సంజీవిని వృక్షం అని ఒకటి విన్నాం, తులసి వృక్షం అని ఒకటి విన్నాం, బిల్వ వృక్షం అని ఒకటి విన్నాం, అలాగే వేప చెట్టు అని ఒకటి వింటున్నాం, రకరకాలైన ఔషధీ వృక్షాలను మనం వింటున్నాం. ప్రతీది కూడా సందర్భానుగుణంగా మనకి పనికొచ్చేది. పరమాత్మ ఇంత సృష్టి మన కోసమే చేశాడు, ఇంత విలాసము మన కోసమే చేశాడు. కాబట్టి పరమాత్మ సర్వము మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఆయన యందు భక్తిగా ఉండటమే మనం చేయవలసిన పని అని మంచి మాటే చెప్పారు. భక్తి మనకి అంత త్వరగా అవుతుందా అంటే శ్రమసాధ్యమేది. భక్తి కలగాలి అంటే నామస్మరణ మాత్రం అనివార్యంగా చేయాలి, ఇది మనకు చేతనైందే. అందుకనే అంటారు కదా కలో సంకీర్తనాన్ముక్తి అని, మరొక మాట నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే అనే గమ్మత్తైన మాట కూడా ఉంది. శుకమహర్షి అనే ఒక మహానుభావుడు, పరమ వైరాగ్య సంపన్నుడు, వాళ్ళ నాన్నగారైన వేదవ్యాస మహర్షికి కూడా అంత వైరాగ్యం లేదు. ఆయన మొత్తం భాగవతాన్ని చెప్పి చివరికి ఈ మాట అన్నాడు, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే, కలి ప్రభావం ప్రబలిపోతోందయ్యా, నామస్మరణ చేయవలసిందే అని అన్నాడు. ఈ గొప్పతనాన్ని చెబుతూ ఏ నామాన్ని బాగా చెప్పాలి అంటే గోవింద నామస్మరణం చేయాలి అని. ఇదేదో తిరుమల కొండపై ఉన్నాం కాబట్టి అతిశయోక్తిగా చెప్తున్నాము అనుకోకుండా, గోవింద అనే నామం లేకుండా ఏ దేవతా సహస్రనామం లేదు. కాబట్టి ప్రతి దేవతకు గోవింద అనే పేరు ఉంది. గాం వేత్తి గోవింద, చాలా రకాల అర్థాలు ఉన్నాయి, 9 ప్రశస్తమైన అర్థాలు చెప్తారు. ప్రధానమైన అర్థం, మనం అడగకుండానే మన కోరికలు ఎరిగి దాంట్లో వాస్తవమైనవి అనుగ్రహించేవాడు. గోశబ్దానికి వాక్కులు కోరిక అనే అర్థాలున్నాయి, అటువంటి వాడు. కాబట్టి ఆయన కల్పవృక్ష సమాసీన. ఆయన ఒకసారి గమ్మత్తు ఏమిటంటే ఒక శ్లోకం చెప్తారు, గోవిందాదధి దైవతన్న దైవతమితి ప్రోచార్య హస్తాబుభౌ ఉద్ధృత్యాథ శివస్య సన్నిధిగతో వ్యాసోమునీనాంబర యస్య స్తంభిత పాణిరానతి కృతా నందీశ్వరేణాభవత్ తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరం బ్రహ్మణి అని ఒక శివస్తోత్రంలో ఉంది. వేదవ్యాస మహర్షి ఒకసారి కైలాసానికి వెళ్ళారట. వెళుతూ వెళుతూ రెండు చేతులు పైకెత్తి గోవిందా గోవిందా అనర్చుకుంటూ వెళ్ళాడట. అక్కడ వాచ్మెన్గా ఉండేటువంటి నందీశ్వరుడు, ఏమయ్యా ఇది కైలాసం, ఇక్కడ గోవింద అంటావేమిటి అని మనస్సులో అనుకుంటూ అటగించబోయాడట. ఆ క్షణంలోనే ఆ పరమేశ్వరుడు యొక్క వాహనమైన పరమధర్మస్వరూపుడైనటువంటి నందీశ్వరుడు యొక్క అవయవాలన్నీ స్తబ్దమైపోయాయట, ఆగిపోయాయట. ఏమిటి ఇలా ఆగిపోయింది అని అనుకుంటే అప్పుడు అర్థం చేసుకున్నాడట, ఓహో గోవింద అనే నామం సమస్త దేవతాస్వరూపం, అది కేవలం ఒక విష్ణువుకో శివుడికో సంబంధించింది కాదు, సమస్త బ్రహ్మాండాలకు మూలభూతమైన పరమాత్మ యొక్క పేరు అని గ్రహించి ఈ పేరుతో గనక ఆ స్వామిని ఆశ్రయిస్తే త్వరగా పలుకుతాడు, త్వరగా మన వంక చూస్తాడు అని అర్థం చేసుకుని క్షమాపణలు చెప్పాట. అటువంటి గోవింద నామాన్ని నిరంతరం మనం గనక ఉచ్చరిస్తూ ఆ కల్పవృక్షంలో ఉండేటువంటి స్వామిని మనం దర్శిస్తూ, అంటే కల్పవృక్షాత్మకమైన స్వామిని, అంటే ఏ కోరిక కోరితే ఆ కోరికను వెంటనే అనుగ్రహించేటువంటి వాడు, ఏ కోరిక కోరాలో జాగ్రత్తగా కోరుకోండి అని హెచ్చరిస్తున్నట్లుగా మనకి అలంకరణాలతో చూపిస్తూ ఉన్నటువంటి వాడు ఆ స్వామిని మనం గనక యథాశక్తి ఆశ్రయిస్తే మన యొక్క కష్టాలను మనం పోగొట్టుకుంటాం. అటువంటి భవ్యమైనటువంటి నామాన్ని మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. పైపెచ్చు స్వామి మనం ఎంత భక్తిగా ఉన్నామో అని మాత్రమే చూస్తున్నారు తప్ప మనం ఎన్నిసార్లు నామస్మరణ చేశాం లేక ఎంత వైభవంగా పూజ చేశాం అని పెద్దగా గమనించడం లేదు అని వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర చూస్తేనే అర్థమవుతోంది. తొండమానలో ఉండేటువంటి మహారాజు గారు బంగారు పుష్పాలతో పూజ చేశాడట, మరొక కుమ్మరివాడు మట్టితో పూజ చేశాడట. కానీ భక్తి ఎక్కడ ఉందో పరమాత్మ అక్కడ ప్రత్యక్షమవుతాడు కనుక, అభివ్యక్తమవుతాడు కనుక ఆ మట్టి పేళ్లే అక్కడ కనిపించాయట. ఎవరికి కనిపించాయి? మహారాజు గారికి కనిపించాయి. కనిపించడం దేనికి? తద్వారా మనందరికీ చెప్తున్నాడు, మీరు భక్తిగా ఉండండి, తద్వారా నేను మీకు సులభం అవుతాను అని. ఇదే మనకు

0: రుక్మిణి తులాభార ఘట్టంలో తెలుస్తుంది. ఎంత ధాన్యం పోసిన, ఎంత ధాన్య సంపత్తు పోసినా తూగని స్వామి కేవలం భక్తితో తులసీ దళాన్ని పెట్టారో లేక ఆకును పెట్టిందో తెలియదు, కానీ ఆ భక్తితో పెట్టినటువంటి పదార్థానికి తూగాడు. ఆయన తద్విషమైపోయాడు. మరొక చోట ఎంతో మంది భక్తులకు స్వామివారే స్వయంగా సేవ చేస్తూ ఉంటారు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. నిన్న కూడా మనం అనుకున్నాం, ఎవరైతే భక్తితో గోవింద నామస్మరణ చేస్తూ ఉంటారో, గోవిందుణ్ణి సచేతనమూర్తిగా చూస్తూ ఉంటారో, ఆ వారి వంక స్వామి చూస్తారు అని మా పెద్దలు చెప్పారు. నాకు కూడా ఆ అనుభవంలో ఉంది. కనుక మనం భక్తిగా చూడటం ఆయన మన వంతు, మనను అనుగ్రహించడం ఆయన బాధ్యత. ఆయన బాధ్యత తప్పుడు భక్తిగా ఆశ్రయించడమే మనం చేయాలి. మరింత విశేషాలను మారుతి గారి మాటల ద్వారా విందాం.
1: అయ్యా, గోవింద నామ తత్వాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు నరసింహం గారు. అందుకనే సుఖమార్చి చెబుతారు, నిను చింతించుచు పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చరిత్రముల్ వినుచు చూతురుగా కలోకులు ఇతరాన్వేషంబులం చూతురే కన్న దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. విశ్వవ్యాపకుడైనటువంటి వాడు కర్షతీతి కృష్ణ అని మన మనస్సును ఆకర్షించేటువంటి వాడు, మనలో ఉండేటువంటిది ఏదైతే మాలిన్యం ఉందో దాన్ని తొలగించేటువంటి వాడు. మన శరీరం కూడా ఒక పుష్పమే, ఒక వృక్షమే, ఇందులో కూడా పుష్పాలున్నాయి, అవి మనం సమర్పించాలి. ఏమిటండి మనం సమర్పించవలసినటువంటి పుష్పాలు అంటే, అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పమతఃపరం, సత్యం పుష్పం, తప పుష్పం, భావ పుష్పమథ అష్టమం, ఏవమస్తవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. అటువంటి అద్భుతమైనటువంటి పుష్ప సమర్పణగా మన మనస్సు అనే పుష్పాన్ని ఆ స్వామి యందు ఉంచుకుని నిరంతరము ఆయన అనుగ్రహానికి పాత్రమయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు మరియు శ్రీ రామగోవిందరెడ్డి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఈరోజు సాయంత్రం 8 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, చిత్రసీమ, తెలుగు స్నేహితాలు, ముందుగా వినండి 100% లవ్ చిత్రం కోసం హరిణి పాడిన రామజోగేశాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్ల
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి గోదావరి చిత్రం కోసం గాయత్రి పాడిన పాట, వేటూరి రచన కేఎం రాధాకృష్ణన్, సంగీతం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: చిత్రసీమ కార్యక్రమాన్ని ఇప్పుడు వినండి. గోలీమార్ చిత్రం కోసం చక్రి స్వీయ సంగీతంలో కౌశలతో కలిసి పాడిన పాట, భాస్కర్ పట్ల రచన.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వెలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: కార్యక్రమంలో ఇప్పుడు వినండి నువ్వంటే నాకు ఇష్టం. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, సోను నిగమ్, సాధన సిర్గం పాడుతున్న పాట, సాయి శ్రీహర్ష రచన, కోటి సంగీతం.

0: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్.

మీరు విన్న పాట అశ్వమేధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆశా భోసలే పాడింది. రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: చివరిగా వినండి, నువ్వు లేక నేను లేను ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీతంలో కౌశల్యతో కలిసి పాడిన పాట, కులిశేఖర్ రచన.

0: శ్రోతలు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలుగా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద నుండి రిలీవ్ అవుతాయి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ బిల్లులోని నిబంధనల గురించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధుల నుంచి కమిటీ వివరణలు స్వీకరిస్తుంది. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో చట్టాన్ని సవరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ, ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట, గౌరవం మరింత పెరిగాయని, దేశం వికసిత్ భారత్ గా ప్రకాశిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈరోజు బెంగళూరులో భారత వైమానిక దళానికి HTT-40 శిక్షణా విమానాలను అధికారికంగా అందజేయనుంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్ కు ధ్రువ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేయనుంది. తెలంగాణ అసెంబ్లీ సమాపేశాలు ఈరోజు 8వ రోజుకు చేరుకున్నాయి. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో వర్షాభావ పరిస్థితులపై సభలో ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేయడంలో, వాటికి చట్టబద్దత కల్పించడంలో విఫలమైందని ఆరోపిస్తూ, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలంటూ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఈరోజు వాయిదా తీర్మానమిచ్చారు. ఓటర్ల నోటీసుల పరిష్కార ప్రక్రియను రాష్ట ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. సర్ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన నోటీసుల పరిష్కారానికి ఓటర్ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓల ఎదుట హాజరై పత్రాలు అందిస్తే సరిపోతుందని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈరోజు బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, రాజస్థాన్లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్లలో కూడా వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం ఆలనించే సంపూర్ణ వినోదం. యా స్టూడియో క్లాక్ లో సమయం 10:04 అయింది. రైట్, మనమున్నాం ఇక ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వినడానికి సిద్ధంగా. మరి 10 to 11 ఎగ్దామ్ ఎంటర్టైన్ చేసే మస్తు మస్తు పాటలు, ఎస్పెషల్లీ 2006 to 2010 వరకు ఈ 5 ఇయర్స్లో వచ్చినటువంటి అద్దరిపోయే సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్ని కూడా వినిపిస్తాను. మరి మీరు కూడా వినిపించాలంటే, మీకు నచ్చిన పాటలు, ఆ ఇయర్లో ఉన్న పాటలు మీరు కూడా వినాలనుకుంటే జస్ట్ మెసేజ్ చేయండి. 0402324 0852 నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించండి 2006 to 2010 వచ్చినటువంటి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ని. రైట్, మరి లేట్ చేయకుండా మాట ఆపి పాట వినిపిస్తాయి. ఏ పాట వినిపిస్తాను అంటే సిద్ధార్థ్ పాడినటువంటి పాట, అనంత శ్రీరామ్ రాసినటువంటి పాట, దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినటువంటి పాట బొమ్మరిల్లు నుంచి వచ్చేస్తుంది స్టూడియో.

0: మీరు కూడా అలా అప్పుడు ఇప్పుడు అంటూ కలలు కనాల్సిన అవసరం ఏం లేదు. మీకు నచ్చిన పాట 2006 నుంచి 2010 లోపు ఉంటే వెంటనే మెసేజ్ చేయండి 0402324085 నెంబర్కి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించు సంపూర్ణ వినోదం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆజీ సురభి రమేష్. మరి 10 to 11 వరకు ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్, 2006 నుంచి 2010 వరకు వచ్చినటువంటి పాటలు వినిపించేకు మధ్యలో మంచి మాటలు కూడా చెప్తాను. ముఖ్యంగా జాతకాలు చూడడానికి చేతులు చిలకలు అక్కర్లేదు వాసు. మీ చేతిలో ఉన్న ఫోన్లోని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, మీ అసలు రంగు బయటపడిపోతుంది. సైకే అని మరి ఈ విషయాన్ని ఎవరో చెప్తుందంటే సైకాలజీ వాళ్ళు. అంటే మీ డీపీలు, మీరు పెట్టే స్టేటస్లు కేవలం టైంపాస్ కాదు, మీ మనస్తత్వానికి జిరాక్స్ కాపీలట. మరి ఈరోజు ఈ షోలో మీ సోషల్ మీడియా, మరి ముఖ్యంగా వాట్సాప్ స్కానింగ్ మిషన్లో పెట్టి మీరేంటో చూసేద్దాం. అలోపు మంచి మూడ్లోకి తీసుకెళ్లే ఫ్రెష్ సాంగ్స్ మీకోసం, ఎవర్ గ్రీన్స్ హిట్స్ మీకోసం రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం వచ్చేస్తుంది మరో వండర్ఫుల్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ఫ్రమ్ మున్నా నుంచి వచ్చేస్తుంది. ఎం వెంకటేష్ నందిపేట నుంచి, నేదునూరి కళ్యాణచారి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, అలాగే నెహ్రూ పార్క్ నిజామాబాద్ అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్ ఫరూక్, మసూమ్ కరీం, సయీద్ ఖలీల్, ముబీన్ బాయ్, షేక్ సలీం, వీళ్ళందరూ నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి, గాంధీనగర్ నుంచి, ఎలగందుల పద్మశాల సిద్ధులు, శారద, పూజ, మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అడిగినటువంటి పాట మున్నా మూవీ నుంచి మనసాను ఉండే చోటు అంటూ నరేష్ అయ్యర్, క్రిష్, హరిచరణ్, సాధన సర్గం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: స్టూడియో క్లాక్ల సమయం 10:19 అయింది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆదిశ్రమేష్. రైట్, మనం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ తో పాటుగా ఎవర్ గ్రీన్ హిట్ థాక్స్ కూడా. ఎస్పెషల్లీ అంటే మనము ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, సోషల్ మీడియా కేవలం రకరకాల న్యూస్ని షేర్ చేసుకోవడం, మెమొరేషన్ షేర్ చేసుకోవడమే కాదు, సోషల్ మీడియాలో మనం ఆ డీపీల్లో పెట్టేటటువంటి ఫోటో కూడా, అంటే సైకలాజికల్గా సైకాలజిస్టులు ఏం చెప్తున్నారు అంటే దానికి సంబంధించి మీరు పెట్టే ఫోటోలను బట్టి కూడా మీ సైకాలజీ ఎలా ఉంటుందో మనము అంచనా వేయచ్చు అని చెప్తున్నారు. వాటిలో పాయింట్ 1, గ్యాంగ్తో కలిసి దిగిన ఫోటో, గ్రూప్ ఫోటోలు డీపీగా పెట్టేవాళ్ళు స్నేహం బంధాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే సెంటిమెంటల్ పీపుల్ అట. ఇక పాయింట్ 2 అయితే అందమైన సన్సెట్, హిమాలయాలు, పూల కుండీలు ఫోటోలు పెట్టేవాళ్ళు జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతతను వెతికి అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండేటటువంటి పీస్ఫుల్ లవర్స్ అంటున్నారు. అలాగే ఫోటో ఏది పెట్టకుండా ఆ బూడిద రంగు డమ్మీ బొమ్మను ఉంచేవాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా, నేనెవరో నీకెందుకు బ్రదర్ అనుకునే అలా అల్ట్రా సీక్రెట్ ఏజెంట్లుగా ఉంటారట. అంతేకాకుండా మీ డీపీ ఏ కేటగిరీలో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇంకా ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. ఈలోపు మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం రెడీగా ఉంది. మరి వాళ్ళు అడిగిన వాళ్ళు దస్తగిరి, సంధ్యా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి, నిజామాబాద్ జిల్లా ఎర్రగట్ల మండల్ తాళ్ల రాంపూర్ నుండి సురేంద్ర, రజిత, బుచ్చమ్మ, అభినయ్, వివేక, చారి, అలాగే వరంగల్ కాసిబుగ్గు నుండి నల్లా, సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట. ఈ పాట విన్న తర్వాత నో డౌట్ టక టక టక టక అంటే కాళ్ళు కదుతారని చెప్తున్నాను అనమాట. ఇంతకీ ఏం పాట అంటే బెనీ అండ్ ఫ్రియాఫ్ అనేటువంటి పాట, రామజోగి శాస్త్రి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో. వస్తుంది వస్తుంది జల్సా మూవీ నుంచి.

0: కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
6: మీరు వింటున్నారా FM వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 10:26 అయింది. మనము నా ఎవర్ గ్రీన్ హిట్స్ వింటూ హ్యాపీగా మార్నింగ్ వైబ్ని బాగా అంటే ఇలాంటి టైంలో మంచి మంచి పాటలు వింటూ ఉండే, ఎస్పెషల్లీ అంటే ఇది జర్నీ టైం కదా, ఆఫీసులకు వెళ్ళేది కాలేజీలకు వెళ్ళే టైం కదా, ఇటువంటి టైంలో కొంచెం జర్నీలో ఇబ్బందిగా ఉన్న టైంలో ట్రాఫిక్ కానీ ఇలాంటిది ఉన్నప్పుడు ఇలాంటి పాటలు ఉంటే మంచి ఎనర్జీ ఇస్తుంది. ఇలాంటి ఎనర్జీతో పాటు మంచి విషయాలు కూడా తెలుసుకుంటాయి. ఎస్పెషల్లీ మన సోషల్ మీడియాలో మనం పెట్టేటటువంటి డీపీలు కానివ్వండి, స్టేటస్లు కానివ్వండి, అవి మన సైకాలజీని ఏ విధంగా తెలియజేస్తున్నాయి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక చాట్ విండోలోకి వెళ్తే ఇక్కడ ఇంకో రకమైన మనుషులు కనిపిస్తూ ఉంటారు. ఒకటి, మనం హాయ్ అని సెండ్ కొట్టేలోపు ఏంటి సంగతి అని రిప్లై ఇచ్చేవాళ్ళు ఉంటారు చూసారు, వీళ్ళు సూపర్ కేరింగ్ అనమాట, కాకపోతే కాస్త హైపర్ యాంగ్జైటీ టైప్ అనమాట. ఇక రెండో వాళ్ళు ఉన్నారు, మనం ఈరోజు మెసేజ్ చేస్తే వారం రోజుల తర్వాత నిదానంగా రిప్లై ఇచ్చే లేజీ జీవులు అనమాట. వీళ్ళ దృష్టిలో మరి సోషల్ మీడియా అనేది జస్ట్ ఒక పోస్ట్ ఆఫీస్ లాంటిది మాత్రమే అనమాట. ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో వెళ్తున్నారన్న ఫీలింగ్లో ఉంటుంది. ఈ మధ్యకాలంలో పోస్ట్ ఆఫీస్ కూడా చాలా అప్గ్రేడ్ అయ్యి చాలా స్పీడ్ పోస్ట్ కూడా అందిస్తూ ఉంటే వీళ్ళు మాత్రం వాటికంటే

లేటిగా అలా ఉంటారు మేడం. ఇక మూడు, చిన్న మాటకు కూడా 10 ఎమోజీలు నవ్వుల బొమ్మలు కలిపి పంపి ఎక్స్ప్రెసింగ్ యాంగ్ ఒకటి ఉంటుంది. అబ్బో వీళ్ళు చాలా ఎమోషనల్ ఫ్రెండ్లీ అనమాట. మీ చాట్లో ఇలాంటి స్నేహితులు తగిలే ఉంటారు కదా, రైట్? ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఈలోపు మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం రెడీగా ఉంది. శ్రీకాంత్ ఫ్రమ్ దిల్షుక్ నగర్ నుంచి, మాధవి ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక్, భద్రావతి కాలనీ నుంచి మెసేజ్ పంపించారు. వాళ్ళు అడుగుతున్నటువంటి పాట ఏంటి అంటే ద్రోణామువే నుంచి రంజితాండు హర్షుగా పాడినటువంటి పాట, అనంత శ్రీరామ్ సాహిత్యం, అనూప్ రుబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్లో, మస్తు పాట.

0: ఏ మాయా చేసావే అంటూ ఇంకేం మాయా చేస్తామంటే మంచి మంచి పాటలు వినిపించేస్తూ ఉంటుంది మీ వివిధ భారతి. మంచి పాటలు వినిపిస్తూ మిమ్మల్ని మాయలు పడేస్తూ ఉంది అనమాట. ఇలాంటి పాటలు మాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయ తార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: FM 102.8 MHz పై.
4: మీట్ ద స్టార్.
5: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు FM వివిధ భారతి. నేను మీ ఆర్జే సురభి రమేష్. రైట్, మనమున్నాం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటూ. మరి సాంగ్స్ మధ్యలో మంచి మాటలు కూడా తెలుసుకుంటాం. ముఖ్యంగా సోషల్ మీడియా అనేది మనల్ని ఏ విధంగా అంటే రిప్రజెంట్ చేస్తుంది. చాలామంది ఏంటంటే సోషల్ మీడియా ఒక టైం పాస్ అని అనుకుంటారు, కానీ టైం పాస్ వెనక కూడా మీరు పెట్టేటటువంటి పోస్ట్ కానివ్వండి, మీరు పెట్టేటటువంటి స్టేటస్లు కానీ మీ మైండ్ సెటప్ ఏంటైనా తెలుస్తూ ఉంటుంది జనాలకి. మీరు చెప్పకుండానే ఎదుటి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటున్నారు. దాంట్లో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రోజు 20 స్టేటస్లు అప్డేట్ చేస్తూ తమ లైఫ్ డైరీని లైవ్ లో పెట్టేవాళ్ళు ప్యూర్ ఎక్స్ట్రోవర్డ్స్. నలుగురితో కలవడమే వీళ్ళ సరదా అనమాట. వీళ్ళు ఎక్కువగా నలుగురితో కలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి మరిన్ని విషయాలు కూడా ఉన్నాయి, నేను చెప్తాను. ఈలోపు మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం రెడీగా ఉంది. ఎవరు అడుగుతున్నారు? విశ్వం, శివ, ఐశ్వర్య, శ్లోకశ్రీ, వత్సల్, సుగుణ, కృష్ణ, భవానీ అండ్ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. మషూర్వాడ, వైజాగ్ నుంచి, విశాఖపట్నం నుంచి మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి రాజ్. ఇక కర్ణాటక అలగాపురం గ్రామం హనూరు తాలూకా చామరాజనగర జిల్లా నుంచి సి పూర్ణచంద్ర, తేజస్వి, డాక్టర్ ఎం చిన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చేగౌడ్ క్యాంపస్. వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట మల్లన్న మూవీ నుంచి విక్రమ్ అండ్ రీటా పాడినటువంటి పాట. సాహితీ సాహిత్యానందించారు దేవిశ్రీ ప్రసాద్. మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి మంచి రాగింగ్ సాంగ్ స్టూడియో.

0: పాట మొత్తంలో వచ్చిన సహజం ఏదైనా ఉందా అంటే, డుంబులక్కు జుంబులక్కు డుంబులక్కు జుంబులు డుంబులక్కు డుంబులక్కు జుంబులక్కు జుంబులు కదా, రైట్? ఇలాంటి మస్తు మస్తు పాటలు మాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ల సమయం 10:42 అయింది. అస్సలు టైం ఆగనే ఆగట్లేదు, అలా వెళ్ళిపోతుంది. మన పాటలు కూడా, మన జోష్ కూడా ఏమాత్రం ఆగకుండా ముందుకు వెళ్ళిపోతుంది కదా. రైట్, మరి లేట్ చేయకుండా మరో వండర్ఫుల్ ట్రాక్ వినిపించే ముందు మనం సోషల్ మీడియాలో మనం పెట్టేటటువంటి పోస్ట్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, మన గురించి ఎలాగా సైకాలజీ పరంగా మన సైకాలజీ ఎలా అర్థమవుతుంది జనాలకి అనే విషయంలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, టైప్ చేయడానికి బద్దకించి 3 నిమిషాల పొడవాటి ఇలా అంటే ఒక 3-4 నిమిషాలు ఉంటుంది, అది ఎప్పటికీ అయిపోనే అయిపోదు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, వాళ్ళు ఎప్పుడు పాజ్ ఇస్తారో, ఎప్పుడు గ్యాప్ ఇస్తారు. మరీ ముఖ్యంగా ఏంటంటే, కొంత పాజ్ ఇచ్చి ఇచ్చి ఇచ్చి అయిపోయింది అనేలోపు మళ్ళీ ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇలాగా 3-4 నిమిషాలు పొడవాటి వాయిస్ నోట్స్ పంపే ప్రాక్టికల్స్ జనాలు సమయమే అమూల్యం అనుకునే రకం అన్నమాట అని మరి చెప్తూ ఉన్నారు దీని మీద సర్వేయర్ చేస్తున్న వాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళ గురించి మరికొన్ని విషయాలు కూడా నేను చెప్తాను, మీరు మాత్రం ఏం చేస్తారు, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 2005 నుంచి మళ్ళీ 2010 వరకు మధ్యలో వచ్చినటువంటి పాటలన్నీ కూడా వింటూ ఉన్నాం కదా. రైట్, ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మరో వండర్ఫుల్ ట్రాక్. ఇబ్రహీంపట్నం ఆదిభట్ల కరాది గోపికృష్ణ ఉమావతి గారు, అలాగే హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాన్ చంద్రు, శ్రేయాంశ్, అలాగే కీసర్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి బబ్బూరి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి కుటుంబ సభ్యులందరూ అడుగుతున్నటువంటి పాట, లక్ష్మీ మూవీ నుంచి శంకర్ మహదేవన్ సుధా పాడినటువంటి పాట, చంద్రబోధ్ సాహిత్యం, రమణ గోగుల సంగీతం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారా FM వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదం ఇలా కొనసాగుతూనే ఉంటుంది ప్రతిరోజు. మరి అయితే ఒక్కడితోటి కొనసాగుతుందా అంటే లేదు. నెక్స్ట్ ఆర్జే కూడా మన కోసం రెడీగా ఉన్నారు. ఇంతకీ ఆ ఆర్జే ఎవరు అనేది ఒక్కసారి ఆ గొంతులు విందామా. హలో.
2: హలో అండి రమేష్ గారు.
1: హలో, గుడ్ మార్నింగ్. లక్ష్మి, హౌ యూ లక్ష్మి?
2: ఫైన్ అండి, గుడ్ మార్నింగ్.
1: చాలా ఉత్సాహంగా కనబడుతుంది. ఏంటి ఆ ఉత్సాహం వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటి చెప్పండి?
2: కారణం ఏముంది అసలు? ఈ రోజు శ్రోతలతో మనం మాట్లాడొచ్చు, హ్యాపీగా మంచి మంచి పాటలు వినిపించవచ్చు. ఇంతకంటే బలమైన కారణం ఏమి ఉండాలి చెప్పండి?
1: నిజంగా 100కి 200 మార్కులు కూడా ఇచ్చు కదా. రైట్, అయితే మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాము. చాలా మంది అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత అంటే ప్రతి ఫోన్లో కూడా వాట్సాప్ కానివ్వండి, అనేక రకాల స్టేటస్ పెట్టుకోవడం వచ్చింది. ఈ స్టేటస్లు పెట్టుకోవడం కూడా ఒక రకంగా వాళ్ళ సైకాలజీని తెలియజేస్తుంది అంటారు. అసలు మీరు చూసే స్టేటస్లో కానీ ఏవి మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేస్తుంటాయా, లేకపోతే నవ్వుకుంటారా, ఎలాంటి వాటిని మీరు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు?
2: మీరే అన్నారు ఇన్స్పైర్ చేస్తాయని. ఇన్స్పైరింగ్ చేసేవి కొన్ని ఉంటాయి, కొన్ని నవ్వుకునేలా ఉంటాయి, కొన్ని ఏమో వాళ్ళ సైకాలజీని, వాళ్ళ మెంటాలిటీని రిప్రజెంట్ చేసేలా ఉంటాయి. ఈవెన్ మన మెసేజ్లు అయినా సరే కానివ్వండి, ఏవైనా సరే, వాట్ ఎవర్ మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ అది ఒక మనిషిని రిప్రజెంట్ చేస్తాయి. యాక్చువల్ చెప్పాలంటే ఒక కమ్యూనికేషన్ లాగా అనమాట అవన్నీ కూడా.
1: రైట్,
2: ఒక సైలెంట్ కమ్యూనికేషన్.
1: అయితే మరి మీరు ఎక్కువగా ఎలాంటి వాటిని ఇష్టపడుతూ ఉంటారు జనరల్ గా? అంటే ఇప్పుడు మెసేజ్ అయితే ఓకే, జనరల్ గా మీరు స్టేటస్ పెట్టేటప్పుడు ఎలాంటి స్టేటస్ పెడుతూ ఉంటారు? అసలు స్టేటస్ పెడతారా పెట్టరా, అది ఫస్ట్ క్లారిటీ.
2: యాక్చువల్ గా స్టేటస్ అంటే మనం మామూలుగా ఫెస్టివల్స్ విషెస్ చెప్పడానికి మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాను నేనైతే. ఇక అందరు స్టేటస్లు అంటే చెప్పాను కదండి, వాళ్ళ మెంటాలిటీస్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. కొన్ని అయితే ఇన్స్పైరింగ్ గా ఉంటాయి, ఎవరైనా ఇష్టపడతారు. అండ్ అట్ ద సేమ్ టైం కామెడీ ఎవరైనా
1: ఇష్టపడతారు.
2: జస్ట్ అలా ఒక కొన్ని కొటేషన్స్ షేర్ చేస్తూ, కొన్ని పిక్చర్స్ షేర్ చేస్తూ, ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి అవి కూడా చక్కగా. ఇప్పుడు ఏంటంటే వినాయక చవితి వచ్చింది, చక్కగా పెడుతున్నారు స్టేటస్ అసలు. వినాయకుడు, బుజ్జి బుజ్జి వినాయకులు, బుల్లి బుల్లి వినాయకులు, అందరు దేవుళ్ళవి.
1: టెక్నాలజీ చెడగొడుతుంది అనే కంటే కూడా టెక్నాలజీని వాడుకునే విధంగా వాడుకుంటే అందరికి ఉపయోగపడుతుంది కదా. రైట్, వెల్ మై డియర్ లిజనర్స్, వింటూ ఉన్నారు కదా, ఇలాంటి అద్భుతమైనటువంటి మాటలన్నీ కూడా లక్ష్మి ఇంకా ఇంకా ఇంకా చెప్తుంది. మరి 11 నుంచి 3 o'clock వరకు ఎలా ఉండబోతుంది షో? ఏం మీ రోజు స్పెషల్ ఏమైనా ఉన్నాయా?
2: ఎస్, అన్ని స్పెషల్స్. ఎందుకంటే ఈ రోజు ఫ్రైడే కాబట్టి మూవీ రివ్యూ ఉంటుంది. మరి అదేంటో తెలుసుకోవాలంటే వింటూ ఉండాలి కదా.
1: ఎస్, వింటూ ఉండండి. అయితే ఈ లోపు నేను మీకు మైక్ ఇచ్చే లోపు మా శ్రోతలతో మాట్లాడతాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి. వెల్ మేడ్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో. ఒక చిన్న అంటే మీకు ఆ సోషల్ మీడియాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్తాను. స్టూడియో
3: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
4: ఉదయతార.
3: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
4: ఈ అభ్యుదయ తార.
3: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
4: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
4: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
3: FM 102.8 MHz పై.
4: మీట్ ద స్టార్.
5: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, VB తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు FM వివిధ భారతి, నేను మీ ఆర్జే సురభి రమేష్. టాటా, బై బై చెప్పేకు

ముందు మరి వాట్సాప్లో లేదంటే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అన్ని మీడియంస్లో కూడా మనం పెట్టేటటువంటి స్టేటస్లు మనల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి, మన మైండ్ ఏంటనేది తెలియజేస్తుంటాయి. కాబట్టి కొంచెం కాదు కాదు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏవైనా కూడా కొంచెం సరదాగా ఉండేవి ఓకే, కానీ కొంతమంది పొద్దున్నే లెగ్గానే ఎలా ఉంటుంది అంటే పొద్దున్నే లెగ్గానే ఒక 10 పువ్వులు 10 సీనరీస్ 10 దేవుళ్ళ బొమ్మలు ఇలాగ పెట్టేసి విసిగించేస్తారు. అలాంటి వాళ్ళు మన చుట్టూ కూడా ఉంటారు. ఏదైనా కూడా కొంచెం జాగ్రత్త కాదు కాదు మరింత జాగ్రత్తగా ఉండండి. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే బ్లూటిక్ లాస్ట్ సీన్ మొత్తం దాచేసి నిషేధ జీవులు కొంతమంది ఉంటారు. వీళ్ళ టైం వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది, నా మూడ్ వచ్చినప్పుడు మాత్రమే చూస్తా అనే టైప్ అనమాట. అర్థమైంది కదా, మీ అరచేతిలో ఉండే యాప్లో ఎంత పెద్ద కథ ఉందో. కాబట్టి వీటిని అంటే ఇవి సరదా సరదాగానే ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంతమంది పెట్టే పోస్టులు అనేది హాట్ చేస్తూ ఉంటాయి, రాకపోతే విసిగిస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ అంటే ఎక్కువగా ఏది పడితే అది స్టేటస్లో పెట్టడం వల్ల అవి చూసేంత అంటే 1-2 సార్లు చూసారు, ఆ తర్వాత వాళ్ళని స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. ఆ వీడికేం పని పాట లేదురా అనుకునే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి అలాంటి అనుకోకూడదు అని అంటే మీరేం చేయాలంటే, మీరు అనే కాదు మనం అందరం ఏం చేయాలంటే, జాగ్రత్తగా సోషల్ మీడియాని పద్ధతిగా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏమంటారు రైట్, ఇది ఈరోజు మరి హిట్ సాంగ్స్ తో పాటు హిట్ మాటలు కూడా విన్నాం కదా. మరి మీ ఆజేశ్వరి రమేష్ టాటా బాయ్ బాయ్ చెప్తున్నాడు. మరుషులో మరిన్ని మంచి పాటలు పసందైన పాటలతో కలుస్తాడు. మరి వెళ్ళేకు ముందు వండర్ఫుల్ ట్రాక్ కిక్ ఇచ్చేసి పాట కిక్ మూవీ నుంచి వచ్చేస్తుంది. చిత్ర పాడినటువంటి పాట సినిమా సీతారాం శాస్త్రి సాహిత్యం థమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్ లో దీంతో అంటూ వండర్ఫుల్ ట్రాక్ స్టేట్.

సమయం 11 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం మూవీ రివ్యూతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026ను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఉదయం ప్రారంభించారు. వివిధ రాష్టాల వ్యవసాయ మంత్రులు, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కేంద్ర మంత్రి ఈ సందర్బంగా మొక్కనాటారు. హైదరాబాద్ మాదాపూర్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఈ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. పీఎంఏవైజీ పథకంలో మొదటి విడతగా రాష్టానికి 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కోరారు. రాష్టంలో ఎల్నినో ప్రభావం, తాగునీరు, విద్యుత్ కొరత నివారణకు చేపట్టిన ముందస్తు ప్రణాళికలను వివరించారు. రాష్టంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఈ నెల 19న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించనున్నట్టు, తల్లిదండ్రులతో భాగస్వామ్యం, ప్రతి విద్యార్థి అభ్యాసనకు బలం అనే ఇతివృత్తంతో సమావేశాలు జరగనున్నాయి. 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ రష్యన్ ల్యాండ్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైన్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం, శిక్షణా కార్యక్రమాలను విస్తరించడం, సామర్థ్యాల పెంపుదలపై ప్రధానంగా చర్చించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో సమావేశమయ్యారు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది.

మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్టు తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. రాష్ట వ్యాప్తంగా వచ్చే 7 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి క్లాక్లటం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. మరి ఈరోజు ఫ్రైడే కాబట్టి మీ అందరికీ తెలుసు మూవీ రివ్యూ ఉంటుంది. ఏంటది, యాక్చువల్గా రీబర్త్ అండ్ లవ్ స్టోరీ సబ్జెక్ట్స్తో తెలుగులో చాలా మూవీస్ వచ్చాయి, ప్రేక్షకుల్ని అలరించాయి, మెప్పించాయి, సూపర్ హిట్ కూడా అయ్యాయనుకోండి. కానీ 2014లో ఒక మూవీ వచ్చింది టిపికల్ అండ్ టఫ్ స్క్రీన్ ప్లేతో. రీబర్త్ లవ్ స్టోరీ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అండ్ అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే అనుబంధాన్ని, ప్రేమను తారాల వారీగా తీసుకుని వెండితెర మీద అత్యద్భుతంగా దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఆవిష్కరించిన ఆల్ టైమ్ క్లాసిక్ ఎంటర్టైనర్గా నిలిచింది. ఇంతకీ ఏంటా మూవీ చెప్పేనా? ఎస్, మనం మూవీ రివ్యూ ఈరోజు మీకోసం. స్టే ట్యూన్డ్.

గుర్తుకొస్తున్నాయి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మనం మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా కింగ్ అక్కినేని నాగార్జున గారు నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్పై నాగ చైతన్య, సమంత, శ్రీయ, దిగ్గజ నటులు అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రధాన పాత్రలుగా శిశీంద్రి అఖిల్ను లాంచ్ చేస్తూ విక్రమ్ కె కుమార్ గారి డైరెక్షన్లో నిర్మించిన మల్టీ స్టారర్ మనం. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను హాలో బ్రదర్ సినిమా నుంచి ఇసుపెట్ సాంగ్.

గుర్తుకొస్తున్నాయిల మనం మూవీ రివ్యూ వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మూడు తరాలను రిప్రజెంట్ చేసే మనం కథలో ఒకే కుటుంబానికి చెందిన హీరోలు నటించడం ఒక ప్రత్యేకత అయితే, వాళ్ల ఒరిజినల్ పేర్లనే ఒకరి పేరు ఇంకొకరికి ఇవ్వడం అనేది మరో ప్రత్యేకత. అంటే నాగార్జున గారికి నాగేశ్వరరావు గారి పేరు, నాగేశ్వరరావు గారికి చైతన్య పేరు, చైతన్య గారికి నాగార్జున అనే పేరు. సో ఇలా ఇవ్వడం అనేది ఒక స్పెషల్ గా అనిపిస్తుంది. అండ్ సినిమా చూస్తున్నప్పుడు మనకు ఆ ఫీల్ అర్థమవుతుంది అనుకోండి. మాట్లాడుకుందాం, మరిన్ని విశేషాలు వింటూ ఉండండి మూవీ రివ్యూ. అండ్ ఇప్పుడు మీకోసం మన మూవీ నుంచి ఎనర్జెటిక్ సాంగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మూవీ రివ్యూ టైం ఆన్ వివిధ భారతి 102.8 FM. మరిక మనం మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మూడు తారాలను మాత్రమే కాదు, మూడు ప్రపంచాలను మన కళ్ల ముందు మనం సినిమాలో ఆవిష్కరించారు దర్శకుడు. యాక్చువల్గా నాగార్జున శ్రీయ గారి స్టోరీ ద్వారా స్వాతంత్ర్యం రాకముందు ఉన్న ప్రపంచాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. 90 జనరేషన్ అంటే నాగార్జున గారు అంటే బిట్టు పెరుగు పెద్దయ్యి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ గా సెటిల్ అవ్వడం అనేది 90 జనరేషన్ లాగా. ఆ తర్వాత సమంత నాగచైతన్య గారి స్టోరీ ద్వారా మిలినేమ్ వరల్డ్. సో వీటన్నిటినీ ఒకే కథలో ఫ్రేమ్లో పేట్రియాటిక్ అండ్ హిలేరియస్ జోనర్స్ లో ఎంటర్టైన్ మ్యూజిక్ తో రూపొందించి ప్రేక్షకుల్ని మెప్పించడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు. మరి మరిన్ని మనం విశేషాలు మాట్లాడుకునే ముందు మరో పాట వినేద్దామా? కిల్లర్ సినిమా నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: ఇందుకొస్తున్నాయిలో మీరు వింటున్నారు మనం మూవీ రివ్యూ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మనం అంటే గుర్తొచ్చేది మంచి పాటలు కూడా కదా. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ అన్ని మెస్మరైజింగ్ ఆల్ టైమ్ హిట్స్ అని చెప్పొచ్చు. సినిమాలో కథాపరంగా వచ్చే పాటలు కమర్షియల్ గా కూడా సక్సెస్ అవుతాయని ప్రూవ్ చేసింది సినిమా. చంద్రబోస్ వనమాలి గారి సాహిత్యం అన్ని తారాల వాళ్లను ఆకట్టుకుంది. ఇక కథకు, దర్శకుడి ఆలోచనలకు జీవం పోస్తూ సహజత్వాన్ని తీసుకొస్తాయి హర్షవర్ధన్ గారు రాసిన సంభాషణలు కదా. మీరు గుర్తు చేసుకోండి, అసలు ఎంత బాగుంటాయి ఈ సినిమాలో డైలాగ్స్ అన్ని కూడా చాలా న్యాచురల్ గా. ఏదో మనం రియల్ లైఫ్ లో ఒకరికొకరు ఎదురు పడితే ఎలా మాట్లాడుకుంటాము, లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ వాట్ ఎవర్ అలాగే ఉంటాయి డైలాగ్స్ అన్ని కూడా. అట్ ద సేమ్ టైం కథకి కావలసిన బలాన్ని కూడా తీసుకొచ్చే డైలాగ్స్ అవి. సో హర్షవర్ధన్ గారికే దక్కుతుంది ఆ క్రెడిట్. ఇంకా చెప్పాలంటే నాగార్జున గారు, సమంత గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా మనం స్పెషల్గా చెప్పుకోవాలి. యాక్చువల్గా రీబర్త్ అంటే తల్లి మళ్ళీ పుట్టిందనే విషయం నాగార్జున గారికి తెలుసు. అండ్ అలాగే కానీ తనకంటే ఇప్పుడు వయసులో చిన్నమ్మాయి, ఆ అమ్మ అమ్మ అని పిలుస్తూ ఆ బ్యాలెన్సింగ్ని, ఆ ఎమోషన్ని ఎంత బాగా బ్యాలెన్స్ చేశారంటే నిజంగా. అలాగే అలాగే సమంత గారు కూడా తన కొడుకు అని తెలుసు కానీ తనకంటే వయసులో పెద్దవాడు ఇప్పుడు. అలాగే బిట్టు బిట్టు అని పిలుస్తూ వాళ్ళిద్దరి మధ్య ఉండే సీన్స్ అన్నీ కూడా తల్లి కొడుకుల అనుబంధాన్ని ఎంత బాగా ఎలివేట్ చేశాయంటే నిజంగా అలా కనెక్ట్ అయిపోతాం అంతే ఆ సినిమాకి, ఆ సీన్స్కి. సో వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. మరి ఇక ఉన్న ఇంకా చాలా విశేషాలు చెప్పాల్సినవి, కాకపోతే ఒక పాట వినిపిస్తాను వెంటనే కాదు, ఒక స్పాట్ ఆ తర్వాత పాట. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

గుర్తుకొస్తున్నాయిలో మీరు వింటున్నారు మనం మూవీ రివ్యూ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. 8 ఏళ్ల పిల్లాడికి తల్లిదండ్రులు అయిన భార్యాభర్తలు ఒక ప్రమాదంలో చనిపోయి ఆ పిల్లవాడు పెద్దయ్యేటప్పటికీ మళ్లీ వాళ్లు తిరిగి పుట్టడం, పేరెంట్స్ని గుర్తించి తిరిగి ఒక్కటి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు 80 ఏళ్లు పైబడిన ఒక పెద్ద ఆయన హీరోని అంటే బిట్టుని పూర్వజన్మలో కారు ప్రమాదంలో చనిపోయిన తండ్రిగా, డాక్టర్గా పరిచయమైన అంజలిని అమ్మగా గుర్తించి మళ్లీ వాళ్లను ఒకటి చేసే ప్రయత్నం, చివరిగా వీళ్ళందరితో కలిసి అఖిల్ని కనిపించేలా చేయడం, ఇది కథ. వినడానికి కన్ఫ్యూజన్ గా అనిపించే స్టోరీని సిల్వర్ స్క్రీన్ మీద ఇంట్రెస్టింగ్ గా ప్లెజెంట్ గా ప్రజెంట్ చేసిన విక్రమ్ కే కుమార్ గారి స్క్రీన్ ప్లేకి అందరం ఫిదా అయిపోయామంతే. అందుకే అంత బంపర్ హిట్ అయింది సినిమా. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను నిర్ణయ మూవీ నుంచి ఆల్ టైమ్ సెపరేట్ సాంగ్.

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మనం మూవీ రివ్యూ వింటున్నారు మీరు. 2013 జూన్ 3న లాంచ్ అయిన మనం మూవీ చిత్రీకరణ 2013 జూలై 7న హైదరాబాద్లోని నారాయణగూడలో స్టార్ట్ అయింది. 2014 మే 23న విడుదలైంది. మీరు ఎప్పుడైనా చూడండి, మనకి నెట్లో ఈ మూవీ గురించి సెర్చ్ చేసినప్పుడు ఒక పోస్టర్ కనిపిస్తుంది, మే 23న మనం కలుద్దాం థియేటర్స్లోని. మనంని హైలైట్ చేస్తూ చెప్పేది ఇంత బాగుంటుందో, నిజంగా అట్రాక్టివ్గా ఉంటుంది పోస్టర్, అది సినిమాకి వెళ్లిపోదాం అనిపించేలా ఉంటుంది. కలెక్షన్ల వరకు అంటే 4 కోట్ల బడ్జెట్తో రూపొందించిన మనం కలెక్షన్ల వర్షం కురిపించి దాదాపు 15 కోట్లు వసూలు చేసింది. 2014 సంవత్సరంలో 4 సైమా పురస్కారాలు అందుకుంది. మరి మరిన్ని విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో చైతన్య మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్. ఎంజాయ్ దిస్.

గుర్తుకొస్తున్నాయి. మీరు వింటున్నారు మనం మూవీ రివ్యూ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. దిగ్గజ నటుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి సినిమా ఇది. ఇందులో ఆయన తన మనవడైన చైతన్య పేరుతో నటించడం గమ్మత్తుగా అనిపిస్తుంది. ఒక రకంగా నాగేశ్వరరావు గారికి ఆయన కుటుంబం అందించిన ఘనమైన నివాళి మనం మూవీ. తెలుగు సినీ చరిత్రలో ప్రేక్షకుల మనసుల్లో మనం లూస్ అని అనొచ్చాము కదా. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇంకో పాట వినిపిస్తున్నాను ప్రెసిడెంట్ గారి పెళ్ళం సినిమా నుంచి.

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మనం మూవీ రివ్యూ మీరు వింటున్నారు. ఎమోషన్స్ తో పాటు టైమ్ అండ్ డెస్టినీ ని దర్శకుడు ఎలివేట్ చేసిన తీరు ఆసక్తిగా ఉండి ఆకట్టుకుంటుంది. యాక్చువల్ గా మనం సినిమాలో లాజిక్ వెతకూడదు కదా, అంటారు కదా వెన్ లాజిక్ స్టార్ట్స్ డ్రామా ఎండ్స్ అని. సో పర్టికులర్ గా కొన్ని సినిమాల్లో అస్సలు మనం లాజిక్ కోసం వెతకం, అలాంటి సినిమానే ఇది. పైగా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది. ఇక పిఎస్ వినోద్ గారి ఛాయాగ్రహణం 3 గంటల పాటు మనల్ని మనంతో విహరించేలా చేస్తుంది. తల్లిదండ్రుల గొడవలు పిల్లల్ని ఎలా ఇబ్బంది పడతాయి, భార్యాభర్తల మధ్య వచ్చే అపార్థాలను క్లియర్ చేసుకోవాల్సిన అవసరం, వాటి పరిణామాలు, అలాగే మనకు భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే సరిపోదు, దాన్ని ఎక్స్ప్రెస్ చేసి తీరాలి అన్న ఒక పాయింట్ను కూడా చాలా చక్కగా ఎలివేట్ చేశాడు డైరెక్టర్. సో వీటన్నిటినీ సున్నితంగా ఆలోచింపచేసేలా ప్రజెంట్ చేశారు ఈ సినిమాలో. మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడు వినిపిస్తున్నాను శివ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు మనం మూవీ రివ్యూ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. కమర్షియల్ సినిమాలు క్లాసిక్స్ గా, క్లాసిక్ మూవీస్ కమర్షియల్ గా సక్సెస్ అవడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి మూవీ మనం, కంప్లీట్ క్లాసిక్ మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నాగేశ్వరరావు గారు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సమంత, షియాగర్ల లాంటి భారీ తారాగణాన్ని ఒక సినిమాలో చూడటం అనే ఒక మోస్ట్ వాంటెడ్ విష్ కి రూపం మనం. ఎన్నిసార్లు చూసినా మిస్ అవ్వకుండా టీవీలో వచ్చిన ప్రతిసారి చూడాలనిపిస్తుంది నాకైతే. మరి మీకు అంతేగా?

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు. చైతన్య స్ఫూర్తితో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వివి క్లాక్ల టైం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు పాట వినిపిస్తాను. ఎలాగూ మనం చెప్పబోయే టాపిక్ కూడా పాటకు రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి ముందు పాట విందాం, ఆ తర్వాత చెప్పుకుందాం చైతన్య స్ఫూర్తి విశేషాలు. స్టే ట్యూన్డ్.

బిడ్డా అంత లేదు, సప్పుడు గట్టిగా చేయమ.

వినాయకుడి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. వాడవాడలో కొలువైన గౌరీ తనయుడిని పూజిస్తున్నాం, నైవేద్యాలు సమర్పిస్తున్నాం, గీతాలతో శ్లోకాలతో స్తుతిస్తున్నాం. మరి గణేశుడిని ఎంతవరకు అర్థం చేసుకున్నాం? స్ఫూర్తిగా తీసుకుని పాటించాల్సిన విషయాల గురించి ఆలోచిస్తున్నామా? మాట్లాడుకుందాం. ఇవాళ చైతన్య స్ఫూర్తిలో ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. గణపతి బప్ప ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. మరి గణపతి బప్ప నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మరి అవి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయి? అవే మాట్లాడుకుందాం ఇప్పుడు. పార్వతీదేవి నలుగుపిండితో తయారు చేసి ఇష్టంగా తీర్చిదిద్దిన పుత్రుడు విఘ్నాధిపతి వినాయకుడు. ప్రథమ పూజలు అందుకొని విఘ్నాలను తొలగించే దైవం, అందరం పూజిస్తాం కదా. అయితే గణపతి గౌరీదేవి సృష్టించిన మూర్తి మాత్రమే కాదు, ఆమె శక్తి సంపత్తులు, దీక్షా దక్షతలు కూడా అందిపుచ్చుకున్న పుత్రరత్నం. ధీరత్వం, దయాగుణం, సహనం, సమయస్ఫూర్తి అన్ని అంశాల్లోనూ జగన్మాత నుంచి నేర్చుకున్నవే, తల్లి నుంచి గ్రహించినవే. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు శివరామరాజు సినిమా నుంచి ఈ పాట వినేద్దాం. ఆ తర్వాత మరిన్ని కబుర్లు.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. గణపతి బప్ప ఇవాళ్టి మన చైతన్య స్ఫూర్తి. మరి ప్రతి మనిషి అలవర్చుకోవలసిన సద్గుణాలకు ప్రతిరూపం గణపతి. అమ్మలాగే సడలని పట్టుదల, సంకల్పించిన పని పూర్తి అయ్యే వరకు విడిచిపట్టని దీక్ష గణనాథుడిది. అందుకేగా వ్యాసుడు మహాభారతాన్ని చెప్తున్నప్పుడు విరిగిన గంటం స్థానంలో ఒక తన దంతాన్ని విరిచి మరీ భారతాన్ని రాయడం పూర్తి చేసి ఏకదంతుడయ్యాడు. వ్యాసుడు చెప్పాడట, వినాయక నేను భారతాన్ని చెప్పడం మొదలు పెడుతున్నాను, స్పీడ్గా చెప్పేస్తాను, ఎక్కడ ఆగను, నువ్వు కూడా ఆపకుండా రాయాలి అని. సరే అన్నాడు. రాస్తున్నప్పుడు గంటం విరిగిపోయింది. అలా అని గంటం విరిగిపోయిందని ఆగిపోలేదు. తన దంతాన్ని విరిచి మరీ భారతాన్ని రాశాడు, ఏకదంతుడయ్యాడు. మరి మరిన్ని విషయాలు చెప్తాను ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో మరో సెమీ డివోషనల్ సాంగ్ మీకోసం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం చైతన్య స్ఫూర్తి టైం. గణపతి పప్ప ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. ఏ సమయానికి ఎలా స్పందించాలో తెలిసిన సమయస్ఫూర్తి, మృదు స్వభావం, సరళత్వంలో తల్లి ఉమాదేవి నిర్మించిన వాడు గణనాథుడు. అమ్మలాగే ప్రకృతి ప్రేమికుడు, ఆరాధకుడు. అందుకే మట్టితో గణపతిని తయారు చేసుకుని పత్రాలు, గరిక, పుష్పాలతో పూజించి తిరిగి నీళ్లలో కలుపుతాం. ఇది ఆయన ప్రకృతి ప్రియత్వానికి నిదర్శనం. యుగమీదైనా తల్లే పిల్లలకు ఆదర్శం. ఆమె అన్ని మంచి లక్షణాలను అలవర్చుకుంటారు, ఆ మార్గాన్ని అనుసరిస్తారు కదా. పార్వతీ గణేశుల నుంచి నేటి తరమే కాదు, అన్ని తరాల వాళ్ళు నేర్చుకోవాల్సింది ఇదే. అందుకే అంటారు, దైవాన్ని పూజించడం మాత్రమే కాదు, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి అని. అప్పుడు జీవితంలోనే కాదు మనిషిగా కూడా ఉన్నత స్థానానికి ఎదుగుతాం. ఆలోచించండి అండ్ వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. స్టే ట్యూన్డ్.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్.
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
3: మీట్ ద స్టార్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలు ప్రతిపాదనలపై హోంమంత్రిత్వ శాఖ అధికారులు కమిటీకి సమగ్ర వివరణ ఇస్తారు. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత జవాబుదారీతనాన్ని మరింత పెంచే లక్ష్యంతో 2010 నాటి విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకు గాను పార్లమెంటు ఉభయ సభలు 12 ఆగస్టున దీనిని జేపీసీకి పంపేందుకు ఆమోదం తెలిపాయి. లోక్సభ స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది రాజ్యసభ సభ్యులతో కలిపి మొత్తం 31 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మాట్లాడుతూ మంత్రి, దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్ట్రాల ఉత్తమ విధానాలను అనుసరిస్తామన్నారు. రైతు కేవలం జీవన్దాత మాత్రమే కాదని, దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్ట్రాల మంత్రులు, వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవా సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో వచ్చిన సామాజిక ఆరోగ్యకరమైన మార్పులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ

కార్యక్రమం మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రత ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా సామాజిక సాధికారతకు ఇది బలమైన పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సేవా సంకల్ప కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా జార్ఖండ్ రాష్టంలో వచ్చిన మార్పులపై ఆకాశవాణి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో జార్ఖండ్లోని గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్య ఉద్యమం శరవేగంగా విస్తరించింది. రాష్టంలో 91% పైగా గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ హోదాను సాధించి ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టిని సారించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 42 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ లభించాయని కథనం పేర్కొంది. మరోవైపు గోబర్ధన్ పథకం ద్వారా వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేస్తూ గిరిజన ప్రాంతాల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరిశుభ్రత పట్ల పెరిగిన ఈ అవగాహన ప్రజల ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు బలమైన పునాదిగా నిలుస్తోందని వెల్లడించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన యుద్ద శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి, పవన్ హన్స్ సంస్థకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో అందజేశారు. ఈ సందర్భంగా వైమానిక దళానికి 2 తేజస్ శిక్షణ విమానాలతో పాటు తొలి HTT 40 బేసిక్ ట్రైనర్ విమానాన్ని HAL అధికారికంగా అందించింది. పవన్ హన్స్ కు 4 ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన HTT 40 విమానాలు పైలట్ల శిక్షణలో ఆత్మ నిర్భరతను పెంచనుండగా, ధృవ్ హెలికాప్టర్లు పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. 3 రోజుల పాటు భూటాన్లో పర్యటించిన మంత్రి ఆ దేశ విదేశాంగ మంత్రి లియోన్ పో డిఎన్ దుంగియల్తో కలిసి ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మంత్రులు కలిసి పలు సంక్షేమ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుత్ రంగంలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ భూటాన్లోని జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం 4,000 కోట్ల రూపాయల రుణ సహాయం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు భూటాన్ పౌరులు భారతీయ డిజిటల్ నెట్వర్క్ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేలా యూపీఐ ఆధారిత చెల్లింపు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తన పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గెల్ వాంగ్చుక్, ఆ దేశ ప్రధానమంత్రి దాషో షెరింగ్ తోబ్గేలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత్ నేపాల్ దేశాల మధ్య వాణిజ్య ఉత్పత్తుల మార్కెట్ను మరింత సరళతరం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడంపై ఇరు దేశాలు విస్తృతంగా చర్చించాయి. వాణిజ్యం, రవాణా, వ్యాపార నియంత్రణల పరస్పర సహకారంపై ఏర్పాటైన 2 రోజుల సమావేశం నిన్నటితో ముగిసింది. ఈ భేటీలో మార్కెట్ సౌలభ్యాలు, కస్టమ్స్ క్లియరెన్స్, ఆహార భద్రతా ప్రమాణాలు, సరిహద్దు మౌలిక వసతులు, రైలు, రోడ్డు అనుసంధానంతో పాటు అనధికారిక వ్యాపారాన్ని అరికట్టే అంశాలపై చర్చలు జరిగాయి. జపాన్లోని నిషిల్లో గల కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు తన తొలి మ్యాచ్ ఆడనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఆతిథ్య జపాన్ జట్టుతో తొలిసారి తలపడుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 బంతులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు.
బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలు

లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 2 రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా మజల్తా ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ సోహన్ విజయవంతం కావడంపై భద్రతా దళాలను నార్థన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు. భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి చేపట్టిన ఈ సంయుక్త ఆపరేషన్లో ఇద్దరు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వివి స్టూడియోల టైం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ అర్జీ లక్ష్మి. ముందుకు ఫుల్ జోషన్ ఎనర్జెటిక్ సాంగ్ వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం ఈట్ ఫిట్ ని. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: గాడి బోయ్.
1: సో టైటిల్ సాంగ్ విన్నేసాం, భాస్కర్ భట్ల గారి సాహిత్యం అండ్ గోపిసుందర్ గారి సంగీతం. నిజంగా గోపిసుందర్ గారు అంటే మనకి మంచి మంచి మెలడీస్ గుర్తొస్తాయి. సో ఇలాంటి ఎనర్జెటిక్ సాంగ్స్ కూడా కంపోజ్ చేస్తారనేది మనకి వింటుంటే వావ్ అనిపిస్తుంది కదా. ఎనీవేస్, మీరు వింటున్నారు 8 ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఫిట్నెస్ హెల్త్ గురించి కాన్షియస్నెస్ బాగా పెరిగింది ఈ మధ్య. జిమ్లు, యోగాలు, ఎక్సర్సైజ్లు, వాకింగ్లతో పాటు డైట్ విషయంలో కూడా అందరూ చాలా కేర్ తీసుకుంటున్నారనుకోండి. పర్టికులర్గా రైస్ ఆల్మోస్ట్ మానేస్తున్నారు చాలా మంది వెయిట్ తగ్గడానికి, కానీ ఆ అవసరం లేదు అంటున్నారు నిపుణులు. ఎలాగో చెప్తా, వింటూ ఉండండి. ఈట్ ఫిట్ ఆన్ వివిధ భారతి 102.8 FM. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెస్పరైజింగ్ డైట్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

భరత్ అనే మూవీ నుంచి ఒక ఎనర్జెటిక్ సాంగ్ వినేసాం డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో. అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి మనం ఫుడ్ గురించిన విషయాలు అంటే లాస్ వెయిట్ లాస్లో ఫుడ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, పర్టికులర్గా రైస్ గురించి. అసలు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో తెలుసా, ఏం తింటున్నాం అనేది కాకుండా ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది బరువు తగ్గడంలో మోస్ట్ ఇంపార్టెంట్ అట. సో మనం ఏమనుకుంటాం, అన్నం తింటున్నాము వెయిట్ పెరుగుతామేమో అనే ఒక డౌట్ భయం కూడా వస్తుంది, కాబట్టి కంప్లీట్గా మానేయాలనే చూస్తున్నాం. కానీ అది అవసరం లేదు. ఏం తింటున్నాం అనేది కాకుండా ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నారు. మరి ఈ విషయాన్ని గమనించి ఫుడ్ తీసుకుంటే రైస్ కంప్లీట్గా మానేక్కర్లేదటండో. మరి మరిన్ని విషయాలు చెప్తాను మంచి ఫుడ్ ఐటమ్స్ గురించి. అంటే మనకి కంప్లీట్గా ఆహారం తీసుకున్నామనే ఫీల్తో పాటు వెయిట్ కూడా పెరగకుండా ఉండే అంశాలు అన్నమాట. మరి మీతో షేర్ చేసుకుంటాను, వింటూ ఉండండి ఈట్ ఫిట్.

0: టీకు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
1: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
0: అవునా, ఎందుకు?
1: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
2: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
3: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
5: ఈట్ ఫిట్ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి వెయిట్ లాస్ లో మనకి రైస్ ప్రపోర్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ఆరోగ్యకరమైన పోషక ఆహార పదార్థాలు ఉన్న అంశాల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా రోజు తీసుకునే ఫుడ్ లో కూరగాయలు, పీచు, ప్రోటీన్స్ వంటి పదార్థాలు ఉండేలా చూసుకుంటే సరిపోతుందట. ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ని త్యాగం చేయకుండా కార్బోహైడ్రేట్స్ పరిమాణాన్ని తగ్గించాలట. సో అలా తింటే మనకి కడుపు నిండా బోన్ చేసినట్టు ఉంటుంది కడుపు నిండా, అలాగే వెయిట్ పెరుగుతామనే భయం కూడా ఉండదన్నమాట. మరి ఇలాంటి అంశాలు చాలా మీతో షేర్ చేసుకుంటాను. స్టేట్ యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదంలో మరో సూపర్ సాంగ్ మీకోసం ఆన్ ద వే.

ఎస్ గబ్బర్ సింగ్ మూవీ నుంచి ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినేసాం. యాక్చువల్గా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పాట వచ్చి పదేళ్ళైనా పవర్ పోలేదని. సో ఈ పాట వచ్చి కూడా ఇలాంటి పాటలు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వాటి ఫ్రాగ్రెన్స్, వాటి ఎనర్జీ, వాటి ఫ్రెష్నెస్ అనేది ఎప్పుడు పోదు. అలా మనల్ని మెస్పరైజ్ చేస్తూనే ఉంటాయన్నమాట, వింటున్న ప్రతిసారి మనకు ఆ ఫీల్ వస్తూ ఉంటుంది. ఎనీవేస్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ అండ్ వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మన రైస్ ప్రపోర్షన్ గురించి, అంటే మనం రోజు తీసుకునే రైస్ ప్రపోర్షన్ గురించి, అలాగే పోషకాలున్న ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతవరకు అవసరం, క్వాంటిటీ ఎంతలో తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా క్యాలరీలు ఎక్కువగా ఉండే ఐటమ్స్ని తగ్గించాలనుకోండి, ఫుడ్ కావాల్సిన క్వాంటిటీలో తీసుకోవచ్చట. అంటే మనం వెయిట్ పెరుగుతామేమని భయమేం అక్కర్లేదు, కాకపోతే క్యాలరీలు ఎక్కువగా ఉండే ఐటమ్స్ని తగ్గించాలి. సో ఎంత తింటున్నాం కాక ఏం తీసుకుంటున్నాం అనేది వెయిట్ లాస్లో

ముఖ్యం అంటారు నిపుణులు. ప్రోటీన్, వెజిటబుల్స్, సలాడ్, పెరుగు లాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల భోజనాన్ని బ్యాలెన్సింగ్గా మార్చుకోవచ్చనేది పోషకాహార నిపుణుల సలహా. ఫాలో అవ్వాలిగా మరి హెల్దీగా హ్యాపీగా ఉండటానికి. ఏమంటారు?

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.
1: సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్క పెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ రంగంలో అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ శంకర నేత్ర చికిత్సాలయంలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న నిరుపేదలను పరామర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 7 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ రోడ్డు మ్యాప్ను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మంత్రి మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్ట్రాల ఉత్తమ విధానాలను అనుసరిస్తున్నామన్నారు. రైతు కేవలం జీవన్ దాత మాత్రమే కాదని దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
3: రోడ్ మ్యాప్ బనాయా హై ఉస్కే 6 ప్రముఖ సూత్ర హై. నంబర్ 1 ఉత్పాదన్ బఢానా, ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ దోనో కో బఢానా. నంబర్ 2 ఉత్పాదన్ కి లాగత్ కమ్ కర్నా, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ హమ్ కైసే కమ్ కర్ సక్తే హై తాకి ప్రాఫిట్ కిసాన్ కా బఢే. నంబర్ 3 కిసాన్ పేదా తో కర్ లే లేకిన్ ఉస్కే ఉత్పాదన్ కా బెహతర్ దామ్ उसको कैसे मिल पाए, MSP और MSP पर खरीदी. लेकिन चौथी चीज है प्राकृतिक आपदाओं में अगर नुकसान हो जाए.
2: సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్ట్రాల మంత్రులు, వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ మాధాపూర్లో కలిశారు. PMAYG పథకంలో మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కోరారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ శంకర నేత్ర చికిత్సాలయాన్ని సందర్శించి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న నిరుపేదలను పరామర్శించారు. నర్సంపేట మండలానికి చెందిన సుమారు 150 మంది నిరుపేదలకు బీజేపీ నేత రామ్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడంపై ఆయన అభినందనలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో స్పష్టం చేశారు. ఏ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గ లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు అందించే విధంగా ప్రభుత్వ విధానం ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు అనుమానాలు అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్లో జరిగిన 2వ ఇండియా ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2026 ముగింపు కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ వ్యవసాయం, విత్తన సాంకేతికత, పరిశోధన, పెట్టుబడుల ద్వారా భారత్ ఆఫ్రికా భాగస్వామ్యాన్ని కొత్త దశకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన విత్తనాలు, ఆహార భద్రత, రైతుల ఆదాయం గ్రామీణాభివృద్దికి పునాది అని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులు డ్యాం

0: ఆమ్ల భద్రత తనిఖీ నివేదికలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింగూర్ కెనాల్, పెద్దరెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు. ఫార్ములా ఈరేస్ నిధుల మళ్లింపు కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఈ రోజు జరిగిన విచారణకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావుతో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. హెచ్ఎండిఏ నిధుల నుంచి 55 కోట్ల రూపాయలను అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు బదిలీ చేశారన్న ఆరోపణలపై నమోదైన ఈ కేసులో వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 30 అక్టోబర్ వాయిదా వేసింది. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ కేసులకు భయపడేది లేదని, న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవ సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. సేవా సంకల్ప కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలో అనేక మార్పులు వచ్చాయి. జార్ఖండ్లోని గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్య ఉద్యమం శరవేగంగా విస్తరించింది. రాష్ట్రంలో 91% పైగా గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ హోదాను సాధించి ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 42 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ లభించాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూములను కాజేసి బుకాయిస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిన్న సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడుతూ,
1: కేవలం 372,000 ఎకరాలు మాత్రం నిషేధ జాబితాలు ప్రైవేట్ భూములు ఉన్నాయి. కోర్టులలో కేసులు ఉన్నటువంటి మాత్రమే లేదు. ప్రజా ఉపయోగ పనులకు ఏదైనా రిజర్వాయర్ నిర్మాణం చేసినప్పుడు ఇతరత్ర తీసుకున్నప్పుడు ఒక సర్వే నెంబర్ లో 10 ఎకరాలు తీసుకుంటే ఆ సర్వే నెంబర్ 100 ఎకరాలు ఉంటే ఆ రిజిస్టార్ ఆ 10 ఎకరాల బదులు మొత్తం 100 ఎకరాలు బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్న సందర్భంలో ఆగినటువంటివి. అలాంటి వారందరికీ కూడా మరో కోణంలో ఆదుకునే ప్రయత్నం చేసే విధంగా 12 అంశాలపైన 3-man committee వేసి ఆ 3-man committee ముందు వీళ్ళన్ని దరఖాస్తు తీసుకున్న వాళ్ళందరికీ కూడా సహకారాన్ని సేవ రూపంలో అందించి.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిన్న రాత్రి నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. దీపం వెలిగించి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 13 ఏళ్లు గుజరాత్ సీఎంగా, 3వ సారి దేశ ప్రధానిగా సేవలందిస్తున్న మోదీ నిర్విరామంగా పనిచేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 7 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 72 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రామ్దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కరాటే, కుంఫు, జూడో, కలరియపట్టులో అనుభవం ఉన్న శిక్షకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా బీసీ సంక్షేమ అధికారి అబ్దుల్ నదీం అధ్యక్షతన ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ మాట్లాడుతూ, మేదరులు కులవృత్తిని వదులుకోకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 4వ విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వరంగల్ సమగ్రాభివృద్దికి తగిన సహకారం అందిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి పూనం ఆహువాలియా ఖినిజ్ వెల్లడించారు. హన్మకొండలోని కుడా సమావేశ మందిరంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పూనం ఆహువాలియా ఖినిజ్, అపూర్వ సేన్, నేహా ప్రవాస్ కుమార్ మిశ్రా, వెంకట్రావులతో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని నల్గొండ కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. హాలియా మున్సిపల్ పరిధిలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయ హుండీలను నిన్న రాత్రి వరకు లెక్కించారు. ఆలయ ఖజానాకు 3,72,78,890 రూపాయల నగదు, 401 గ్రాముల బంగారం, 16 కిలోల 600 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ రంగంలో అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ శంకర నేత్ర చికిత్సాలయంలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న నిరుపేదలను పరామర్శించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం విబి స్టూడియోల టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుగా ఆపద మధురాన్ని ఆస్వాదిద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం ని. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

అంతకు మించిన సంగీతం, అందుకే ఇవి ఆపాత మధురాలు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. యాక్చువల్ గా ఫెస్టివ్ వెకేషన్స్ లో అన్ని రోజులు హాలిడేస్ లానే అనిపిస్తాయి. ఆ వైబ్ ఆ జోషే డిఫరెంట్ అబ్బా. అఫ్కోర్స్ మళ్ళీ వీకెండ్ వచ్చేసింది అనుకోండి, పండుగ జోషిని పెంచడానికి ఇలాంటి స్పెషల్ అకేషన్స్ లో వీవిని వినడం మరింత ప్రత్యేకంగా ఉంటుంది. నేను చెప్పక్కర్లేదు. మరి నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీ నా మొబైల్స్ తో, ఇక మొదలెడదామా షో టైం ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. పురాణాల ప్రకారం గణపతికి ఎన్ని రూపాలున్నాయి, వాటిని ఏమని పిలుస్తారు? ఎలాగో ఇప్పుడు మనం వినాయకుని సంబరాల్లోనే ఉన్నాం కాబట్టి ఈ క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అనిపించింది. మరోసారి వినండి. పురాణాల ప్రకారం గణపతికి ఎన్ని రూపాలున్నాయి, వాటిని ఏమని పిలుస్తారు? ఆలోచించండి. ఆన్సర్స్ రైకిన వెంటనే వాట్సాప్ 2 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెస్మరైజింగ్ డ్యూయెట్.

నిజంగానే అద్భుతమైన పాట వినసాం అభిలాష సినిమా నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, పురాణాల ప్రకారం గణపతికి ఎన్ని రూపాలున్నాయి, వాటిని ఏమని పిలుస్తారు అని. ఆల్మోస్ట్ అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ఆన్సర్స్ కూడా చాలా ఫాస్ట్గా పంపించేస్తారు. నిజంగా ఎంత అప్డేటెడ్గా ఉంటారో మన వివి లిజనర్స్. వాళ్ళ పేరు చదివేస్తున్నాను. న్యామలింది నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య, మహమ్మద్ జైన్ దురుమడి నుంచి సుధారాణి, హన్మకొండ నుంచి ఆర్మూర్ నుంచి రాధ, ద్రోణంరాజు సూర్యశ్రీ, కౌకూర్ నుంచి హుడాకాల్ నుంచి బుజ్జి, ఆడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి చంద్రశేఖర్, నిజామాబాద్ నుంచి నర్సంపేట నుంచి బాలకృష్ణ, భూదన్ పోచపల్లి నుంచి మాధవి ఆంజనేయులు, దోర్నల బాలరాజు, వనస్థలపురం నుంచి బ్రహ్మయ్య, కర్నూలు నుంచి చిలుక నారాయణ, అన్సూయ జనకంపేట నుంచి అమరగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, ఇంకా వస్తున్నాయి మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ రోజా, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండికృష్ణగౌడ్, అలాగే కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, భద్రాద్రి కొత్తగూడెం నుంచి, ఇంకా వస్తున్నాయి ఆన్సర్స్, ఆళ్లగడ్డ నందాల నుంచి పాలెం పోలయ్య. వీళ్ళనంత వరకు మీ ఆన్సర్లు చదవడానికే ట్రై చేస్తున్నాను. అండ్ గజ్వల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, ధనరాజ్, సునీత, ఎక్కడి నుంచి మీరు మీ ఏరియా మెన్షన్ చేయలేదు. సో వీళ్ళందరూ పంతాడు శ్రీనివాసరావు, మోరిపొలం నుంచి, శివగంగా నగర్ నుంచి ధనరాజ్, సునీత. సో మీ ఏరియా పేరు కూడా వచ్చేసింది. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ 32 రూపాయలు ఉన్నాయి వినాయకుడికి పురాణాల ప్రకారం. ఆ రూపాలన్నింటినీ కలిపి ద్వాం త్రిశాంత్ గణపతి అని పిలుస్తారు. సో ఆన్సర్ అలాగే పంపించారు అందరూ కూడా. మరి వినాయక చవితి జరుపుకుంటున్నా ఆ మాత్రం నాలెడ్జ్ ఉండాలి కదా. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడైతే వినేద్దాం కూలీ నంబర్ 1 సినిమా నుంచి ఈ పాట, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: ఎవర్గ్రీన్ హిట్ సాంగ్ కదా సిరివెన్నెల ఇళయరాజు గారి కాంబినేషన్. అంటే కొన్ని క్లాసిక్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. సో ఇలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి వాళ్ళ లిస్టులో. యాక్చువల్గా ఈ పాట గురించి చెప్పాలంటే వినాయక చవితికి ఈ పాట లేకుండా ఏ సంవత్సరం మనకి తోచదనమాట. ఈ పాట జరిగింది ఆ నవరాత్రులు జరిగినన్ని రోజులు ఈ పాట విన్నా కూడా మనకి బోర్ కట్టదు. ఇన్ఫాక్ట్ వినకపోతేనే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనమాట. అది ఆ పాట గొప్పతనం. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా మీరు అడిగేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు పర్యావరణం పరిరక్షణ అనేది మనకు ఒక ఏమంటారు దాన్ని కంపల్సరీ ఒక యుద్ధం లాంటిది అనమాట. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మనం బతకగలం, అంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనం మంచి సమాజాన్ని ప్రకృతిని ఇవ్వగలం. డబ్బుతో కొనలేని ఆస్తి ఇది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే స్వచ్ఛవాయు సర్వేక్షణ సర్వేల్లో తెలంగాణ రాష్ట్రంలోని 2 నగరాలు దేశంలోని టాప్10 క్లీన్ సిటీల్లో ఎంపికయ్యాయి. ఏంటా సిటీలు? మరోసారి వినండి క్వశ్చన్ని. స్వచ్ఛ వాయు సర్వేక్షణ సర్వేల్లో తెలంగాణ రాష్ట్రంలోని 2 నగరాలు దేశంలోని టాప్10 క్లీన్ సిటీల్లో ఎంపికయ్యాయి. ఏంటా సిటీలు? యాక్చువల్గా మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. మరి చూద్దాం ఎంతవరకు ఆన్సర్ చేస్తారో. ఆలోచించండి, ఆన్సర్ స్ట్రైక్ వెంటనే వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెలడీ డ్యూట్ ఆన్ ద వే.
1: నీవు నమ్మని వాడు

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైమ్ టైమ్. మరి అభిమానుడి సినిమా నుంచి ఒక్క ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ వినేశాం. నిజంగా మనసుక యాత్రగా రాసిన పాటలన్నీ కూడా మనసుని తాకేవి, అలరించేవే. ఇక కేవి మహాదేవన్ గారి సంగీతం తోడైతే చెప్పేదేమో చెప్పండి, ఇలా ఉంటాయన్నమాట. ఇన్వెస్ట్ మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, స్వచ్ఛవాయు సర్వేక్షణ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలోని 2 నగరాలు దేశంలోని టాప్ 10 క్లీన్ సిటీలో ఎంపిక అయ్యాయి, ఏంటా సిటీలో అని. మన వాళ్ళు మామూలుగా లేరుగా మళ్ళీ ఆన్సర్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాస్ట్ ఫాస్ట్ పంపించేశారు. వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. నెమ్మాని నుంచి వెంకటేశం, లత భూదన్ పూచపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, మహమ్మద్ జైనిద్దన్ ఉమ్మడి నుంచి సురేష్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి భవాని వెంకట్, పుట్టపాక నుంచి ఆడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ నుంచి, మౌనిక బాలు బిఎన్ రెడ్డి నగర్ నుంచి, పంతాడు శ్రీనివాసరావు మోరిపాలెం నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, అండ్ సాయి మన్విత గీతానగర్ హైదరాబాద్ నుంచి, మాధవి ఆంజనేయులు భూదన్ పోచంపల్లి నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, హైదరాబాద్ వనస్థలపురం నుంచి డోర్నాల బాలరాజు, అలాగే ఇండోర్ ఆర్మూర్. ఓ మీరు ఆన్సర్ పేర్లన్నీ కలిపి చదివేస్తే ఇలాగే ఉంటుంది, చెప్పే నేను ఇలాగే చదివాల్సి వస్తుంది. ఇక గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ సుగుణ, జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, హైదరాబాద్ నిజామాబాద్ నుంచి దివాకర్, ఇక నాగభూషణ్ రావు ఎక్కడి నుంచి మీరు, నాగపూర్ మహారాష్ట్ర నుంచి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ సంగారెడ్డి, నల్గొండ. ఈ నగరాలు స్వచ్ఛ క్లీన్ సిటీలుగా ఎంపికాయన్నమాట ఈ సర్వేలో. 3 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల జాబితాలో సంగారెడ్డి 8వ స్థానం రాగా నల్గొండ 10వ స్థానంలో నిలిచింది. సో ఇవి మనం చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాల్సిన విషయం, అలాగే స్ఫూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం కూడా. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అనేది ఆల్మోస్ట్ ఎక్కువగా మన చేతుల్లోనే ఉంటుంది. ఎక్కువగా మనము ప్రకృతికి హాని కలిగించే పనులు ఎంత మానేస్తామో అంతగా పర్యావరణం అభివృద్ధి చెందుతుంది, పచ్చదనం పెరుగుతుంది, మనకు కూడా లైఫ్ స్టైల్ అనేది చాలా హాయిగా హ్యాపీగా ఉంటుంది. మరి ఆలోచించాల్సిన విషయం ఇది. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను రాక్షసుడు సినిమా నుంచి మళ్లీ మళ్లీ వినాలనిపించే ఈ పాట. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

టైమ్లెస్ మాస్టర్ పీస్ అంతే కదా. ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట. వేటూరి ఇళ్ళరాజు గారి కాంబినేషన్ అంటేనే అసలు అల్టిమేట్ సాంగ్స్. ఎన్నిసార్లు విన్నా ఎన్ని పాటలు విన్నా తనివి తీరదు. ఎనీవేస్, మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడిగినా, మేబీ లాస్ట్ క్వశ్చన్, లేదండి ఇంకో క్వశ్చన్ అడగచ్చు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావుపూడి గారు డైరెక్టర్ కాకముందు యాక్టర్గా ఒక సినిమాలో ఒక సీన్లో కనిపిస్తారు, ఏంటా మూవీ? యాక్చువల్గా రైటర్గా స్టార్ట్ చేశారు, ఆ తర్వాత డైరెక్టర్ అయ్యారు. అంతకుముందు ఒక సినిమాలో ఒక సీన్లో మనకు కనిపిస్తారు, ఏంటా సినిమా? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 0402324 0852. మరో టైమ్లెస్ మాస్టర్ పీస్ మీకోసం ఆన్ ద వే.

మనం కూడా కరిగిపోతాం ఇళయరాజు గారి మ్యూజిక్ లో, అంత అద్భుతంగా ఉంటుంది. మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ దర్శకుడు అనిల్ రావుపూడి గారు డైరెక్టర్ కాకముందు యాక్టర్ గా ఒక సినిమాలో ఒక సీన్ లో కనిపిస్తారు, ఏంటా మూవీ అని చాలా మంది పంపించారు ఆన్సర్. కాకపోతే అనిల్ రావుపూడి గారు అన్నాను కదా అని ఆయన సినిమాలన్నీ మీరు చెప్పేస్తే ఎలాగంటే, డైరెక్ట్ చేసిన సినిమాలు అన్ని కూడా లిస్ట్ అంతా వేసేస్తూ వచ్చేస్తున్నాయి ఆన్సర్స్. కానీ కొంతమంది రైటర్స్ పంపించారు, వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. ప్రగతి నగర్ నుంచి వెంకటేశ్వరి, రాణి బెల్లంపల్లి నుంచి ఆడప్ సంతోష్ కుమార్, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి, మహబూబ్ నగర్ మూసాపేట నుంచి నరేష్ రోజా, మిర్యాల తిరుమలరావు పుట్టపక్క నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, నిజామాబాద్ నుంచి రవిశంకర్ చాగంటి, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, పొల్లిపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుంచి, బుధన్ కోజపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, అండ్ ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావర్తి, పి నాగభూషణ్ రావు నాగపూర్ మహారాష్ట నుంచి, తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ నుంచి, పొలం పలయ్య ఆళ్ళగడ్డ నందల నుంచి, అండ్ ఇలాగే చెప్పా కదా ఇందాక అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా పంపిస్తున్నారు. సో అవన్నీ రైట్ ఆన్సర్ కాదు కాబట్టి, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ శౌర్యం. గోపిచంద్ గారు హీరోగా నటిన సినిమా. ఇందులో ఒక హాస్పిటల్లో హోటల్లో రిసెప్షనిస్ట్ గా కనిపిస్తారు అన్నట్టు ఒక సీన్ లో. కావాలంటే మీరు చూడండి. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అన్నప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఈ సెపరేట్ సాంగ్ ఆలాపన మూవీ నుంచి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగే టైం లేదు, ఎంచక్క పాట వినేయండి. ఓకేనా?

సమయం 2 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. ఒక పాట వినిపించేస్తాను, ఆ తర్వాత శక్తిశీలి కబుర్లు చెప్పేస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

శక్తిశీలి టైమ్ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. దేశ భద్రతలో మహిళా సాధికారతకు, ధైర్య సాహసాలకు, నాయకత్వ నేర్పుకు ప్రతిరూపంగా నిలిచిన స్త్రీమూర్తులలో ఒకరు సంజుక్త పరాసర్, ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం. ఇవాళ మన శక్తిశీలి మాట్లాడుకుందాం తన ఇన్స్పైరింగ్ అండ్ డేరింగ్ సక్సెస్ జర్నీ గురించి. స్టేట్ టు వివిధ్ భారతి.

మీరు వింటున్నారు శక్తిశీలి ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం సంజుక్త పరాసర్ ఇన్స్పైరింగ్ అండ్ డేరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లైఫ్లో కెరీర్లో ఎదురయ్యే అవరోధాలకు భయపడని వ్యక్తిత్వం సంజుక్తది. ఢిల్లీ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ అయిన ఇంద్రప్రస్థ ఉమెన్స్ కాలేజ్లో పొలిటికల్ సైన్స్లో డిగ్రీ తీసుకున్న సంజుక్త ఆ తర్వాత అంతర్జాతీయ వ్యవహారాల్లో మాస్టర్స్, యుఎస్లో విదేశాంగ విధానంలో ఎంఫిల్, పిహెచ్డీ కూడా చేశారు. కానీ అంతటితో ఆగలేదు, తన గోల్ వేరే ఉంది. ఏంటది చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

శక్తిశీలి టైం ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. ఐరన్ లేడీ ఎఫ్ అస్సాం సంజుక్త పరాసర్ ఇన్స్పైరింగ్ అండ్ డేరింగ్ సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హయ్యర్ స్టడీస్ అన్ని కంప్లీట్ చేశారు సంజుక్త, కానీ తను అంతటితో ఆగలేదు. తన గోల్ వేరే ఉంది. అదేంటో తెలుసా? సివిల్ సర్వీసెస్. ఎస్, సంజుక్త లక్ష్యం యూపీఎస్సీ ఎగ్జామ్లో ఆల్ ఇండియా 85వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆప్షన్స్లో ఎక్కువ మంది ఐఏఎస్నే సెలెక్ట్ చేసుకున్న, ఏరు కోరి కావాలనే ఐపీఎస్నే సెలెక్ట్ చేసుకున్న సంజుక్త ఫస్ట్ పోస్టింగ్ అస్సాం మేఘాలయ క్యాడర్. 2008లో అస్సాంలోని మాకంలో అసిస్టెంట్ కమాండర్గా ఛార్జ్ తీసుకున్నారు. మరి అలా స్టార్ట్ అయిన తన కెరీర్లో టర్నింగ్ పాయింట్ ఉదల్గురి పోస్టింగ్. ఆ తర్వాత ఏమైంది చెప్తా. వింటూ ఉంటారుగా వివిధ్ భారతి

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM శక్తిశీలి టైం. ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం సంజుక్త పరాసర్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డేరింగ్ జర్నీ కూడా అనుకోండి. ఇందాక చెప్పా కదా మీకు, తన పోస్టింగ్ ఉదల్గిరి ప్రాంతంలో అయిన తర్వాత తన కెరీర్ టర్నింగ్ పాయింట్ తీసుకుంది అని. అది ఎలాగంటే, ఉదల్గిరి ప్రాంతంలో సంజుక్త ఫేస్ చేసిన సిచ్యుయేషన్స్, ఛాలెంజెస్ తనను మరింత రాటు తెలిచి ఒక స్ట్రాంగ్ లీడర్గా ఎదగడానికి కారణమయ్యాయని చెప్పొచ్చు. ఆ తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో డీఐజీగా బాధ్యతలు తీసుకున్న సంజుక్త సక్సెస్ జర్నీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: కుమే నత్తయ్యలా, హే మిసాల పిల్లా, నా మొహం మీద ఎన్నిసార్లు డోరేవయ్యల్లా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: మీరు వింటున్నారు శక్తి.

ఎన్సీలి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి 100.8 ఎఫ్ఎం ఐరన్ లేడీ ఎఫ్ అస్సాం సంయుక్త పరస్ ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి దేశ భద్రతకు సంబంధించిన క్లిష్టమైన దర్యాప్తులకు నాయకత్వం వహించారు సంయుక్త. అత్యంత కష్టమైన మిషన్స్ ను విజయవంతంగా నిర్వహించి ఐరన్ లేడీ ఆఫ్ అస్సాంగా పేరు తెచ్చుకున్నారు సంయుక్త పరాశర్. మరి ఇంతకు మించిన మరో విజయం సాధించారు శక్తిశీలి. ఏమిటో తెలుసుకోవడానికి వింటూ ఉంటారుగా వివిధ భారతిని

ఎయిట్ FM ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం సంయుక్త పరాశర్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాక చెప్పాగా మీకు దేశ భద్రతకు సంబంధించిన క్లిష్టమైన దర్యాప్తులకు నాయకత్వం వహించారు సంయుక్త. అత్యంత కష్టమైన మిషన్స్ ను కూడా విజయవంతంగా నిర్వహించి ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇంతకు మించిన మరో ఘన విజయాన్ని సాధించారు సంయుక్త. అదేంటో తెలుసా? కోబ్రా యూనిట్ కు ఇన్స్పెక్టర్ జనరల్ గా నాయకత్వ బాధ్యతలు చేపట్టే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు సంయుక్త పరాశర్. మీకు తెలుసా, ఈ ఘనత సాధించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. అసలేంటి కోబ్రా? ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందిగా తెలుసుకోవాలని చెప్తాగా స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు శక్తిశీలి ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం సంజుక్త పరాసర్ ఇన్స్పైరింగ్ అండ్ డేరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి కోబ్రా యూనిట్ కు ఇన్స్పెక్టర్ జనరల్ గా నాయకత్వ బాధ్యతలు చేపట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు సంజుక్త పరాసర్. మరి ఘనత సాధించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర కూడా సృష్టించారు. ఇంతకీ కోబ్రా అంటే ఏమిటి? కమాండో బెటలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్, అంటే సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే అటవీ ప్రాంతాల్లో గెరిల్లా యుద్ద కార్యకలాపాలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ సిఆర్పీఎఫ్ దళమే ఈ కోబ్రా అన్నమాట. మరి మరిన్ని విశేషాలు చెప్తాను తన సక్సెస్ జర్నీ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం. సంయుక్త పరాసర్ ఇన్స్పైరింగ్ అండ్ డేరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వారు కోబ్రా కమాండర్ గా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఎంత కష్టమో తెలుసా? ఈ నాయకత్వ విధుల్లో భాగంగా సంయుక్త పోలీసింగ్ ని సైనిక వ్యూహాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. సో అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తన బాధ్యతలను దిగ్విజయంగా నెరవేరుస్తున్నారు సంయుక్త. అత్యంత క్లిష్టమైన ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విజయం సాధిస్తూ ఐరన్ లేడీగా ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు సంయుక్త పరాసర్. మరి ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ఈ శక్తిశీలులకు వందనం, అభినందనం. మనం కూడా కొన్ని ఆలోచిస్తూ ఉంటాం, ఈ పనులు మనం చేయగలమా లేదా, లేదంటే ఎవరేమనుకుంటారో ఏంటో, ఇవన్నీ కూడా ఆలోచనలు ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలాంటి శక్తిశీలుల గురించి తెలుసుకున్నప్పుడు అనిపిస్తుంది కొంచెం వెళ్ళొచ్చు, ముందుకెళ్ళొచ్చు అని కదా. సో అందుకే ప్రతిరోజు ఇలాంటి శక్తిశీలులను మీకు పరిచయం చేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. ఎనీవేస్ మరి టైం అయితే 2:53 దాటింది, అంటే లక్ష్మికి సైన్ అప్ చేసే టైం కూడా వచ్చేసింది. మరి హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. అండ్ ఇప్పుడు మీకోసం సూపర్ సాంగ్స్ ఆన్ ద వే విత్ ది సాంగ్స్ లక్ష్మి సైనింగ్ ఆఫ్ టుడే.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 5:24. ఇప్పుడు విందాం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమలో తొలిపాటగా విందాం కూలీ నెంబర్ 1 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రచన డాక్టర్ దాసరి నారాయణరావు. సంగీతం ఇళయరాజా.

చిత్రసీమలో తర్వాత పాటగా విందా. గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, పాట రచన భువనచంద్ర, సంగీతం బప్పి లహరి.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా డీజే టిల్లు చిత్రం కోసం రామ్ మిరియాల స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట, పాట రచన కాసర్ల శ్యామ్.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందా గంగోత్రి చిత్రం కోసం కౌసల్య డి ఐశ్వర్య పాడిన పాట, పాట రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం FM 103.5 MHz పై మై ప్రసారం చిత్రసీమలో. ఇప్పుడు విందాం బలగం చిత్రం కోసం రామ్ మిరియాల స్వీయ సంగీత సారథ్యంలో మంగ్లీ భీమ్ సిసిరిలియోతో కలిసి పాడిన పాట. పాట రచన కాసర్ల శ్యామ్.
2: ఎప్పుడు వద్దాం రా ఊర్లో కొన్ని అక్క.

చిత్రసీమలో తర్వాత పాటగా విందాం. గీతాంజలి చిత్రం కోసం చిత్ర పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం FM 103.5 MHz పై మై ప్రసారం. చిత్రసీమలో ఇప్పుడు విందాం అలా వైకుంఠపురంలో చిత్రం కోసం అర్మాన్ మలిక్ పాడిన పాట. పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం SS థమన్.

చేసుకుంటారు ఇండస్ట్రీ పీపుల్. శ్రోతలు, చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం జెమిని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం ఆర్పి పట్నాయక్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు

0: ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో తర్వాత పాటగా విందాం. దేవరా చిత్రం కోసం శిల్పారావు పాడిన పాట, పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం అనిరుద్ రవిచందర్.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.

0: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో ఇప్పుడు విందాం గజనీ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం హరీష్ జయరాజ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఎఫ్ఎంఎన్ 103.5 MHz పై మై ప్రసారం. చిత్రసీమలో ఇప్పుడు విందాం వకీల్ సాబ్ చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ పాడిన పాట. పాట రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ థమన్.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.

శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. చిత్రసీమలో చివరగా మీరు వినబోతున్న పాట ఘర్షణ చిత్రం కోసం. టిప్పు శాలిని సింగ్ పాడిన పాట. పాట రచన కులశేఖర్, సంగీతం హరీష్ జయరాజ్. మనసుకి తొలి వరం.

చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:14. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి అలయ్ బలయ్ సాంస్కృతిక కార్యక్రమానికి ఆహ్వానించారు. స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై హైకోర్టు అనర్హత వేటువేసింది. తెలంగాణలో 22A ఆస్తుల వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు సీసీఎల్ఏ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాల పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2 లక్షల గ్రామీణ ఇళ్లను కేటాయించినందుకు ప్రధానమంత్రికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి లోక్భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి అక్టోబర్ 22న జరిగే అలయ్ బలయ్ సాంస్కృతిక కార్యక్రమానికి ఆహ్వానించారు. లోక్భవన్లో విగ్రహ నిమజ్జనానికి ముందు గవర్నర్ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ ప్రజల శాంతి సమృద్దిని ఆకాంక్షించారు. స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై హైకోర్టు అనర్హత వేటువేసింది. బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ధన్వాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

నాగేందర్ బీఆర్ఎస్ బీఫారంపై గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్పై 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారని, ఇది పదో షెడ్యూల్ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఆ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్ ఎన్నికల కమిషన్కు కోర్టు సమాచారం అందించింది.

నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ దార్శనికత స్టార్టప్ ఇండియా ద్వారా అమల్లోకి వచ్చిన విధానం ఈరోజు ప్రత్యేక కథనంలో. ఖమ్మం జిల్లాలో యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో పథకాలు వీరికి బాసటగా నిలుస్తున్నాయి. నిరుద్యోగ యువత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ఖమ్మం జిల్లా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులకు అందజేస్తూ ఖమ్మం జిల్లా పారిశ్రామిక రంగం తెలంగాణలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రోటీ మేకర్ యంత్రం ద్వారా పూరి చపాతీలు తయారు చేస్తూ దుకాణాలకు విక్రయిస్తున్నారు. రోటీ మేకర్ పరిశ్రమను నెలకొల్పిన మనోహర్ ఆకాశవాణితో మాట్లాడుతూ, మొదటిసారిగా ఖమ్మం జిల్లాలో ఈ పరిశ్రమను ప్రారంభించడం జరిగిందన్నారు. పూర్తిగా యంత్రాల సహాయంతోనే ఆహార ఉత్పత్తులు తయారవుతాయని, ఈ పరిశ్రమలో 15 మంది ప్రతిరోజు పనిచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. వీరు తయారు చేసిన పూరి చపాతీలను మార్కెటింగ్ చేస్తూ మరో 20 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఎన్నో రకాల పథకాలు యువతకు చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఎల్నినో అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించి దాన్ని జాతీయ విపత్తుగా కేంద్రం గుర్తించాలని కోరుతూ సభలో తీర్మానం చేయాలని సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈరోజు శాసనసభలో ఎల్నినో ప్రభావాలు, పరిష్కార మార్గాలు అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, రాష్టంలో ఇది ఒక ప్రకృతి వైపరీత్యంగా గుర్తించి ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. తక్షణం రాష్టంలో ఉన్న పలు లింక్ కెనాళ్ల చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా ఎల్నినో సమస్యను సమిష్టిగా ఎదుర్కోవాలని సాంబశివరావు సభను కోరారు. పంటల బీమా పథకం ద్వారా రైతులకు మరింత నష్టపరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ కింద ఎక్కువ నిధులు పంపిణీ చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి చేయాలని కూనంనేని సాంబశివరావు కోరారు. 22A ఆస్తుల వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు సీసీఎల్ఏ డిఎస్ లోకేష్ కుమార్ అధ్యక్షతన జీవోఆర్టీ నెంబర్ 564 కింద ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఎల్బీనగర్లోని 9700 ప్లాట్లను క్రమబద్దీకరించేందుకు జీవో 118 అమలు చేస్తూ మెమో జారీ చేశారు. జీవో 76 కింద సింగరేణిలోని స్థలాల క్రమబద్దీకరణతో పాటు ఆమోదించబడిన లేఅవుట్లలో 22A సమస్యలను నెల రోజుల్లో పరిష్కరించి దరఖాస్తుదారులకు పూర్తి ఉపశమనం కలిగిస్తామని అన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాల పనులను కుంభమేళా తరహాలో వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పలువురు మంత్రులతో కలిసి ఆయన ఘాట్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ది, రవాణా పురోగతిపై సమీక్షించారు. గతంలో ఎదురైన లాజిస్టికల్ సవాళ్లను క్షేత్రస్థాయి అధ్యయనాల ద్వారా అధిగమించాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి ప్రత్యేక అధికారుల నియామకం, రద్దీగా ఉండే ప్రాంతాల్లో హైటెక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు, పురోగతిని పర్యవేక్షించేందుకు ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డు ప్రారంభించడం వంటి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2 లక్షల గ్రామీణ ఇళ్లను కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 1.13 లక్షల పట్టణ ఇళ్లు మంజూరైన విషయాన్ని గుర్తుచేస్తూ, రాజకీయ పక్షపాతం లేకుండా అర్హులైన లబ్దిదారులకు పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సు 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. దేశంలో ఉన్న విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దక్షిణాదిలోని 1000కి పైగా జిల్లాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడంతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల కోసం ఆకస్మిక ప్రణాళికలు, ప్రత్యేక విత్తన బ్యాంకును సిద్దం చేశామని వెల్లడించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అంబర్పేటలోని కమ్యూనిటీ హాల్ పోలీస్ బాయ్స్ హైస్కూల్లో 4 కొత్త తరగతిగతులను ప్రారంభించారు. అదేవిధంగా సీపీఎల్ పాఠశాల సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించిన ఆయన డిజిటల్ బోధనా పద్దతులను పరిశీలించి, మధ్యాహ్న భోజన పథకాన్ని సమీక్షించి మౌలిక వసతుల కల్పనకు హామీ ఇచ్చారు.
నిరంకుశ నిజాంను కొన్యాడు.

0: మాట్లాడుతూనే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు స్వలాభం కోసం ప్రజాధనాన్ని భూములను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాంను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ కాలం నాటి భూ ఆక్రమణలు, కాంగ్రెస్ హయాంలో జరిగిన 22A భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన బైండ్ల సంఘం ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ తన జీవితం తెరిచిన పుస్తకమని, అన్ని ఎన్నికల అఫిడవిట్లలో తన భూములు, ఆస్తుల వివరాలు స్పష్టం చేశానని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ అక్రమాలు, వనరుల దుర్వినియోగం, పాలనా వైఫల్యాలను బహిర్గతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్దిపేటలో పర్యటించారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మల్లురవి ఆదేశాల మేరకు యువత ఉపాధి, జవాబుదారీతనానికి సంబంధించిన నిజాలను ప్రజల ముందు ఉంచుతామని, ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోషణ మహోత్సవం నిర్వహిస్తున్నామని, బాలింతలు, గర్భిణీలు ఖచ్చితంగా ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న అన్నారు. ఈ ప్రోటీన్లు ఆహారంతో బిడ్డ ఎదుగుదల బాగుంటుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు, క్రీడా సౌకర్యాలు కల్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నోట్బుక్లు, కాలేజ్ బ్యాగులు, స్పోర్ట్స్ షూస్ పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో సహకార సంఘాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సమన్వయంతో పనిచేస్తాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏడీసీసీ సీఈఓ చండి విశ్వేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలో పాలు, గొర్రెలు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులతో కలిసి అవగాహన కల్పించారు. జనగామ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 1,50,00,000తో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఐ 103.5 మెగాహెర్ట్జ్ పై ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 జానపద సంగీత కార్యక్రమంలో కన్నం పద్మ మరియు బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలం పంటల్లో తెగుళ్ల నివారణ సమగ్ర యాజమాన్యం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి. ఈ కార్యక్రమం అనంతరం 1638 రకం వరి పంట సాగులో అనుభవాలు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ రైతు ఎం నరసింగరావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 కర్టెన్ రేజర్ ప్రోగ్రామ్ ఆన్ 28th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 టు బి హెల్డ్ ఇన్ జపాన్. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:00

ముప్పై నిమిషాలకు కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 10 గంటల నుండి 11 గంటల వరకు అలనాటి మేటి సినీ గీతాలు, మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:40 దేశభక్తి గేయం వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 9:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారం ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:25 దాటి 16 సెకండ్లు. ఇప్పుడు విందాం సమాచార దర్శిని.
1: ముఖాన మొటిమలా గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
7: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: సందర్భం ఏదైనా,
7: శుభకార్యం మరేదైనా,
3: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
7: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
3: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
7: పూర్తి వివరాలకై

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
7: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
6: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
7: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
6: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
7: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
6: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక FM రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
7: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: సమాచార దర్శిని విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయంలో సమయం 6:30 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో కన్నం పద్మ మరియు బృందం పాడిన జానపద గీతాలు విందాం.

0: శ్రోతలు కన్నం పద్మ మరియు బృందం పాడిన జానపద గీతాలు వింటున్నారు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు విందాం కన్నం పద్మ మరియు బృందం పాడిన జానపద గీతం.

0: శ్రోతలు కన్నం పద్మ మరియు బృందం పాడిన జానపద గీతాలు వింటున్నారు. ఇప్పుడొక ప్రకటన విందాం.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: ఇప్పుడు విందాం కన్నం పద్మ మరియు బృందం పాడిన జానపద గీతం.

0: శ్రోతలు కన్నం పద్మ మరియు బృందం పాడిన జానపద గీతాలు వింటున్నారు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు విందాం కన్నం పద్మ మరియు బృందం పాడిన జానపద గీతం.

0: శ్రోతలు కన్నం పద్మ మరియు బృందం పాడిన జానపద గీతాలు వింటున్నారు. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: ఇప్పుడు విందాం కన్నం పద్మ మరియు బృందం పాడిన జానపద గీతాలు.

0: శ్రోతలు ఇంతవరకు కన్నం పద్మ మరియు బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలకు వస్తుంది. ఇప్పుడు విందాం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఫిజికల్ విభాగంలో 10, కెమికల్ విభాగంలో 13, బయోలాజికల్ సెరోలాజికల్ విభాగంలో 20 సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 43 ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ పీజీ పూర్తి చేసి ఉండాలి. ఫోరెన్సిక్ సైన్స్, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, టాక్సికాలజీ, జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ విభాగాల్లో అభ్యర్థులు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఖాళీలేగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీసు శాఖలో కూడా 1,156 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీని చేపట్టనుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అభ్యర్థులు 1 జూలై 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 జూలై 2026 నాటికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీ పోలీస్ సబార్డినేట్ సర్వీసుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎస్సిటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 253, ఎస్సిటి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 116, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 9, ఈ విధంగా ఖాళీలను భర్తీ

0: చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, దేహదారిద్య పరీక్షలు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇంకా తుది రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అదేవిధంగా కమ్యూనికేషన్, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ విభాగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీలను ప్రెస్ నోట్ ద్వారా గానీ వెబ్సైట్ లో గానీ త్వరలో తెలియజేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ slprb.ap.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ కేటగిరీల్లో పారామెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 590 పారామెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనిలో 365 నర్సింగ్ సూపరింటెండెంట్ ఖాళీలు, 118 ఫార్మసిస్ట్ ఖాళీలు, 43 ఇన్స్పెక్టర్ ఇంకా తదితర ఖాళీలున్నాయి. వీటితో పాటు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ఎక్స్రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్, బి ఫార్మసీ, డి ఫార్మసీ, రేడియోలాజికల్ టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి ఉద్యోగాన్ని బట్టి. అభ్యర్థుల వయస్సు జనవరి 1, 2026 నాటికి పోస్టును బట్టి 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 14 అక్టోబర్ 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శ్రీరాముని కథ భారతదేశానికే పరిమితం కాదని, ఆసియా అంతటా విస్తరించి ఉందని, కేరళంలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నకిలీ నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు కఠినమైన కొత్త విత్తన చట్టం తీసుకురానున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన పద్ధతులు, సంస్థాగత అనుభవాలపై చర్చిస్తారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెమీకాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడడం నుండి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత

కీలకమైనదని అన్నారు. పదేళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 4 సంవత్సరాల్లోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయని, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన అభివృద్ధి స్టోరేజ్ అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తోందని ఆయన తెలిపారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరాముని కథ భారతదేశానికి పరిమితం కాదని, ఇది ఆసియా అంతటా విస్తరించి ఉందని, పల్లెలు నగరాలు రెండింటిలోనూ ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అన్నారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని జన్మభూమి మలయాళ దినపత్రిక నిర్వహించింది. రామాయణం ప్రజల దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక ఆచారాలలో లోతుగా పాతుకుపోయిందని మంత్రి అన్నారు. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తావిస్తూ 2014 నుండి దేశం అనేక సవాళ్లను అధిగమించిందని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన యుద్ధాలు అనేక దేశాల అభివృద్ధిని ప్రభావితం చేశాయని, అయినప్పటికీ భారతదేశం ముందుకు సాగుతూ ప్రపంచ వ్యాప్తంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 20వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిర్వహించబడుతుంది. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదలైన భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడి, ఆరోగ్యం వంటి రంగాల్లో భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు. బ్రిక్స్ అధ్యక్షతలో భారత్ విజయవంతంగా రాణించినందుకు యుఏఈ అధ్యక్షుడు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా యుఏఈ అధ్యక్షుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ రాసిన ఒక వ్యాసాన్ని పంచుకున్నారు. ప్రధానమంత్రితో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని ఈ వ్యాసం తెలుపుతోంది. పెద్ద కలల ప్రాముఖ్యత సాకారం చేయడంలో సంస్కరణల పాత్రను ఈ వ్యాసం వివరిస్తుంది. ఈ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలలో ఫలితాలను మెరుగుపరిచిన విషయాన్ని ఈ వ్యాసం తెలిపింది. వివిధ సంస్కరణలు భారతదేశాన్ని పౌరులకు, వ్యాపారాలకు ఎలా సులభతరం, సరళతరం, సమర్థవంతం చేశాయో ఇది వివరిస్తుంది. భారతదేశంలోని స్వీడిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన తాజా బిజినెస్ క్లైమేట్ సర్వే 2026లో 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల నడుమ స్థిరత్వం, వృద్ధి, వ్యాపార సౌలభ్యం విషయంలో దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సు 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. దేశంలో ఉన్న విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దక్షిణాదిలోని 100కు పైగా జిల్లాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడంతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రణాళికలు, ప్రత్యేక విత్తన బ్యాంకును సిద్ధం చేశామని వెల్లడించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని సమాచార ప్రసార
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. ఆలోచనలు, సృజనాత్మకత, సంస్కృతి, ఆవిష్కరణలు

మేధో సంపత్తి ఈ అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాయని ఆయన అన్నారు. హర్యానాలోని సోనిపట్లో ఓపీ ఆండల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన జిందాల్ పాలసీ కాన్క్లేవ్లో భాగంగా నిర్వహించిన చట్టం విధానం సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే సెమినార్లో డాక్టర్ మురుగన్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి

0: 2,35,000 రూపాయలను విరాళంగా అందించారు. సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను మోహరించినట్లు, అలాగే సహాయ శిబిరాలు, సామూహిక వంటశాలలు, వైద్య సౌకర్యాలు, పశువుల మేత కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు కాశ్మీర్లోని గందర్బల్ నుండి పవిత్రమైన వార్షిక హర్ముఖ్ గంగ్బల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. దీనిని శాశ్వత విశ్వాసం, భక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా అభివర్ణిస్తూ, హర్ముఖ్ గంగ్బల్ యాత్ర వంటి ఆధ్యాత్మిక ప్రయాణాలు దేశ ఐక్యతను, సామూహిక చైతన్యాన్ని బలపరుస్తాయని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని కోహట్ జిల్లాలో ఈరోజు ఒక మసీదు సమీపంలో జరిగిన పేలుడులో 15 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించిందని, దీనివల్ల మసీదు సమీపంలో ఒక గొయ్యి ఏర్పడిందని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల ప్రకారం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రేపు జపాన్లోని నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో 2 సార్లు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న మనుబాకర్, తేజేందర్ పాల్ సింగ్ తూర్లు జాతీయ జెండాతో భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. కాగా మనుబాకర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు గెలుచుకోగా, తేజేందర్ పాల్ షాట్పుట్లో వరుసగా 3వ సారి స్వర్ణ పతకం లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. రేపటి నుండి అక్టోబర్ 4 వరకు కొనసాగే 20వ ఆసియా క్రీడలు 37 విభాగాల్లో 500 భారత క్రీడాకారులు పాల్గొన్నారు. కాకపోతే మడమ గాయం వల్ల ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా ఈసారి ఆడలేకపోవడం గమనార్హం. స్టార్ షెట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ జట్టుకి, మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ విభాగానికి, మనుబాకర్ షూటింగ్ జట్టుకి, లవ్లీనా అమన్ షరావత్ బాక్సింగ్ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నిలయంలో సమయం 7:15 దాటి 43 సెకండ్లు. ఇప్పుడు విందాం పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: పంట పొలాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో కార్యక్రమం వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: పంట పొలాలు కార్యక్రమంలో ముందుగా విందాం. వానాకాలం పంటల్లో తెగుళ్ల నివారణ సమగ్ర యాజమాన్యం. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నవారు శ్రీ మూట చిరంజీవి.
2: వానాకాలం పంటలు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గనక చూసినట్లయితే వరి, పత్తి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా పండించడం అనేటువంటిది జరిగింది. పంటలు సాగులో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అధిక

0: తేమ, వర్షాల కారణంగా వివిధ రకాల తెగుళ్లు, చీడపీడలు పంటలను ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. సకాలంలో వాటిని గుర్తించి సరి అయినటువంటి నివారణ చర్యలు చేపట్టడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించవచ్చు. మరి ఈరోజు వానాకాలం పంటల్లో తెగుళ్ల నివారణ, సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేటువంటి అంశం పైన వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో తెగుళ్ల విభాగంలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
1: నమస్తే
0: మేడం. చెప్పండి, మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ వానాకాలానికి ఏ ఏ పంటలు పండిస్తున్నారు?
1: అంటే ప్రస్తుతానికి మన మధ్య తెలంగాణ మండలంలో చూసినట్లయితే ఇప్పుడున్న ఈ వర్షాభావ పరిస్థితులలో, అంటే మనం ఈ సంవత్సరానికి మనం ఎల్నినోగా గుర్తించడం జరిగింది. ఈ కాలం ఎల్నినో కాలం అనేసి. సో ఈ ఎల్నినో వల్ల ఏంటంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది అనేసి మనం ముందుగానే రైతు సోదరులందరికీ తెలియజేయడం అనేది జరిగింది. ఇటువంటి వర్షాభావ పరిస్థితులలో సాగు చేసే పంటలనే చూసినట్లయితే ముఖ్యంగా మన మధ్య తెలంగాణ మండలంలో ఎక్కువగా రైతులు పండించే పంటలలో పత్తి ఎక్కువగా ఉంటుంది. తర్వాత అదే విధంగా సమానంగా వరి ఉంటుంది. తర్వాత మొక్కజొన్న పంటలు ఇస్తారు. అక్కడక్కడ అడపదడపగా అపరాల పంటల్ని అలా వేసుకోవడం, తర్వాత మిర్చి ఎక్కువగా ఉంటుంది మన మధ్య తెలంగాణ మండలంలో. అయితే ఇప్పుడు ఈ ఉన్న ఈ వర్షాభావ పరిస్థితులలో వరి పంట అనేది దాదాపుగా 50% అనేది తగ్గింది. అదే విధంగా మొక్కజొన్న పంట కూడా, అంటే పర్లేదు, నార్మల్ సోయింగే జరిగింది. ఉన్న ఏరియా అంటే ఇప్పటి వరకు ఎలా అయితే వేసారో అలానే మొక్కజొన్న కూడా వేయడం జరిగింది. అయితే పత్తి ఏమైతుంది అని అంటే పత్తి పంటకు వచ్చేసరికి పత్తి పంట సాగు విస్తీర్ణం అనేది గణనీయంగా పెరగడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వరికి ప్రత్యామ్నాయంగా చూసుకున్నట్లయితే పంటల్లో ముఖ్యంగా రైతు సోదరులు ఎక్కువగా పత్తి వేసుకోవడం అనేది జరిగింది. నల్లరేగడి భూములు గానీ తేలికపాటి నేలలో కూడా సాగు చేస్తున్నారు. అందుకని దాని యొక్క విస్తీర్ణం అనేది మన మధ్య తెలంగాణ మండలంలో పెరిగింది. అపరాల పంటలు కూడా పెసర ఎక్కువగా వేసుకున్నారు. అంటే పెసర పంటని వేసుకుని తర్వాత మిగతా వేరే పంటలు, అంటే చిల్లి అలాంటి పంటలని వేసుకోవడానికి అనువైన కాబట్టి అవి నర్సరీ స్టేజ్ లో ఉండడం వల్ల పెసరని ఎక్కువగా సాగు చేస్తున్నారు.
0: అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ వానాకాలం పంటలలో ఎటువంటి తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుందంట?
1: ఒక 2-3 రోజులు వర్షం పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే టెంపరేచర్స్ 35 వరకు కూడా నమోదు అవడం అనేది జరుగుతుంది. అంటే 28 నుంచి మనకి 32-33 డిగ్రీల సెల్సియస్ అనేది ఉష్ణోగ్రత నమోదు అవడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఇంకా గాల్లో తేమ శాతం ని పరిశీలించినట్లయితే 80-85% గాల్లో తేమ అనేది నమోదు అవడం అనేది జరుగుతుంది. ఇంకా కొన్ని కొన్ని భారీ వర్షాలు పడిన అటువంటి ప్రాంతాలలో చూసినట్లయితే, ఉదాహరణకి మనకి ములుగులో గానీ, జయశంకర్, భూపాలపల్లి, అదే విధంగా సిద్దిపేట జిల్లాలో, సంగారెడ్డిలో అట్లా చూసినట్లయితే మనకి అక్కడ కొంచెం నార్మల్ వర్షపాతం పడింది. అటువంటి ప్రాంతాలలో తేమ శాతం మనకి 90% తేమ శాతాన్ని కూడా అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. సో ఇట్లా వాతావరణ పరిస్థితులను మనం విశ్లేషించుకున్నప్పుడు ఎక్కడైతే వర్షాలు ఉంటున్నాయో అక్కడ అధికంగా తేమ ఉండడం అనేది గమనించవచ్చు. ఇంకా బెట్ట వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలలో మనకి ఉదాహరణకి ఏంటంటే రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రాంతాలలో వైరస్ తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్ వర్షపాతం నుంచి అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలలో చూసినట్లయితే మనకి ఆకుమచ్చ తెగుళ్లు గాని, లేకపోతే వేరుకుల తెగుళ్లు గాని, కాండంకుల తెగుళ్లు గాని వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మన వాతావరణాన్ని బట్టి వాటికి అనుగుణమైన వాతావరణ పరిస్థితులలో ఇటువంటి తెగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: ఈ వానాకాలం పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న, అపరాలు ఇలా సాగు చేస్తున్నారని చెప్పడం జరిగింది. అయితే ఈ వరిలో మనం గనక చూసినట్లయితే కొన్ని చోట్ల నాటు వేయడం జరిగింది, కొన్ని చోట్ల నాటు వేసేటువంటి దశలో ఉన్నాయి. అయితే మరి ఈ సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: అయితే ఈ వరిలో ఏంటి అని అంటే మనకి అధికంగా వర్షపాతం ఉన్నట్లయితే ఎక్కువగా మనకి పాంపుడు తెగులు గాని, లేదు అని అంటే బాక్టీరియా ఎండు తెగులు గాని వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రైతు సోదరులకి ఏంటి విజ్ఞప్తి అని అంటే, ఎవరైతే ఇంత ముందుకి నాట్లు ఆల్రెడీ వేసేసుకున్నారో వాళ్ళు ఏంటంటే నీరుని ఎప్పటికప్పుడు వదిలేసుకోవాలి, నీరు నిల్వ ఉండేలాగా చేసుకోవద్దు, మురుగు నీరు పోయేలాగా చూసుకోవాలి. అలా ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే కొన్ని ప్రాంతాలలో మాకి రైతు సోదరులు అడిగే సందేహాలను మనం పరిశీలించినట్లయితే చాలా చోట్ల సల్ఫైడ్ ఇంజురీ జరిగే ఎక్కువ వస్తున్నాయి అని అంటే వాటి యొక్క లక్షణాలు మనకి కాండం కుళ్ళు తెగులు యొక్క లక్షణాలతో ఈక్వల్ గా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అయితే ఆ కాండం కుళ్ళు తెగులు చాలా చోట్ల ఏంటిది అనుకుని రైతు సోదరులు మాకు ఆ శాంపుల్స్ పంపించడం అనేది జరిగింది. సో ఆ శాంపుల్స్ ని మేము పరిశీలించినప్పుడు అది సల్ఫైడ్ ఇంజురీగా గుర్తించడం జరిగింది. సో ఏంటంటే మురుగు నీరు అదే విధంగా బయటకి పారదోలకుండా ఉంచినప్పుడు ఈ సల్ఫైడ్ ఇంజురీ ఎక్కువగా వస్తుంది. బురద బురద ఉన్న ప్రాంతాలలో, ప్లస్ గాలి బుడగలు ఎక్కువగా రావడం, అట్లాంటి పంట పొలాలలో ఈ సల్ఫైడ్ ఇంజురీ వస్తుంది. సో అయితే ఈ కాండం కుళ్ళు తెగులు అను

0: కొని ఒకవేళ మనకి గనక ఏదైనా సందేహం ఉంటే వాటర్ ని ఎప్పటికప్పుడు తీసేయాలి. భూమి కంప్లీట్ గా నెర్రలు పడేలాగా ఆరబెట్టాలి. తర్వాత మీరు వాటర్ ఇచ్చుకున్నా పర్లేదు. సో అలా చేసినప్పుడే ఈ ఏంటి తెగులు అనేది నివారించుకోవచ్చు. ఎవరైతే నాటు వేయడానికి సిద్ధమవుతున్నారో అటువంటి రైతులు ఏంటి అని అంటే, ముందుగానే ఆ పిలకల్ని అంటే మనం నారు పీకిన తర్వాత ఆ నారుని కార్బన్ డైజిమ్ లేదా సాఫ్, కార్బన్ డైజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ గానీ లేకపోతే కార్బన్ డైజిమ్ తో గానీ దాన్ని మనం ఆ ద్రావణాన్ని నీటిలో కలుపుకొని 2 నుంచి 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఈ నారు ఏదైతే ఉందో దాన్ని 1 గంట పాటు అందులో ముంచి నిల్వ ఉంచాలి. 1 గంట తర్వాత దాన్ని మళ్ళీ నాటుకోవాలి. దీన్ని మనము విత్తన శుద్ధి అంటాము, తడి పద్ధతిలో చేసే విత్తన శుద్ధి. ఇలా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఏవైతే కాండం గుళ్ళు తెగులు గాని వేరుకుళ్ళు తెగులు గాని ఆశించే అవకాశం ఉంటుందో ఇవి రాకుండా నివారించుకోవచ్చు ఈ తడి పద్ధతిలో విత్తన శుద్ధి చేయడం వల్ల. అదే విధంగా తర్వాత కూడా మనము కార్బర్ ఆక్సిక్లోరైడ్ గానీ లేకపోతే సర్ఫన్ గాని మనం పైపాటుగా పిచికారి చేసినట్లయితే తేమ అధికంగా ఉన్న ప్రాంతాలలో ఇటువంటి తెగుళ్లు రాకుండా మనం నివారించుకోవచ్చు.
1: ఈ తెగులే కాకుండా వరిలో ఇంకా ఏమైనా తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా?
0: నాటు వేసిన తర్వాత అంటే మనము విత్తిన దశ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ 45 రోజుల దశలలో అంటే ఎక్కువగా సెప్టెంబర్ 15 నుండి గానీ లేకపోతే అక్టోబర్ 1 వారంలో గానీ అప్పుడు పైరు కొంచెం మనకి ఎదిగిన పైరు ఉంటుంది, పిలకలు ఎక్కువగా వేయడం దుబ్బు చేసే దశలో ఉంటాయి. సో ఆ సమయంలో గనక నిరంతరం వర్షాలు పడడం కానీ లేకపోతే అధిక తేమ ఉండడం వల్ల ఆ పిలకల మధ్య గాలి పోకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడితే గనక పాంపొడి తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి పరిస్థితులలో అంటే మనము ముందుగానే కొంచెం గుర్తించుకొని వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే, కింద కాండము ఏంటంటే మనకి భూమికి పైభాగంలో ఉన్నటువంటి 2 సెంటీమీటర్ల వరకు ఉన్న పైభాగాన్ని మనం కాలరీజియన్ అని అంటాం. ఆ మొదటి భాగంలో గనక నల్లటి మచ్చలు గాని లేకపోతే గోధుమ రంగు మచ్చలు గాని ఏర్పడినట్లయితే దాన్ని మనం ముందుగానే గుర్తించి ఆ మచ్చలు గనక క్రమేణా అంటే వదిలేసినట్లయితే, మనం ఏ యజమాన పద్ధతులు చేయకుండా వదిలేసినట్లయితే ఆ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి మనకి పాంపొడలాగా కనిపిస్తాయి. అందుకే దాన్ని పాంపొడ తెగులు అంటారు. సో అటువంటి గోధుమ రంగు మచ్చలకి మధ్యలో మనకి ఇది నల్లటి ఆవగింజ పరిమాణంలో ఉన్నటువంటి సిద్ధ బీజాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు గనక కనిపిస్తే గనక వెంటనే నీటిని తీసివేసి అదే విధంగా ఆ కాండ భాగాలు తడిసేలాగా మనము ప్రాపికొనజోలు 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే పాంపొడ తెగులు మనం నివారించుకోవచ్చు. ఒకవేళ హెవీ రెయిన్స్ అంటే భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా 1 వారం రోజుల పాటు విపరీతమైన గాలులతో పాటు వర్షాలు పడినట్లయితే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంత ముందు ఎవరైనా బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వచ్చింది, అదే పొలంలో మళ్ళీ వరి వేశారు అని అనుకున్నప్పుడు ఏం చేయాలి అని అంటే, పొడి పద్ధతిలో విత్తన శుద్ధి చేసుకుని తర్వాత నాటు వేసుకోవాలి.
1: వరి పంటకు ఈ విధంగా తెగులు ఆశించినప్పుడు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కగా మీరు తెలపడం జరిగింది. అయితే వరితో పాటు మొక్కజొన్న పంటను కూడా అక్కడక్కడ మనం చూస్తా ఉన్నాము. మొక్కజొన్నలో ఆశించేటువంటి తెగుళ్ళు ఏంటి, దానికోసము రైతులు ఎటువంటి సస్యరక్షణ చర్యలు లేదా యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు?
0: అయితే మొక్కజొన్నని ఏంటంటే మన ఈ మధ్య కాలంలో దానికి ఉన్నటువంటి మార్కెట్ ధర ఎక్కువగా ఉండడం వల్ల ప్లస్ ఇతర కంపెనీలు కూడా వాళ్ళు బైబ్యాక్ తీసుకోవడం వల్ల రైతు సోదరులు ఎక్కువగా మేజ్ ని సాగు చేయడానికి అలవాటు పడిపోయారు. సో ఆ 3 కాలాలు కూడా మనము మొక్కజొన్న వేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఏంటంటే పంట తర్వాత పంట మళ్ళీ అదే మొక్కజొన్నను వేయడం వల్ల ఆ భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు ఎక్కువగా వస్తున్నాయి. అయితే భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళను చూసినట్లయితే మనకి ఎండు తెగులు, అదే విధంగా మనకి స్టాక్ రాట్ అంటే కాండం కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ కాండం కుళ్ళు తెగుళ్లలో ముఖ్యంగా వానాకాలంలో చూసినట్లయితే మనకి బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ తెగులు ఓన్లీ వర్షాలు ఎక్కువగా రావడం వల్ల అయి ఉండొచ్చు, లేదు అని అంటే నత్రజని ఎరువులను ఎక్కువగా వేయడం వల్ల కూడా ఈ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఈ తెగులు రావడం అనేది గుర్తించడం జరిగింది. అయితే ఏంటంటే మనము చేసే యాజమాన్య పద్ధతులు కరెక్ట్ సమయానికి విత్తుకున్నామా, బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు తట్టుకునే రకాలను విత్తుకున్నారా లేదా లేకపోతే విత్తన శుద్ధి చేసుకున్నారా, ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు లక్షణాలను మనం గమనించినట్లయితే కాండం యొక్క భాగంలో కనుపు భాగంలో మనకి కుళ్ళిపోయినటువంటి లక్షణాలు కనిపిస్తాయి. గోధుమ రంగు లక్షణాలు కనిపించడం, కుళ్ళిపోయిన వాసన రావడం అంటే కోడిగుడ్డు పాడైపోయినటువంటి వాసన ఆ పైరు చుట్టుపక్కల ఆ పైర్లో రావడము, అదే విధంగా కనుపులు ఏంటంటే మనకి వేడి నీటితో తడిస్తే ఎలా అవుతాయో ముద్దలుగా ఉండలు కట్టినట్టుగా అలా వంకర టింకరగా ఉండలు కట్టుగా అయిపోవడము, అట్లా అయిపోయి కుళ్ళి కుళ్ళిపోయి కింద పడిపోవడం అనేది జరుగుతుంది. కనుపు భాగాలు కుళ్ళిపోయి కింది పడిపోతాయి అన్నట్టు. సో ఇటువంటి లక్షణాలను గమనించినట్లయితే దానిపైన కాండం పైన మనకి జిగురు పదార్థం అనేది బంకలాగా అతుక్కోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కాండం కుళ్ళు తెగులు యొక్క లక్షణాలు. సో ఇటువంటి లక్షణాలను గనక గమనించినట్లయితే నత్రజని ఎరువులను వేయడం ఆపేసి ఆ తర్వాత ఏంటంటే 45% కలిగిన క్లోరిన్ అంటే బ్లీచింగ్ పౌడర్ ని మనం ఒక 4 కిలోలు ఒక ఎకరాన్ని

0: సరిపడా ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అలా చల్లుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా కాండంకుళ్ళు తెగులుని మనము నివారించుకోవచ్చు. అదే విధంగా కొన్ని ప్రాంతాలలో చెరుకు పంటలలో వచ్చే పొక్కబోయింగ్ డిసీజ్ ఇప్పుడు మొక్కజొన్నలో కూడా రావడం అనేది గమనిస్తున్నాము. అంటే ఇది కొంచెం రైతు సోదరులకి కొత్త పదం పొక్కబోయింగ్ డిసీజ్ అనేది. ఏంటంటే ఇది మనకి ఫ్యూజేరియం అనే శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది మొక్కజొన్నలో. సో ఈ తెగులు ఆశించినప్పుడు ఏమైతుంది అనంటే ఆకులు కూడా మొత్తము వైరస్ వచ్చినట్టు కనిపిస్తాయి. వైరస్ తెగుళ్ళు వస్తే ఏ విధంగా అయితే కనిపిస్తాయో పాలిపోయినట్టు, లేకపోతే లేత ఆకుపచ్చ రంగులో ఉండడము, ఆకులన్నీ వంకర టింకర అయిపోవడము, కనుపులు సైజు తగ్గడము, ఇటువంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఈ తెగులు అనేది మనకి కొత్తగా అక్కడక్కడ గమనించాం. సో ఇటువంటి తెగులు గనక ఈ లక్షణాలు గనక మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా స్టాఫ్ గాని, లేకపోతే అంటే ఒక్కొక్కసారి ఏంది అనంటే కీటకాలు ఆశించినప్పుడు కూడా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి రసం పీల్చే పురుగులకి కూడా తీసుకునేటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా ఇమిడాక్లోప్రిడ్ గాని, ఎసిఫెట్ గాని అటువంటి వాటిని పిచికారీ చేస్తే రసం పీల్చే పురుగులని నివారించుకోవచ్చు. అదే విధంగా సాఫ్ లాంటివి, లేకపోతే థయోఫినేట్ మీథైల్ లాంటివి మందులను మనం పిచికారీ చేసినట్లయితే ఈ పొక్క బోయింగ్ డిసీజ్ ని మనం నివారించుకోవచ్చు.
1: మొక్కజొన్నలో ఇటువంటి జాగ్రత్తలు అనేటువంటివి తీసుకుంటే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు అంటారు. అయితే వరి మొక్కజొన్నతో పాటు అత్యధికంగా సాగు చేసేటువంటి పంటల విషయానికి వస్తే పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పత్తి పంటలో ఈ వర్షాకాలంలో ఆశించేటువంటి తెగుళ్లు ఏంటంటారు, వాటి నివారణకు రైతులు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: తెలంగాణ మొత్తంలో చూసినట్లయితే పత్తి ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. అయితే ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితులలో అంటే బిడ్డ వాతావరణం ఏర్పడినప్పుడు మనకి రసం పీల్చే పురుగుల యొక్క బిడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పత్తిలో మొదటి దశలో, అంటే ఇప్పుడు 35 నుంచి 40 రోజుల పంట కాలంలో ఉన్నాయి, ఈ దశలో ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ రసం పీల్చే పురుగుల బిడద, రసం పీల్చే పురుగులలో చూసినట్లయితే పత్తిలో మనకి తామర పురుగులు, అదే విధంగా తెల్లదోమ గాని, అదే విధంగా పేనుబంక గాని ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీటిలలో పత్తిలో తామర పురుగుల బిడద ఎక్కువగా ఉన్నట్లయితే దాని ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు తలమాడు తెగులు. అంటే పైన ఉండేటువంటి లేత ఆకుల్లోకి పాలిపోయినట్టుగా ఉండడము, కొంచెం మొజాయిక్ వచ్చినట్టు అంటే వైరస్ తెగులు వచ్చినటువంటి లక్షణాలు కనబడము, ఆకు యొక్క పరిమాణము తగ్గిపోవడము, అదే విధంగా ఆకు యొక్క పైభాగంలో గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి. అవి చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి, తర్వాత అవి క్రమేణా పెద్దగా అయిపోవడం అనేది జరుగుతుంది, ఆకు యొక్క పరిమాణం మారిపోతుంది. ఇటువంటి లక్షణాలు ఈ తలమాడు తెగులు యొక్క లక్షణాలు. సో ఇది ఒక వైరస్ తెగులు, ఇది మనకి ఈ తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ పురుగులు అంటే రసం పీల్చే పురుగుల యొక్క బిడద ఎక్కువగా ఉందా లేదా అనేది మనము గమనించుకోవాలి. ఎప్పటికప్పుడు పంటని మనం ఎప్పుడు వెళ్లి విజిట్ చేస్తారు ఫార్మర్స్, పత్తి పంటల్లోనే ఎక్కువ సమయం స్పెండ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మనము నేరుగా చూస్తే మన కంటికి కనిపించవు, కాబట్టి మనం వాటిని గమనించుకోవాలి అని అంటే పైరు చుట్టూ నీలిరంగు జిగురు అట్టలు, లేకపోతే పసుపు రంగు జిగురు అట్టలు, లేదా తెలుపు రంగు జిగురు అట్టలు పంట పైరు చుట్టూ అమర్చుకున్నట్లయితే మనము ఈ రసం పీల్చే పురుగుల బిడద ఎంతవరకు ఉంది, ఏ అటువంటి పురుగులు వస్తున్నాయి అనేది గమనించుకోవచ్చు. వాటిని బట్టి మనము ఈ వైరస్ తెగులకి యాజమాన్య పద్ధతులను చేపట్టవచ్చు. ఆ తెగులు ఉంది అని గనక మనము గమనించినట్లయితే రసం పీల్చే పురుగుల యొక్క నివారణకి గాని వేప నూనె 1500 అంటే పీపీఎం వేప నూనెని మనము 5 ml ఒక లీటర్ నీటి కలుపుకొని దాంతో పాటుగా ఇమిడాక్లోప్రిడ్ గాని, ఎసిఫెట్ ని గాని, లేకపోతే థయోమిథైట్ గాని, ఇంకా ఫ్లోనికామిడ్ గాని ఇలాంటి రసం పీల్చే పురుగులకి సంబంధించినటువంటి ఏదైనా ఒక కీటకనాశిని కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ తలమాడు తెగుల్ని కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా తామర పురుగులను కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా తలమాడు తెగుల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.
1: మరి చివరగా వానాకాలం పంటల్లో ఈ తెగుళ్ల నివారణకు రైతు సోదరులకు, మా శ్రోతలకు మీరు ఇచ్చేటువంటి సలహా గాని సూచన గాని ఏంటంటారు?
0: రైతు సోదరులకు ఇచ్చే ఏంటి అంటే నేను చెప్పదలుచుకున్నది, మనము ప్రతిరోజు ఖచ్చితంగా లేవగానే మనం చేసే పని ఏంటంటే మన పంట పొలానికి వెళ్ళడము, దాన్ని చూసి రావడము, నీళ్లు కట్టడానికో, లేకపోతే పిండి వేయడానికో, లేకపోతే పిచికారీ చేసుకోవడానికో, దేనికో ఒక దానికి ప్రతిరోజు వెళ్తాము. సో ప్రతిరోజు మన పైరుని మనము ఒక చిన్న పిల్లలాగా, అంటే మన పిల్లల్ని ఏ విధంగా అయితే చూస్తామో అదే విధంగా చూసుకోవాలి. చాలా మంది రైతులు చాలా కేర్ తీసుకుంటారు, కాకపోతే ఏంటంటే కొన్ని మనము సిఫారసు చేసిన పద్ధతులు, యాజమాన్య పద్ధతులు, ఫిరమోన్ ట్రాప్స్ ని పెట్టుకోవడం గాని, లేకపోతే జిగురు అట్టలను అమర్చుకోవడం గాని, లేదు అనంటే మనము ఒక మొక్కలో ఒక లక్షణం కనబడిన వెంటనే ఆ ఏమున్నదిలో ఒక మొక్కే కదా అనేసి దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల గాని సో చాలా నష్టపోయే అవకాశం ఉంటది. కాబట్టి ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. మనం ఏ విధంగా అయితే ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకుని మన ఇంటిని సంరక్షించుకుంటున్నా, ఒక విధంగా చెప్పాలంటే అది సెక్యూరిటీ అయిపోయింది ఇప్పుడు మనకి సీసీ కెమెరా అనేది. సేమ్ అదే విధంగా ప్రతి పంటకి ఖచ్చితంగా ఫిరమోన్ ట్రాప్స్ యాప్స్ అనేది ఉండాలి. అదేవిధంగా మనం ఎప్పటికప్పుడు గమనించుకొని మిగతా రైతులతో, మన పక్క తోటి రైతులతో కూడా దాని గురించి చెప్పుకోవాలి. అదేవిధంగా తగ్గినటువంటి, సిఫారసు చేసినటువంటి మందు

0: లని సిఫారసు చేసినటువంటి ఫర్టిలైజర్స్ ని మాత్రమే వేసుకోవాలి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఎటువంటి నష్టపోయే అవకాశం ఉండదు. యాజమాన్య పద్ధతులను పాటించి తెగుళ్లని నివారించుకుని అదే విధంగా అధిక దిగుబడిని పొందుతారని ఆశిస్తాను.
1: మరి వానాకాలం పంటల్లో తెగుళ్లను ముందుగానే గుర్తించి మన చుడియోకు విచ్చేసినటువంటి శాస్త్రవేత్తల యొక్క సూచనల మేరకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పంటలను కాపాడుకోవచ్చు. అవసరం లేకుండా మందులను పిచికారీ చేయకుండా సరైన మందును సరైన మోతాదులో ఉపయోగించడం ఎంతో ముఖ్యం. శాస్త్రీయ సాగు విధానాలను పాటిద్దాం, ఆరోగ్యకరమైనటువంటి పంటలను పండిద్దాం, అధిక దిగుబడులు సాధిద్దాం అనేటువంటి చక్కటి విషయాలను ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి విలువైన సూచనలు అందించినటువంటి మేడం గారికి మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.
2: శ్రోతలు, ఇంతవరకు వానాకాలం పంటల్లో తెగుళ్ల నివారణ సమగ్ర యాజమాన్యం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇప్పుడు విందాం. 1638 రకం వరి పంట సాగులో అనుభవాలు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ రైతు ఎం నరసింగారావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి.
1: మనము ఇప్పుడు శనిగరం గ్రామ శివారులో ఉన్నటువంటి గత 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు నరసింహారావు గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి వరి పంట అనేటువంటిది ఏ విధంగా పండిస్తారు అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
4: నమస్కారం.
1: వరి పంట అనేటువంటిది మీరు వేస్తున్నారని చెప్తా ఉన్నారు. వరి పంట అనేటువంటిది ఎన్ని ఎకరాల పంట అనేటువంటిది వేస్తున్నారు?
4: నేను 4 ఎకరాలు వేస్తాను. నేను
1: అంటే ఇప్పుడు వరి పంట వేసే ముందు దుక్కుని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు?
4: దుక్కుని ఏ విధంగా అంటే ఎన్ని రోజులు పెసలు తల్లి విడిచిపెట్టినాక మంచి పూతగాత మోపుగా వచ్చింది. ఇప్పుడు వచ్చినాక ఇక దున్ని నాటేసిన. ఇదివరకు అట్లా వేసిర్రా అని చెప్తే వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అనుకున్నా పిండి పత్త కన్నా మంచి పని చేస్తుంది, మంచిగా వస్తుంది.
1: ఇప్పుడు మీరు దుక్కిని చదును చేసుకునే ముందు అంటే గతంలో కనుక చూసినట్లయితే ఎడ్ల నాగలతోని దున్నేటోళ్ళు, ఇప్పుడు మీరు ఎడ్ల నాగలు కాకుండా ట్రాక్టర్ తో దున్నుతా ఉన్నారు. మరి ట్రాక్టర్ తోని దున్నేటువంటి క్రమంలో ఎట్లా దున్నుతున్నారు? కాల్కులేటర్ అట్లాంటి ఏమైనా కొడుతున్నారా, లేకపోతే ఎట్లాంటి వాటిని ఉపయోగించి మీరు ఈ వరిని అనేటువంటి దాన్ని దున్నడం అనేటువంటి జరుగుతుంది?
4: ఇక ఇప్పుడు 20-25 ఏళ్ళ నుంచి ఎట్లా దున్నారు పొద్దుగా దున్నితే 20 గుంటలు దున్నపోయేది. ఇప్పుడు 20 ఎకరం 30 ఎకరం ఒక్కొక్కరు సాగు చేసుకుంటూ ట్రాక్టర్లతోనే అంత కల్పిడేటర్ కొడతాను. ఎండాకాలం కల్పిడేటర్ కొట్టి నీళ్లు విడిచిపెట్టి అలా పెసలు తల్లితే మొలిచినాయి, మంచిగా వచ్చినాయి. నాణ్యమైనట్టుగా మంచిగా రావాలని అనుకుంటే పంటలు పెసలు తల్లి మనం నారు పోసుకొని నాటేసుకుంటే అయితే ఇప్పటి వరకు అయితే పర్లేదు, మంచిగా వస్తుంది. ఇదివరకు అట్లా వచ్చిందని చెప్తే ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనే దాని మీద నేను సుధా ఈ సంవత్సరం అట్నే చేసుకుంటూ వస్తానా. పోయిన సంవత్సరం సుధా చేస్తే కొలు హెచ్చుపచ్చిగా అదైంది. ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా అనిపిస్తుంది, ఏం లేదు. అందులో వట్టిగా మనం నాణ్యతంగా ఇంత ఊరియా వేసుకున్నా సుధా పర్లేదు అన్నట్టు అనిపిస్తుంది.
1: ఇప్పుడు మీరు సాగు చేసేటువంటి వరి అనేటువంటిది ఏం వరి సాగు చేస్తున్నారు? దేశవాళీ వరి, హైబ్రిడ్ వరి, ఏం వరి అనేటువంటి సాగు చేస్తున్నారు?
4: ఇప్పుడు అయితే వర్షాకాలం మన దేశవాళీ వరి సన్న రకాలే తీసుకుందాం అన్నది. దాని మీద ఆ సన్న రకాలే పెడతాను. దొడ్డు రకాలు అంత ముందు పెడితే అవి 40 బస్తాల చొప్పున వచ్చేది. సన్న రకాలు 30 నుంచి 35 వరకు లాస్ట్, అంతకెక్కువ రావు. సామాన్ మసరు టైపు 16-38 అని ఈ సంవత్సరం పెట్టినాం. పోయిన సంవత్సరం 16-34-34 అని పెడితే అది బాగానే వచ్చింది. ఇప్పుడు 16-38 అని పెట్టినాం. మంచిగానే ఉన్నది వరి పంట, అయితే బాగానే ఉంటుంది. ఇక దానికి నాణ్యమైనట్టుగా మందులు చూద్దా బాగా కుట్టలేదన్న ఆలోచన మీద ఉన్నాం.
1: ఇప్పుడు ఈ 16-38 రకం వరి అనేటువంటిది మీరు వేసేటువంటి
5: తరుణంలో ఆ వరికి నారుమడ అనేటువంటిది ఎట్లా మీరు తయారు చేసుకుంటారు? నారు అనేటువంటిది ఎన్ని రోజుల వరకు పెరిగిన తర్వాత నాటేయడం అనేటువంటిది జరుగుతుంది?
4: మనం బురద కొడతాం, మంచిగా నీళ్లు

0: పెట్టి బురదగొట్టి ఇల్లు నానబోతాం. ఇవాళ సాయంత్రం నానబోసి రేపు పొద్దున మళ్ళీ 9:30 గంటల వరకు మండి అనేది ఆ చుట్టూ ఇంత కింద బండలు చుట్టూ బండలు పెట్టి ఇంత ఉడుగాకు లేకపోతే ఇది మన ఏది శీతపల్ కాక అన్న ఈ టేకాకులు పరిచి మంచిగా మండి కట్టి చుట్టూ గడ్డి పెట్టి గడ్డి తల్లి ఆ మండకు రోజుకు 2 సార్లు నీళ్లు పోతే 3 సార్లు పోతే 2 రోజుల 3 రోజుల మండి వస్తుంది. ఆ మండిని తీసుకుపోయి అలుకుతే నారు నాణ్యతంగా మంచిగా వస్తుంది. అది ఒక బస్తానే కాడ బస్తా పట్టది మనకు 25 కిలోల బస్త మొత్తం పట్టది 15-16-20 కిలోల లోపే సరిపోద్ది నారు మంచిగా దక్కుతే.
1: అంటే ఇప్పుడు నారు అనేటువంటిది ఎదిగింది, ఎదిగిన తర్వాత ఈ నారును మనం నాటేసుకోవాలంటే ఆ నారు వేసేటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి? దున్నిల్లు దున్నిన తర్వాత ఏమన్నా ఎరువులు వేసుకోవాలనా? ఎరువులు చల్లినాక నాటేసుకోవాలనా? నాటు వేసినాకనే ఎరువులు చల్లాలనా? ఎట్లా నాటేసుకోవాలి? అంటే మామూలుగా దీంట్లో 4-5 సార్లకు ఒక మడిలాగా వేసుకోడు లేదా కలిపి వరి నాటు అనేటువంటి నాటడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది, దీంట్లో ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు?
0: అయితే దీన్ని ఏ విధానం అంటే ఇప్పుడు ఇద్దరికి ఒక పాయ అనేది పోస్తారు, నడవ సాల అనేది పోసి 2 బార్లకు మన గోకులలో పెట్టుకుని ఇద్దరికి ఒక పాయ అనేది పాయడిచి పెట్టి మనసులు పెట్టేట్టుగా సందడిచి పాయ పోతారు. పాయ పోతే ఆ పాయల మనం మందు కొట్టుకుంటానికి పని చేస్తుంది, ఆ పాయకు వేసడం పని చేస్తుంది. మనం పిండి ఎకరానికి ఒక 10 కిలోల యూరియా 20 కిలోల డిఏపి ఆ దుక్కిలో ముందు తలుకొని ఆ ట్రాక్టర్ కొట్టించి నాటేసుకోవాలి. నాటేసుకోవాలంటే ఎకరానికి 10-11 మంది దాకా పడతారు. ఇక వాళ్ళు మనతోని 12 మంది కూలీ అంటారు కానీ 8 మందిగురు 9 మందిగురు 10 మంది వేస్తారు. ఎకరానికి వాళ్ళకి 5,000 చొప్పున పోతాయి.
1: వరి అనేటువంటిది విత్తిన తర్వాత ఎరువులు యాజమాన్యం విషయానికి వస్తే ఎరువులు అనేటువంటి ఈ యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, పొటాష్ కావచ్చు, 20-20 కావచ్చు, వీటి ఎప్పుడెప్పుడు వేసుకుంటారు, ఎంతెంత మోతాదులు వేసుకుంటారు, వరి పెట్టినప్పటి నుంచి తీసేసే వరకు ఎన్నిసార్లు వేయాలి?
0: ఇక వరి పెట్టినప్పటి నుంచి అంటే మనం నారు పోసినప్పుడు నారులో మనం బత్తగో కిలో నరాసరా ఆ దుక్కిల తల్లి నారు అలుకుతాం. నారు అలికినాక 25 రోజులు నెల నారు 30 రోజుల నారు నారు వీకి నాటేసడం జరుగుతుంది. ఆ నాటేసే ముందు ఏం చెప్తామంటే పొలంలో ఓ ఎకరానికి ఓ బత్త డిఏపి ఓ 20 కిలోల 10 కిలోల అంత యూరియా అట్లా చల్లుకుంటా దుక్కిల ట్రాక్టర్ కొట్టి గొర్రె కొట్టి నాటేస్తాం. వేసినాక తర్వాత మళ్ళా 20-25 రోజుల వరకు మళ్ళా ఎకరానికి 20-20 ఆ డిఏపి ఫస్ట్ నాటు మీదనే ఇక డిఏపి వాడడం. 20-20 3-10 అలా కూరమన్ల ఆ బలాన్ని బట్టి వాడదాం. మాకు బర్లున్నాయి కాబట్టి నేను సర్వసాధారణంగా పెంటే వాడతా కాబట్టి నాకు అన్ని పిండి బస్తాలు పట్టాయి. తిండి కూరకే మళ్ళా మా కుటుంబం ముమ్మడి కుటుంబం మేమంత మందు వాడి మందులు పండిగా నేను.
1: అంటే ఎరువుల వాడకం అనేటువంటిది ఈ విధంగా ఉంటే ఇప్పుడు కొద్దిగా అంటే వర్షాలు అనేటువంటి కొంత తగ్గింది అని అంటున్నారు. అంటే వర్షాలు తట్టుకొని ఇప్పుడు వరి అనేటువంటిది మీరు పెట్టడం జరిగింది, మరి వీటికి నీటి యాజమాన్యం అనేటువంటిది ఎట్లా ఉంటది? నీరు అనేటువంటిది ఎప్పుడెప్పుడు కట్టాలి? పంట మొదలైనప్పటి నుంచి తీసేసే వరకు ఎన్నిసార్లు కట్టాలి? ఏ విధంగా కడితే మంచిగుంటది అంటారు?
0: విధంగా తడిపొడి అని ఇప్పుడు వాళ్ళు అత్తారు అచ్చి చెప్తారు. మన పైపులు పెడతారు మన ఏది భూమిలో ఆ తేమ ఇంత 2 ఇంచులు 3 ఇంచులు నీళ్లు ఉండాలని ఒక మన వరి పచ్చబడి 25 రోజుల వరి అయిందంటే తడిపొడి పెట్టుకుంటూ పోయినా ఏం కాదు. మనకు ఇప్పుడు ఈ కాలమే లేదు తడిపొడి పెట్టకపోతే వర్షాలు బాగా పట్టి అంత బాగా నీళ్లు పెట్టితే మురిగిపోతుంది, కొంగలు దొక్కుతాయి, అలా పురుగు వాళ్తుంది, అన్ని రకాలుగా నష్టం వస్తుంది. కాబట్టి తడిపొడి అనుకుంటే ఇటు చేస్తే అటు పెట్టే కర్ర బలంగా వస్తుంది, శేను బలంగా ఉంటుంది, అడ్డం పడకుంటుంటది, అన్ని రకాల మనకు ఉపయోగించుతుంది.
1: అంటే నీటి యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంటే ముఖ్యంగా మీరు పెట్టినటువంటి ఈ 16-38 వరిలో ఎటువంటి చీడపీడలు అంటే ఎటువంటి తెగుళ్ళు అనేటువంటి ఎక్కువగా కనిపిస్తాయి? వాటి నివారణకు మీరు ఎటువంటి మందులు అనేటువంటి పిచికారి చేస్తున్నారు?
0: నాటేసినాక 20 రోజులకు కూరమానం తెచ్చిన కూరమానంలో పిలకలకు వెళ్ళని ఎకరానికి 5 కిలోల బస్తాని ఇస్తే ఆ ఎకరానికి 5 కిలోలు తల్లిన కూర పరిపాసే మేము పిల్ల కలిపి తల్తా. ఈ పిల్లనే కలిపి తల్తాం, మళ్ళా మీద ఏదో మో అదా ఇదా పురుగును బట్టి దాని వాతావరణం బట్టి ఇక ఏదో ఒకటి వాడుతూనే ఉంటాం. అయితే మో అన్న లేకపోతే నానా రకాలు ఉంటాయి అలా ఇక వాళ్ళు చెప్పినవి వాడుతూనే ఉంటాం సార్.
1: అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎకరానికి ఎన్ని బస్తాల దిగుబడి అనేటువంటిది వస్తుంది, ఎన్ని క్వింటాల వరకు మీరు పండించేటువంటి అవకాశం ఉంటుందంట?
0: 40-35 బస్తాల వరకు తీస్తారు. ఇప్పుడు జై శ్రీరామ్ అనేది 16-38 అనేది ఇవన్నీ పంట తక్కువ, ఎందుకంటే ఈ సన్న రకాలు కాబట్టి 28-30 వరకు వచ్చుడు కష్టం. ఇక దీన్ని బాగా పెంచాం మనం ఎప్పటికి వాడుకుంటాం మనం సంతోషం కాబట్టి మనకు వచ్చిన కాడికైనా కానీ భూమిని లోపాటు చేసి లో కూడా దాన్ని జిగి చంపే అటువంటి ఆలోచన రాదు మాకు. ఆ ఆలోచన ప్రకారంగా దాని వాడకాన్ని బట్టే ఉంటది. ఇక కష్టపడి చేసుకుంటే సగం పెట్టుబడి చిల్లర ఖర్చులకు మందులు పోయినది సగం మిగులుతాయి. ఎకరానికి 80,000 70,000 90,000 దాకా వస్తాయి.

0: ఈ సన్నారాగాలు పెట్టుకున్నా దొడ్డరాగాలు పెట్టుకున్నా దాంట్లో ఓ 50,000 పోయినా 35,000 40,000 మనకు రైతుకు ఇంటి వరం అయితే అంత వరం వెళ్తుంది. అన్ని మునా పడితే ఇక మనం బయట కూల పోవడం ఎందుకు అన్నట్టుగా మన కూళ్ళు మనకు ఎనక పడతాయి. ఎకరానికి అయితే అన్ని కూళ్ళు పెట్టి ఎంత వరం చేసినా సుదా 60-70,000 80,000 లక్ష దాకా అవసరం అనుకుంటే అలా 50 నుంచి 30-40 ఖచ్చితంగా ఎకరానికి ఒకటికి మనం మిగులు పడకత్తాయి.
1: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మరి ఈ వరి పంట అంటే 16-38 రకం ఏ విధంగా పండించాలి అనేటువంటి యొక్క మీ యొక్క అభిప్రాయాలు తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: సరే సార్, ధన్యవాదాలు.
2: శ్రోతలు, ఇంతవరకు 16-38 రకం వరి పంట సాగులో అనుభవాలు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ రైతు ఎం నరసింగారావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి.

ఈనాటి పంట పొలాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం విందాం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ గురించి చర్చించడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు ఉన్నారు. డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్ కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్, ఇది అటల్ ఇంక్యుబేషన్ మిషన్ మరియు నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థ. డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అంటే ఏమిటి? అసలు సీడ్ ఫండింగ్ అంటే ఏమిటి?
2: ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటిది మన ఇండియాలో చాలా పాపులర్గా పరిగణించబడింది. ఇందులో ఈ స్టార్టప్స్కి స్టార్టప్స్ జనరల్గా ఎక్కువగా ఫెయిల్యూర్ అవ్వడము, అలా అదేవిధంగా వాళ్లకు ఫండ్ లేకపోవడము, ఎటువంటి సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల మన భారతదేశంలో ఎక్కువగా స్టార్టప్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మన ప్రధానమంత్రి గారు 2021లో జనవరి 16న ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 300 ఇంక్యుబేషన్ సెంటర్స్ మన భారతదేశంలో ఈ స్కీమ్ ద్వారా చాలామంది స్టార్టప్ కంపెనీస్కి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సీడ్ ఫండ్ అనగా స్టార్టప్స్కి ఇనీషియల్గా, అంటే వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్లకు ఒక మిషనరీ అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, మార్కెట్ ఎంట్రీ అయినా సరే, ఇటువంటివి వాళ్ళు చాలా వరకు ఫండ్ లేకపోవడము ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ సీడ్ ఫండ్ అంటే మొదటగా ఇనీషియల్ స్టేజ్లో, అంటే వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసిన స్టేజ్లో ఇవ్వబడే ఈ ఫండ్ని సీడ్ ఫండ్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, ఎటువంటి వ్యాపారాలు చేయాలనుకునేవారు ఈ సీడ్ ఫండ్ కింద అప్లై చేసుకోవచ్చు?
2: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటిది ఎటువంటి వ్యాపారం అయినా సరే, అది ఏ సెక్టార్లో అయినా సరే, ఈ బిజినెసెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, కంపెనీ రిజిస్టర్ చేసిన వాళ్ళు, సో వాళ్ళు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో జనరల్గా మనకు ఫుడ్ సెక్టారు, అగ్రి సెక్టారు, అలానే హెల్త్ సెక్టారు,

0: మెడికల్ సెక్టారు, అలానే ఫిన్టెక్ అంటే ఈ ఫైనాన్షియల్ ఈ కామర్స్ సైట్స్ వెబ్సైట్స్ ప్లాట్ఫామ్స్, సో అలానే మనకు డీప్ టెక్నాలజీస్ అనడం కూడా జరుగుతుంది. దాని ద్వారా మనకు ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రోడక్ట్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్స్, ఇలాంటి వాటి ఇట్లు డీప్ టెక్నాలజీస్ అంటాము. సో అలానే జనరల్గా ఎటువంటి బిజినెస్ అయినా సరే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నా సరే, అలానే మీరు సివిల్ వర్క్స్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అయినా సరే, అలానే ఒక మీరు ఒక కొత్త రకమైన ప్లాట్ఫామ్ యాప్ని కనిపెట్టారు ఒక వర్కర్స్ కోసము, వాళ్ళ యొక్క వేజెస్ ఏ విధంగా మానిటర్ చేయొచ్చు, అలానే ఎటువంటి ఫీల్డ్ అయినా తీసుకోండి మీరు. సో ఏ బిజినెస్ అయినా సరే దీనికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
1: ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి మినిమం అర్హతలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మొదటగా కంపెనీ రిజిస్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ఎల్పి పార్ట్నర్షిప్, సో ఈ విధంగా రిజిస్టర్ చేసిన తర్వాత డిపిఐఐటి రిజిస్ట్రేషను చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ తోటి డిపిఐటి రిజిస్ట్రేషన్ తోటి ఆన్లైన్లో ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మీరు చెప్పారు డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేయాలని, డిపిఐఐటి అంటే ఏమిటి, ఆ డిపిఐటి నెంబర్ ఎలా వస్తుంది, దానివల్ల ఉపయోగాలు ఏమిటి?
0: సో ఈ డిపిఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ, అండ్ అలానే మన ప్రైమ్ మినిస్టర్ కింద కూడా ఆయన ఒక ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ. సో ఇది మనకు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ అటువంటిది ఒకటి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క కంపెనీకి. సో ఆన్లైన్ ద్వారా డిపిఐటి వెబ్సైట్లోకి వెళ్ళి, సో ఆన్లైన్ ద్వారా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అంటే ఈ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ఎల్పి పార్ట్నర్షిప్, అలానే ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ ఇలాంటి కంపెనీస్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ఆర్ఓసీ అయిన తర్వాత ఈ డిపిఐటి ద్వారా ఆన్లైన్లో ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో మీకు ఎక్కువగా ఈ మీ కంపెనీ డీటెయిల్సే అందులో అడగడం జరుగుతుంది. ఎలాంటివి అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలానే మీ యొక్క కంపెనీ యొక్క ఐఈసీ కోడ్, అది వచ్చేసి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోడ్ అన్నమాట. సో అలానే మీ యొక్క జనరల్ కేవైసీ డీటెయిల్స్, సో ఇవన్నీ పొందుపరిచిన తర్వాత మీకు ఒక డిపిఐటి సర్టిఫికేట్ అన్నది మీకు కొన్ని రోజుల్లో వితిన్ 1 డే నుంచి ఒక 3 డేస్ మ్యాక్సిమం ఒక వారం లోపల మీకు ఈ డిపిఐటి సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్లు డిపిఐటి నంబర్, ఆ నంబర్ని మీరు యూజ్ చేసుకొని ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ పోర్టల్ ద్వారా మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలన్నమాట.
1: ఈ పథకానికి అప్లై చేయడానికి ఇన్నోవేటివ్గా ఏమైనా అవసరం ఉందంటారా?
0: సో ఇందులో ఇన్నోవేషన్ అన్నది మీకు ఈ స్టార్టప్ డెఫినేషన్ ద్వారా ఇన్నోవేషన్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎస్ఎస్ఎఫ్ఎస్లో మీరు అప్లై చేసుకుంటున్నారంటే డిపిఐటి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. అలానే డిపిఐటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు ఒక ఇన్నోవేటివ్ స్టార్టప్ అయి ఉండాలి, రిజిస్టర్ కంపెనీ అయి ఉండాలి, ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ ఉండాలి. అంటే 100 crores బిలో అంటే మీరు మళ్ళీ ఒక 10 crores 20 crores ఉండాలేమో ఖచ్చితంగా అని అనుకుంటారు, కానీ అలా కాకుండా 0 to 100 crores వరకు ఏ కంపెనీ అయినా సరే స్టార్టప్ కంపెనీ అని చెప్పడం జరుగుతుంది. అలానే 10 years ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ అంటే బిలో 10 years అంటే 0 స్టార్ట్ కావచ్చు. మీరు రేపే మొదలుపెట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఇమ్మీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా మీరు స్టార్టప్ అని కూడా పిలువబడతారు. అలానే మీరు ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ని కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో 0 నుండి ఒక 10 years వరకు ఈ కండిషన్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 conditions అంటే ఇన్నోవేషన్ అయి ఉండాలి, అలానే ఒక రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండాలి, అలానే ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ అయి ఉండాలి, అలానే 10 years ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ బిలో 10 years, అలా ఈ 4 criteria ఉన్న వాటికి స్టార్టప్ డెఫినేషన్ మన డిపిఐటి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అదే డెఫినేషన్ని క్యారీ చేస్తూ మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, మీరు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిన తర్వాత మీరు అప్లై ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట.
1: స్క్రీనింగ్ కమిటీ అంటే ఏమిటి, స్క్రీనింగ్ కమిటీ ఎలా చేస్తారు?
0: రైట్. సో ఈ గ్రాంట్స్కి మనకు ఈ సీడ్ ఫండ్కి, గ్రాంట్స్ సీడ్ ఫండ్కి వాటికి ఖచ్చితంగా ఒక స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఉంటుంది. ఈ ఇంక్యుబేటర్స్లో మీకు గ్రాంట్స్ సీడ్ ఫండ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ ఇంక్యుబేటర్ వాళ్ళు మీ స్టార్టప్ కంపెనీ లేదా మీ ఇన్నోవేషన్కి

0: వాళ్ళు మీకు ప్రజెంటేషన్ ఒక పిచ్ డెక్ ప్రజెంటేషన్ అంటాము. సో అది ఒక 10 స్లైడ్ పిచ్ డెక్ ప్రజెంటేషన్, అంటే ఒక తక్కువ సమయంలో మీరు మీ బిజినెస్ ప్లాన్, అలానే మీ మీ బిజినెస్ మోడల్, రెవెన్యూ మోడల్, యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, ఇటువంటివి మీరు చాలా క్లియర్గా పిచ్ డెక్లో మీరు అందులో రాసి మీ యొక్క ఇన్నోవేషన్, మీ యొక్క ప్రోడక్ట్ గురించి. సో ఇది మీరు ప్రజెంటేషన్కి వాళ్ళు మిమ్మల్ని స్క్రీనింగ్ కమిటీ ముందు, అంటే ఈ స్క్రీనింగ్ కమిటీలో వచ్చేసి కనీసం ఒక 5 నుంచి 15 దాకా మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు ఒక ఎంటర్ప్రినరు, ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక గవర్నమెంట్ అఫీషియలు, బ్యాంకరు, ఒక ఇన్వెస్టర్, ఈ విధంగా ఈ స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ కూర్చొని, సో వాళ్ళు మీ ప్రజెంటేషన్, మీ బిజినెస్ మోడల్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది, సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాతనే మీకు ఈ సీడ్ ఫండ్ లేకపోతే గ్రాంట్ రావడం జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, ఎటువంటి ఫండింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి?
0: రైట్, ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద మనకు జనరల్గా ఈ గ్రాంట్ ఒకటి, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్, అలానే డెట్ లింక్డ్ ఫండింగ్, అలానే ఒక కన్వర్టబుల్ డిబెంచర్స్ అని అంటాము. సో ఇలాంటి పలు రకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, సో ఈ ద్వారా స్టార్టప్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు ఉన్న ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్లో ప్రస్తుతానికి ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఏఐసి ఎలిఫ్ వి హబ్ ఈ స్కీమ్ కింద ఎటువంటి సపోర్ట్ అందిస్తుంది?
0: సో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్ కూడా ఒక ఇంక్యుబేటర్ అన్నమాట, ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద. ఈ స్కీమ్ మన ఇంక్యుబేటరు, మా ఇంక్యుబేటర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సో మేము ఇది 2021లోనే స్టార్ట్ చేశాము. మొట్టమొదటిసారిగా ఒక 7-8 ఇంక్యుబేటర్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. అందులో మన ఏఐసి ఎలీప్ విహబ్, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా మీద మాకు ఈ ఫండ్ రావడం జరిగింది. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి 5-స్టార్ రేటింగ్, ఇంక్యుబేటర్ విత్ 5-స్టార్ రేటింగ్, అంటే మాకు మేము కనీసం అంటే ఇప్పటి వరకు ఒక 40 స్టార్టప్ కంపెనీస్ దేశవ్యాప్తంగా ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది. సో మాకు, మేము ఇంక్యుబేటర్ ద్వారా ఎస్ఎస్ఎఫ్ఎస్ ఆపరేషనలైజేషన్, దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, దాని మీద మాకు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 5-స్టార్ రేటింగ్ ద్వారా, మన ఇంక్యుబేటర్ ద్వారా మేము ఇప్పటి వరకు చాలామంది స్టార్టప్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. ఇందులో మనకు ఎస్ఎస్ఎఫ్ఎస్ ప్రాముఖ్యత ఏమిటంటే, స్టార్టప్స్కి సపోర్ట్ చేయడము, వాళ్లకు వాళ్ళ బిజినెస్కి తోడ్పాటునివ్వడము, అలానే బిజినెస్ నెట్వర్క్ మెంటోరింగ్, సో అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకు ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడము. సో ఇలాంటి సర్వీసెస్ మేము వాళ్ళకు ఇంక్యుబేటర్ తరపున ఇవ్వడం జరిగింది.
1: ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద అప్లై చేసుకునే విధానం ఏమిటి?
0: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అప్లై చేసే విధానము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ఆన్లైన్లో మీరు సెర్చ్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి ఆన్లైన్లో స్టార్టప్ అప్లికేషన్ అన్నటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని, అందులో అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్, మీరు మీకు జనరల్గా మీకు ఈ డీపీటీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ మీరు ఇందులో కూడా ఉపయోగించుకోవాలి. సో అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ యొక్క కంపెనీ డీటెయిల్స్ అందులో రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ ఒక 5 to 6 స్టేజెస్ వరకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో అందులో మీకు జనరల్ డీటెయిల్స్ ఎలాంటివంటే, మీ కస్టమర్ సెగ్మెంట్ ఏంటి, అలానే మీ మార్కెట్ ఎలా ఉంది, ఇందులో మీ మార్కెట్ సైజ్ ఎలా ఉంది, సో అలానే మీ యొక్క ఫౌండర్స్ ఎవరు, టీమ్ ఎవరు, కంపెనీ టీమ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు, మీకు ఏం కావాలి, గ్రాంట్ కావాలనా, లేకపోతే ఈ సిసిడి కావాలనా, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్ కావాలనా, అలా ఏ విధంగా మీరు దీన్ని ఉపయోగించుకుంటారు, మీకు మ్యాన్ పవర్కి కావాలనా ఈ సీడ్ ఫండ్, అలానే ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం కావాలనా. సో ఈ విధంగా డీటెయిల్గా మీకు వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవన్నీ నింపిన తర్వాత దీనికి వాళ్ళు ఒక ఫార్మాట్, పిచ్ డెక్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఇందులో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో మీకు లాస్ట్ ఆప్షన్లో ఒక 3 ఇంక్యుబేటర్స్ని సెలెక్ట్ చేసుకునే ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మీరు దేశవ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన లిస్ట్, ఈ 300 ఇంక్యుబేటర్ దగ్గర దగ్గర కనీసం 300 ఇంక్యుబేటర్స్ లిస్ట్ ఉంటుంది. సో అందులో మీరు మా ఇంక్యుబేటర్ పేరు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా అని కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి, ఇంకొక 2 ఇంక్యుబేటర్స్ వేరే ఇంక్యుబేటర్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు మీరు మీకు ఇష్టం.

0: వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు మూడు ఇంక్యుబేటర్స్ ఆప్షన్స్ ఇచ్చి అప్లై చేసుకున్న తర్వాత అది ఆ అప్లికేషన్ ఫామ్ మా ఇంక్యుబేటర్కి రావడం జరుగుతుంది. అప్పుడు మేము దాన్ని స్క్రీనింగ్ కమిటీకి నెక్స్ట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.
1: ఇప్పటిదాకా ఈ పథకం కింద ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది లబ్ధి పొందారు?
0: సో ఇప్పటి వరకు ఇది మా ఇంక్యుబేటర్ విషయానికి వస్తే మేము కనీసం ఒక 40-45 స్టార్టప్స్కి ఈ SSFS ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇందులో స్టార్టప్స్కి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కోసము, అలానే ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసము, అలానే ప్రోడక్ట్ ట్రయల్స్ కోసము, కమర్షియలైజేషన్ స్టేజ్ కోసము, మార్కెట్ ఎంట్రీ కోసము, ఇలాంటి 5 కేటగిరీస్ కింద స్టార్టప్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ కేటగిరీస్లో మీ స్టేజ్ ఏ స్టేజ్ అయినా సరే, ఈ నేను ఇప్పుడే చెప్పిన ఈ 5 రకాల స్టేజ్ అయినా సరే ఇందులో మీరు అప్లై చేసుకున్న తర్వాత సో మా కమిటీ మెంబర్స్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి మీకు సెలెక్టర్ రిజెక్టెడ్ అన్నది వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లై చేసిన స్టార్టప్ కంపెనీస్కి మేము ఒకవేళ సెలెక్ట్ చేస్తే ఇది వితిన్ ఒక 45 డేస్లోనే వాళ్లకు ఆ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది, అలానే ఒక అగ్రిమెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ SSFSని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట.
1: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వ్యూహబ్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా SMD గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ సార్.
2: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: वही सोच सोच के उनका जो परफॉर्मेंस है वो बिगड़ जाए। इसलिए साई बेंगलुरु का जो मेन सेंटर है एथलेटिक्स और बहुत सारे वहां पे प्रशिक्षण होते हैं, पटियाला आप जानते हैं बॉक्सिंग रेसलिंग वेट लिफ्टिंग और कुछ एथलेटिक्स के भी वहां पे एथलीट्स हैं। ये दो मेन जगहों में हमने कंटेनर्स बनाए जो एकदम उसी स्पेसिफिकेशन का था जो उनको जापान में मिलेगा। तो बेड्स थोड़ी छोटी थी, चलने फिरने का जगह थोड़ा छोटा था, पर हमने उनको इस तरह से ट्रेन किया ताकि उनको उन्हीं कंटेनर्स में उनको रखा गया, वहीं वो लोग सोते थे, वहीं वो लोग जो अपना है उठ के जो थोड़ा सा वार्म अप करना होता है कभी, तो वो सब वो लोग वहां पे करते थे ताकि वहां पहुंच के उनको नहीं लगे कि अरे ये हम कहां आ गए।
1: हेमिका, स्टूडियो में आने के लिए, आकाशवाणी से बातचीत के लिए आपका बहुत बहुत शुक्रिया।
0: बहुत बहुत शुक्रिया, थैंक यू।
1: एशियन गेम्स में पदकों की जद्दोजहद में आगे निकलने के लिए मुकाबले शुरू हो चुके हैं। औपचारिक उद्घाटन में सिर्फ कुछ घंटे बाकी रह गए हैं, फिर मेडल टेबल में देशों और खिलाड़ियों के नाम दर्ज होने शुरू हो जाएंगे। उम्मीद है पदकों की सूची में भारत का नाम भी शीर्ष देशों में शुमार होगा। एशियाई खेलों पर विशेष कार्यक्रम के साथ कल रात 10 बजे हम फिर हाजिर होंगे। फिलहाल प्रोग्राम के प्रोड्यूसर शहनवाज खान, एडिटर वंदना भारद्वाज, स्वाति और मोहम्मद शाहिद आजमी की रिपोर्ट के साथ धर्मेंद्र मणि राजेश को दीजिए अनुमति। नमस्कार।
2: एशियन गेम्स 2026 आईची नगोया।
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:30 దాటి 32 సెకండ్లు. ఎఫ్ఎంఆర్ 103.5 MHz పై మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మనోరంజన్లో తొలిపాటగా విందాం కొదమసింహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం రాజ్కోటి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయి, శంకరి, కుమార్, గట్టన్న, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోని, కదిరి సమ్మయ్య వీరందరి కోసం ఈ పాట వినండి. కొదమసింహం చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు విందా సుస్వాగతం చిత్రం కోసం. మనో జయచంద్రన్, మణికిరణ్ బృందం పాడిన పాట, పాట రచన షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ శివనగర్ నుండి కర్ణాటి భారతి, వాసంతి, శృతిక, సూర్యతేజ, దయానంద్ వీరందరి కోసం ఈ పాట.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో ఇప్పుడు వింటాం వర్షం చిత్రం కోసం రఖీబాలం చిత్ర పాడిన పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భువిక, శివకృష్ణ దీప్తి, హన్సిని సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి సంధ్యారాణి, హర్షిణి హిమశ్రీ వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో తర్వాత పాటగా విందా. సూర్యవంశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, పాట రచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జన్గాం జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి. చింతా శ్రీనివాస్ ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం కోరుతున్నారు. ఇంకా ఇదే పాట కోసం కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్.

ఇంకా ఇదే పాట కావాలంటూ శ్రోతలు కదిరసమ్మయ్య, మేరమ్మ, సాయిరమణ, రమణిక వీరు ఊరు పేరు రాయలేదు. వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మనోరంజన్లో తర్వాత పాటగా విందాం శ్రీరాములయ్య చిత్రం కోసం. ఏసుదాస్ చిత్ర పాడిన పాట, పాట రచన సుద్దాల అశోక్ తేజ. ఈ పాటకు సంగీతం అందించిన వారు వందేమాతరం శ్రీనివాస్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు నుండి పెరిక కొమరయ్య, లక్ష్మి, రవి, స్రవంతి, అమ్ములు, బబ్బీ, సదానందం, జమున, రాధ, వికాష్, ఐలయ్య, లక్ష్మీనారాయణ, భద్రయ్య, సది, రమ, తులస, శ్యామల, రాజదుర్గయ్య, గట్టన్న, సుతారి కొమరయ్య వీరందరి కోసం ఈ పాట.

మనోరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 3 సెకండ్లు. ఇప్పుడు విందాం ఎఫ్ఎంఆర్ 103.5 మెగాహెడ్స్ పై మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాలు తొలిపాటగా విందాం నోము చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, పాట రచన దాశరథి, సంగీతం సత్యం.

మధురగీతాల్లో తర్వాత పాటగా విందాం. శుభోదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, పాట రచన వేటూరి, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా పాండవ వనవాసం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. పాట రచన సీనియర్ సముద్రాల, సంగీతం ఘంటసాల.

సుజాత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ దాసరి నారాయణరావు, సంగీతం రమేష్ నాయుడు.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా సప్తపది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు మధురగీతాలు వింటున్నారు. మధురగీతాల్లో ఇప్పుడు విందాం శ్రీకృష్ణ అర్జున యుద్ధం చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన పాట. పాట రచన పింగళి, సంగీతం పెండ్యాల.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం సర్దార్ పాపారాయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఎప్పుడు విందా, ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఘంటసాల పిసుశీల పాడిన పాట, పాట రచన దాశరథి, సంగీతం జికే రఘు.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్జ్ పై మా ప్రసారం. మధుర గీతాల్లో ఇప్పుడు విందా సీతామాలక్ష్మి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసుల పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం తేనె మనసులు చిత్రం కోసం. ఘంటసాల పీసుశిల పాడిన పాట రచన దాశరథి, సంగీతం కేవీ మహాదేవన్.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందా అభిమానం చిత్రం కోసం ఘంటసాల జిక్కి పడిన పాట. పాట రచన జూనియర్ సముద్రాల, సంగీతం ఘంటసాల.

శ్రోతలు అలనాటి మేటి సినిధి గీతాలు మధుర గీతాలు వింటున్నారు. మధుర గీతాల్లో ఇప్పుడు విందాం గోరంత దీపం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన ఆరుద్ర, సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు అలనాటి మేటి సినీ గీతాలు మధురగీతాలు వింటున్నారు. మధురగీతాల్లో చివరగా మీరు వినబోతున్న పాట శివరంజని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11:25. ఇంతటితో ఈ మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు FM 103.5 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మరి నమస్తే. జై హింద్.